0: ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తారు. జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన 12 పరీక్షా కేంద్రాల్లో 2338 మంది మొదటి సంవత్సరం, 1259 మంది రెండో సంవత్సరం విద్యార్థులతో కలిపి మొత్తం 3597 మంది పరీక్షలు రాస్తున్నారు. మొదటి ఏడాది పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో ఏడాది పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు నిర్వహిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు.
1: జనగాం జిల్లా సమాచార లేఖ విన్నారు. అందించిన వారు శ్రీ బి నరసింగారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి అల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2026 జనవరిలో చారిత్రాత్మక భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ పారదర్శక భవిష్యత్ సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్స్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నిన్న నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మోదీ, అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని చెప్పారు.
2: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
1: ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీలతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలు, అవిశ్వాస తీర్మానాలు, రాష్ట్రపతి పాలన వంటి వివిధ అంశాలపై ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు వివిధ

రాష్ట్రాల పర్యటనల ద్వారా ఆయా వర్గాల అభ్యంతరాలను సిఫారసులను జేపీసీ సేకరిస్తోందని ఆయన చెప్పారు. ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను నిర్ణీత గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అత్యాచారం హత్య కేసు విచారణను కోల్కతా హైకోర్టుకు చెందిన జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోష్లతో కూడిన డివిజన్ బెంచ్ చేపడుతుంది. అంతకుముందు మే 11న జస్టిస్ రాజశేఖర్ మంథా, జస్టిస్ రాయ్ చటోపాధ్యాయులు ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో ఏకైక నిందితుడిగా తేలిన సంజయ్ రాయ్కు 2025 జనవరిలో కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ విచారిస్తుండగా నిందితుడికి మరణశిక్ష విధించాలని సీబీఐ డిమాండ్ చేస్తోంది. మరోవైపు తాను నిర్దోషినంటూ తనను విడుదల చేయాలంటూ సంజయ్ రాయ్ కోర్టును వేడుకున్నాడు. మరణించిన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ కేసులో మాజీ టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్, సంజీవ్ ముఖోపాధ్యాయ, అప్పటి ఘేలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జీలను అరెస్టు చేయాలని అభ్యర్థించారు. వైద్యురాలి మృతదేహానికి రెండవసారి పోస్టుమార్టం నిర్వహించకుండా ఈ ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారని, అలాగే సరైన నిబంధనలు విధానాలు పాటించకుండా మృతదేహాన్ని అత్యంత వేగంగా దహనం చేశారని బాధితురాలి తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో గడ్చిరోలీ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో 8 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. 5 సీనియర్ మావోయిస్టు నాయకులు లొంగిపోయారు. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ఈ కేడర్లపై మహారాష్ట ప్రభుత్వం గతంలో 64 లక్షల రివార్డును ప్రకటించింది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షినో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన అంశం వెల్లడైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ను ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళం, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఈశాన్య భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, మరఠవాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. కాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు

0: వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:15.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా హైపర్ టెన్షన్పై అవగాహన, ఆరోగ్యకర జీవనానికి మొదటి అడుగు కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగుబండి దినేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: ప్రకటించిన కార్యక్రమం వింటారు.
5: శ్రోతలకు నమస్కారం. ప్రతి సంవత్సరం మే 17వ తేదీన ప్రపంచ హైపర్ టెన్షన్ డేను నిర్వహిస్తూ ఉన్నారు. సైలెంట్ కిల్లర్గా పిలువబడే అధిక రక్తపోటు సమస్య ప్రస్తుతం చిన్న వయసు వారిలో కూడా పెరుగుతోంది. సరైన జీవనశైలి లేకపోవడం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లోపించడం వంటి కారణాలతో ఈ హైపర్ టెన్షన్ ప్రమాదకర స్థాయికి చేరుతుంది. మరి ఈ సందర్భంగా హైపర్ టెన్షన్ అంటే ఏంటి, దానికి లక్షణాలు, కారణాలు, నివారణ మార్గాలు, చికిత్సా విధానాలు వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ నాగుమండి దినేష్ గారు విచ్చేశారు. వీరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
6: నమస్కారం అండి.
5: డాక్టర్ గారు, ముందుగా అసలు ఈ హైపర్ టెన్షన్ అంటే ఏమిటి, ఇది కొంచెం సులభంగా చెప్పగలరా?
6: హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు. సాధారణంగా మన రక్తము రక్తనాళాల మీద ఒక ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఆ ప్రెషర్ వలన రక్త ప్రసారణ చివరి అణువణువుకి ప్రవహించేటట్టు హెల్ప్ అవుతుంది. సో అది పెరగడాన్ని హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు అంటారు. సో అంటే నార్మల్ ఎంత, నార్మల్ అనేది 120 సిస్టాలిక్ అంటే పై నెంబర్, 80 డయాస్టాలిక్ అంటే కింది నెంబర్, వాటిని నార్మల్ అంటారు. అంటే అంతే ఉండాలని కాదు, అంతవరకు మనకు నార్మల్ అని అనుకోవచ్చు. ఇక దాటితే అది ఎంతైతే ఎక్కువ, 139 వరకు స్టేజ్ 1 అంటాము, 95 వరకు స్టేజ్ 1. స్టేజ్ 2 అని అంటే 140 దాటినప్పుడు, కింద 95 దాటినప్పుడు దాన్ని

0: స్టేజ్ 2 అని అంటాము. ఈ రక్తము అనేది మనకు ఆహారాన్ని ప్రతి అణువణువుకి అందజేస్తుంది. సో ప్రతి అవయవానికి రక్తనాళాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ అధిక రక్తపోటు వలన రక్తనాళాల మీద ఒత్తిడి పెరుగుతుందో దాని వలన మనకు కాంప్లికేషన్స్ అనేటివి వస్తాయి.
1: జనరల్గా ఎంత వస్తే ప్రమాదకరమని మనం భావించాల్సి ఉంటుంది?
0: అంటే మనకు ఇంత పర్టికులర్ నెంబర్కి ప్రమాదకరము అన్నట్టు ఉండదు అందరిలో. సాధారణంగా ఏంటి అని అంటే, ఇప్పుడు మనం పక్షవాతాలు చూస్తూ ఉంటాము, బీపీ ఎక్కువయ్యి పక్షవాతం వచ్చింది అంటారు. అంటే వాళ్ళకి యూజువల్లీ 200, 180 అట్లా పెరిగినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నార్మల్గా ఎవరికైనా 120, 130 మెయింటైన్ అయిన వాళ్ళకి సడన్గా 170 వచ్చిన అవస్థ రావచ్చు. సో మనకేంటి అని అంటే సడన్ ఒత్తిడి పెరగటం వల్ల కూడా కాంప్లికేషన్స్ వస్తాయి. లేదు నార్మల్గా ఇప్పుడు కొంతమందికి కంటిన్యూస్గా ఎక్కువగానే ఉంటుంది, 160, 170, 190 అట్లే ఉంటుంది. కానీ వాళ్ళకి ఏమీ అవస్థ ఉండదు, ఏమీ సిమ్టమ్ ఉండదు. సో వాళ్ళు ఎన్నోసార్లు కూడా, సార్ మాకేం అవస్థ లేదు, ఇంత బీపీ ఉందా, నాకు తల తిరుగుతలేదు, ఇంత బీపీ ఉందా, నాకు ఆయాసం అనిపిస్తలేదు, ఇంత బీపీ ఉందా అని. సో లక్షణాలు లేనందువలన మనకు బీపీ లేదు అని అనుకోకూడదు. బీపీ అనేది నెంబర్లతోటి డిసైడ్ అయ్యేది, మన అవస్థతోటి డిసైడ్ అయ్యేది కాదు. ఒకటి. రెండోది, మనకు అవస్థ వచ్చింది అని అంటే ఎంతో డ్యామేజ్ అయిపోయిన తర్వాత అవస్థ వస్తుంది. ఎప్పుడైతే ఈ రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి నరాలను ఎఫెక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు మనకు తల తిరుగుడు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ రక్తనాళాలు ప్రాబ్లం అయ్యి కిడ్నీది ప్రాబ్లం వస్తే కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది ఉంటుంది. సో అవస్థ లేకుంటే బీపీ లేదు అని కాదు. సో బీపీ అనేది ఇవాళ రేపు చాలా సాధారణమైంది. ఎందుకు అని అనేది ఉంటే మన జీవన శైలి, స్ట్రెస్ అది చాలా పెరిగిపోతుంది.
1: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు 120/80 అట్లుంటే అది నార్మల్ స్థాయి అన్నారు. ఆ తర్వాత ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని స్టేజ్లు చెప్పారు. ఆ తర్వాత కొంతమందికి లేకపోయినా కూడా ఎక్కువ ఉన్నా కూడా అది కూడా ప్రమాదకరమే అన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ 120/80 ఏదైతే ఉందో అది గనక దాటుతున్నప్పుడు ఎమ్మంటే డాక్టర్ని సంప్రదించడం మంచిదంటారు.
0: కరెక్ట్ అండి. అంటే మనము ఇప్పుడు 120 దాటింది అనేది మనకు సాధారణంగా తెలియదు. మా పేషెంట్స్ వచ్చినప్పుడు ఏమవస్తుంది అంటే నాకు బీపీ ఎక్కువైంది అంటారు. అసలు బీపీ ఎక్కువ అయింది అని ఎందుకు చూపించుకోవాలనిపించింది? ఏదన్నా అవస్థ వలన చూపించుకున్నారా, లేక సాధారణంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారా? సో మనము రెగ్యులర్గా ఎట్లయితే మన ఇంట్లో వస్తువులు నెల నెలకు లెక్క చూసుకుంటామో, ఇన్సూరెన్సులు సంవత్సరానికి కట్టుకుంటామో, అన్నీ అట్లా మెయింటైన్ చేస్తామో, అట్లే మన శరీరాన్ని కూడా భద్రపరచుకోవాలి, రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవాలి. నాకు ఏమీ అవస్థ లేదు కదా, అవసరమా అన్నది ఆలోచనలో ఉండకూడదు. సో మన నెంబర్స్ ఎప్పుడైతే డాక్టర్ బీపీ అది చూసి ఎక్కువ ఉంది అని, సాధారణంగా ఏంటి అంటే ఫస్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఒక యాంగ్జైటీ అనేది ఉంటుంది, దాని వలన కూడా బీపీ పెరగవచ్చు. సో ఎప్పుడు కూడా ఏ డాక్టర్ కూడా మొదటి రీడింగ్ తోటి నీకు బీపీ ఉంది అని అన్నారు. ఒకసారి ఎక్కువ వచ్చిన తర్వాత ఒక 15 నిమిషాలు కూర్చోబెట్టి మళ్ళీ చూడటము, ఒకసారి పడుకోబెట్టి చూడటము, అట్లా చూసిన తర్వాత కూడా అట్లే బీపీ ఎక్కువ ఉంది అని అంటే అప్పుడు దాన్ని మనం బీపీ ఉన్నట్టు, హైపర్ టెన్షన్ ఉన్నట్టు పరిగణిస్తాము. ఇప్పుడు మనకు కొత్తగా ABPM అని వచ్చింది, అంటే అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్. అది ఒక పరికరము, మనకు 24 గంటలు మన చేతికి కట్టేసి పెట్టుంచుతారు. మన రొటీన్ యాక్టివిటీ మనం చేసుకుంటూ ఉంటాము, ప్రతి 1/4 గంటకి అది బీపీ చెక్ చేస్తుంది. 24 గంటల తర్వాత మనకు టోటల్ రీడింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తుంది. దాన్ని బట్టి కూడా మనకు రొటీన్ మన జీవన శైలిలో బీపీ ఎక్కువ ఉంటుందా లేదా ఓన్లీ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు పెరిగేది, వాట్ దాన్ని మేము ఆఫీస్ హైపర్ టెన్షన్ అంటాము, అట్లా ఉంటుందా అనేది చూస్తామన్నమాట. దాన్ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు.
1: అయితే ఈ మధ్యన ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం ఏంటంటే ఈ 120/80 అనేది ఎప్పుడో పాతకాలం నాటిది, ఇప్పుడు లేటెస్ట్గా కొంచెం వచ్చినాయి అని అన్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు?
0: అట్లనేం లేదండి. అంటే మనకు ఇప్పుడు డయాబెటీస్ ఉంది వాళ్లకు 130 దాటుతేనే మనకు డేంజర్ అన్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. అది నార్మల్గా ఏమీ లేని వాళ్ళకి 140 వరకు కూడా ఓకే. అంటే మనకు ట్రీట్మెంట్ అనేది అందరూ కూడా మాత్ర వేసుకుంటేనే ట్రీట్మెంట్ అని అనుకుంటారు, కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, జీవన శైలిలో మార్పులు, దాని వలన కూడా మనకు బీపీ తగ్గే అవకాశం చాలా ఉంటుంది. ఎలా అయితే ఓవర్ వెయిట్ ఉంటారో వాళ్ళు వెయిట్ తగ్గడంతో కూడా బీపీ అనేది తగ్గుతుంటుంది. మన యాక్టివిటీ, అసలు సెడెంటరీ లైఫ్ అంటాము, అంటే కుర్చీ

0: పరిమితమయ్యే జాబ్స్ కానీ మనం కుర్చీకి పరిమితమై ఉండటం వలన కూడా, యాక్టివిటీ లేనందువలన కూడా మనకు బీపీ వచ్చినప్పుడు మనం కొద్దిగా వాకింగ్ చేయటము అట్లాంటివి చేసినప్పుడు బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. మన ఆహార నియమాలు, కొంతమంది చాలా వరకు ఈ పచ్చళ్ళు, నిలువ పచ్చళ్ళు, బేకరీ ఐటమ్స్, స్టోర్డ్ ఫుడ్ ఇవన్నీ తీసుకునే అలవాటు చాలా ఉంటుంది. చాలా మంది ఇళ్లలో సాయంత్రం పూట వేడి వేడి బజ్జీ, ఏదో ఒకటి ఆయిల్ మసాలాలు, ఆయిల్ ఫ్రైస్ తినటం అనేది చాలా మందికి అలవాటు ఉంటుంది. సో వాటి వలన కూడా మనకు బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మార్పులు, ఎప్పుడైతే మనకు బీపీ ఫస్ట్ టైం డిటెక్ట్ అయిందో మనలో ఇట్లాంటి మార్పులు చేసుకొని మనం ఏమన్నా చేయొచ్చా, బీపీ తగ్గించుకునే అవకాశం ఉందా అనేది చూసుకోవచ్చు. అయితే స్టేజ్ ఆఫ్ హైపర్ టెన్షన్, ఎప్పుడైతే కొంతమందికి ఫస్ట్ టైం చూసినప్పుడే 170-180 ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి జీవన శైలి వలన తగ్గే అవకాశం తక్కువ ఉంటుంది. కొద్దిగా టాబ్లెట్స్ కూడా సపోర్టివ్గా ఒక విధంగా జీవన శైలి మార్చుకుంటూ గోళీలు వేసుకుంటూ మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉంటే వాళ్లకు ముందు ముందు టాబ్లెట్స్ తగ్గించుకునే అవకాశం వస్తుంది.
1: అయితే ఇప్పుడు ఈ టాబ్లెట్స్ అనేవి మీరు తగ్గించుకోవచ్చు అంటున్నారు, కానీ పూర్తిగా అయితే తీసేయలేము.
0: అది పరిస్థితిని బట్టి ఉంటుంది, మనం ఏ స్టేజ్లో డిటెక్ట్ అయ్యాము అనేది. ఇనీషియల్ స్టేజెస్లలో స్టార్టింగ్లోనే మనం బీపీ ఉన్నది అని తెలుసుకున్నప్పుడు జీవన శైలి మార్చుకొని, వెయిట్ తగ్గించుకొని, ఎక్సర్సైజ్ పెంచుకొని, ఫుడ్లో మనం జాగ్రత్తలు పడ్డప్పుడు తగ్గిన తర్వాత అది మళ్ళీ వచ్చే అవకాశం, నార్మల్గా అయినా కూడా ముందు ముందు వచ్చే అవకాశం ఉంటుంది. సో సమయక్రమంలో 3 నెలలకు 6 నెలలకు ఒకసారి రొటీన్గా బీపీ డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుంటూ ఉంటే మనకి ఎక్కడైనా మళ్ళీ ఇట్లా ఏదైనా స్టార్ట్ అయినప్పుడు అవసరం ఉంటే టాబ్లెట్ స్టార్ట్ చేస్తారు.
1: అట్లనే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ వంశపారంపర్య ప్రభావం కూడా ఏమైనా ఉంటుందంటారు?
0: 100% వంశపారంపర్యంగా ఉంటుందండి. బీపీ అనేది దాంట్లో మనకు ప్రైమరీ హైపర్ టెన్షన్, విచ్ ఈస్ హెరిడిటరీ. ఎలాగైతే మన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తులు పొందుతామో అవి స్థిరాస్తులు, ఇవి 100% మనకు వచ్చే ఆస్తులు. బీపీ కానీ షుగర్ కానీ ఆ రెండు ఉండటం వలన మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో పేరెంట్స్కి ఎప్పుడైతే బీపీ కానీ షుగర్ కానీ ఉన్నాయో మనము రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండటం అనేది కంపల్సరీ. మనము నార్మల్ వెయిట్ ఉన్నా, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నా, ఎలా ఉన్నా కూడా మనం రెగ్యులర్గా చెక్ చేసుకోవటం అనేది మంచిది.
1: అట్లనే ఇప్పుడు మీరన్నట్టు ఈ ఒత్తిడి ఆందోళన వల్ల నిజంగానే బీపీ పెరుగుతుందండి?
0: డెఫినెట్గానండి. ఒత్తిడి ఆందోళన వలన మనకు శరీరంలో ఒక సింపథెటిక్ యాక్టివిటీ అని ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు మనము సడన్గా ఏదన్నా దారిలో పామును చూసాము, పామును చూడగానే గుండె వేగం పెరగటము, మన అడ్రినలిన్ రష్ అంటాము, అక్కడి నుంచి మనం పారిపోవాలి అన్న ఆలోచన, ఏమీ లేని స్ట్రెంగ్త్ లేకున్నా కూడా పామును చూసే వరకు మనకు ఎక్కడ లేని స్ట్రెంగ్త్ వచ్చి మనం పారిపోతాం. దట్ ఈస్ లైక్ అడ్రినలిన్ రష్ ఆర్ సింపథెటిక్, ఓవర్ సింపథెటిక్ యాక్టివిటీ. అట్లే స్ట్రెస్ వలన కూడా ఇట్లాంటివి కంటిన్యూస్గా ఉంటాయి. ఎప్పుడో ఒకసారి అయిన దాని వలన మనకు నష్టం ఉండదు, కానీ ఎప్పుడైతే కంటిన్యూస్ స్ట్రెస్ ఉంటుందో ఇది యాక్టివిటీ ఇది ఉండటం వల్ల రక్తనాళాల మీద ఒత్తిడి పెరిగి అది పర్సిస్టెంట్గా బీపీ అవుతుంది. సో బీపీలో మనకు లెబైల్ హైపర్ టెన్షన్, పర్సిస్టెంట్ హైపర్ టెన్షన్. లెబైల్ అంటే ఏంటి అని అంటే మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు పెరగటము, నార్మల్గా ఉన్నప్పుడు తగ్గటము, డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు పెరగటము, ఇంట్లో ఉన్నప్పుడు తగ్గటము, అది లెబైల్ హైపర్ టెన్షన్. అది ఒక స్టేజ్. అట్లే లెబైల్ హైపర్ టెన్షన్కి మనము కావాల్సిన జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అవి పాటించకుండా, అవసరమైతే టాబ్లెట్స్ వేయకుండా ఉంటే అది పర్సిస్టెంట్ హైపర్ టెన్షన్కి వెళ్ళిపోతుంది. సో స్ట్రెస్ అనేది ప్రస్తుత పరిస్థితులలో మనకు మేజర్ ఫ్యాక్టర్. స్ట్రెస్ వలన బీపీ పెరగటము, దాని వలన మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ రావటము, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ రావటం అనేది చాలా సాధారణంగా చూస్తున్నాము.
1: ఇప్పుడు మన దేశంలో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ హైపర్ టెన్షన్కి ఎవరు గురి అవుతున్నారండి?
0: హైపర్ టెన్షన్ ఇట్లా పర్టికులర్ పాపులేషన్ అని కాదు, అందరూ గురి అవుతున్నారు. కాకపోతే దీంట్లో అర్బన్ పాపులేషన్, రూరల్ పాపులేషన్, దాంట్లో కొద్దిగా అర్బన్ పాపులేషన్లో కొద్దిగా తగ్గుతుంది. ఎందుకు అనంటే అవగాహన వలన. రూరల్ పాపులేషన్లో అమాయకత్వం వలన, చెప్పుడు మాటలు వినటం వలన. ఎలా అనంటే బీపీ ఉంది, బీపీ గోళీ నువ్వు ఎప్పుడు వేసుకుంటే నీ కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, 4 రోజులు వేసుకుని ఇప్పుడు కంట్రోల్ అయింది కదా ఆపేయచ్చు అనగానే ఆపేస్తారు. అట్లాంటి మాటలు వినటం వలన అక్కడ కొద్దిగా డ్యామేజ్ అనేది పెరుగుతుంది. మనకు హైపర్ టెన్షన్లో ఒకటి రూల్ ఆఫ్ హాఫ్స్ అని ఉండేది, అంటే 50% పాపులేషన్కి హైపర్ టెన్షన్ అసలు తెలుసుకోరు, తెలుసుకున్న 50%లో ట్రీట్మెంట్ తీసుకోరు, తీసుకున్న 50%లో మనకు కంట్రోల్ వరకు ఉండరు. అది అంటే మనకు 100లో 12.5% మాత్రమే బీపీ కంట్రోల్లో ఉంటుంది. అది ప్రీవియస్ స్టడీస్.

0: ఇప్పుడు ఈ అవగాహన పెరగటం వల్ల 1/3 వరకు వచ్చింది. ఉన్న వాళ్ళల్లో 1/3 బీపీ ఉన్నదని తెలియదు, అంటే 67% వాళ్ళకు తెలుసు. ఇంతకుముందు 50% వాళ్ళకి తెలిసి ఇప్పుడు 67 పెరిగింది. దాంట్లో మళ్ళీ 1/3 తీసుకుంటూ లేరు ట్రీట్మెంట్, అంటే ఆ 67% కాస్త మనకు 42% వచ్చింది. దాంట్లో 1/3 ప్రాపర్గా కంట్రోల్ ఉంటూ లేదు, అంటే ఆ 42/30, అంటే ఇంతకుముందున్న 12.5% పాపులేషన్ది ఇప్పుడు దాదాపు 30%. అవగాహన వలన, అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వలన, వాళ్ళ ఎడ్యుకేషన్ అనుకోండి లేదా పని దగ్గర హెల్త్ అవేర్నెస్ వలన కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. కానీ స్టిల్ 70% పేషెంట్స్కి మనకు ఇంకా ప్రాపర్ అవగాహన రానట్టే మన స్టడీస్ చెప్తున్నాయి.
1: ఇప్పుడు ఈ అధిక రక్తపోటు ఏదైనా రావడానికి అంటే ఏజ్ ఏమైనా ఫ్యాక్టర్ ఉందా అండి? ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందండి?
0: యూజువల్లీ చిన్నపిల్లల్లో అని అంటే అది సెకండరీ హైపర్ టెన్షన్ అంటాము, అంటే వేరే ఆర్గన్స్ ప్రాబ్లం వలన, సాధారణంగా కిడ్నీ లేదా అడ్రినల్ గ్లాండ్ అని అంటాము దాని వలన ప్రాబ్లమ్స్, లేదా అయోర్టిక్ స్టినోసిస్, కోఆక్టేషన్ ఆఫ్ అయోర్ట రక్తనాళాలు వాటి వలన సాధారణంగా వస్తాయి, లేదా కిడ్నీ గ్లోమెరులర్ నెఫ్రైటిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వలన వస్తాయి. అవి ట్రీటబుల్, అప్పటికప్పుడు ఆ ట్రీట్మెంట్ తర్వాత మనం జాగ్రత్తలు చూసుకుంటే సరిపోతుంది. కానీ ఈ మధ్యన 20-25 వాళ్ళల్లో కూడా మనము సివియర్ హైపర్ టెన్షన్, అది ప్రైమరీ హైపర్ టెన్షన్. ప్రైమరీ అంటే ఏంటంటే ఇట్లాంటి ఏవి కారణాలు లేని హైపర్ టెన్షన్, మనకు ఆ కిడ్నీలు బాగానే ఉంటాయి, అడ్రినల్స్ బాగానే ఉంటాయి, రక్తనాళాలు బాగానే ఉంటాయి, కానీ హైపర్ టెన్షన్ ఉంటుంది. సో దానికి ఒకటి వంశపారంపర్యంగా రావటము, ఒకటి వాళ్ళ జీవన శైలి, స్థూలకాయము, ఇవన్నీ కారణాల వలన వస్తుంది.
1: ఇప్పుడు ఈ హైపర్ టెన్షన్ గురి అయినప్పుడు మనకి సాధారణంగా లక్షణాలు ఎట్లుంటాయి, అంటే స్టేజ్ని బట్టి ఎట్లుంటాయా లేకపోతే బిగినింగ్ ఎట్లా ఉంటాయి చెప్పండి వివరంగా.
0: హైపర్ టెన్షన్ వలన లక్షణాలు ఏమీ ఉండకపోవచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ అది. చాలా వరకు ఏమీ ఉండవు. ఉన్న వాళ్ళల్లో ఒకటి, ఫస్ట్ టైమే వాళ్లకు హార్ట్అటాక్ రూపంలో కనపడచ్చు, ఫస్ట్ టైమే పెరాలసిస్ రూపంలో కనపడచ్చు, ఫస్ట్ టైమే కిడ్నీ ఫెయిల్యూర్ రూపంలో కనపడచ్చు, అది హయ్యర్ గ్రేడ్. అది కాకుండా దాన్ని తక్కువగా అని అనుకుంటే మనకు ఈ తల తిరిగినట్టు ఉండటం కానీ, లేదా తల నొప్పి రావటం కానీ, నడిచినప్పుడు ఆయాసం రావటం కానీ, నడిచినప్పుడు దడ రావటం కానీ అట్లాంటి లక్షణాలు చూపిస్తుంది.
1: ఇప్పుడు ఈ గర్భిణీ స్త్రీలలో కూడా చూసుకుంటే ఈ బీపీ అనేది ఎక్కువ ప్రమాదకరం అండి?
0: అవునండి. ఇప్పుడు గర్భిణీ స్త్రీలలో మనం ఏమంటాము అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాము. సో ప్రెగ్నెన్సీలో కొన్ని పదార్థాలు సెక్రీషన్ వలన వాళ్ళకు బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ పెరిగిన బ్లడ్ ప్రెషరు కొంతమందికి డెలివరీ తర్వాత ఆ శరీరంలో ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హార్మోన్స్ అవి ఏవైతే తగ్గిపోవటం వల్ల నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అయిన హైపర్ టెన్షన్ అలాగే కంటిన్యూ అవుతుంది. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, ఒకసారి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చి తగ్గిన మళ్ళీ రెగ్యులర్గా చూపించుకుంటూ ఉండాలి ఒకటి. మళ్ళీ నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీలో మళ్ళీ బీపీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినాక 5-6 నెలలు వచ్చింది అనుకుందాం మొదటి ప్రెగ్నెన్సీలో. రెండో ప్రెగ్నెన్సీలో 2 నెలలకే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా ఎర్లీగా అసలు, లేకుంటే ప్రెగ్నెన్సీ, ఈ ప్రెగ్నెన్సీ అయిపోగానే ఆ బీపీ అలాగే కంటిన్యూ అయ్యేది ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా ఒకసారి మనకు బీపీ వచ్చింది అని అంటే అది తగ్గినా కూడా రెగ్యులర్గా దాన్ని మానిటర్ చేసుకుంటే మనకు దానివల్ల అనర్థాలు జరిగేది తప్పించుకోవచ్చు మనము.
1: ఇప్పుడు గర్భిణీ స్త్రీ కనుక ఒకవేళ హై బీపీ అట్లాంటివి అని వస్తే బిడ్డకి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి కడుపులో ఉన్న?
0: డెఫినెట్లీ ఉంటుందండి, బిడ్డకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కంటిన్యూస్ బెడ్ రెస్ట్ ఎందుకు అని అంటే మనం నార్మల్గా పడుకుంటే ఒక ఉంటుంది, మనం యాక్టివిటీ చేసినప్పుడు మన బ్లడ్ ప్రెషర్ కొద్దిగా పెరుగుతుంది. సో వాళ్ళకు అది బిడ్డ అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, బిడ్డ గ్రోత్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే బీపీ కొంతమంది లక్షణాలు లేకుండా కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు కదా, జనరల్గా సాధారణంగా మనము ఎప్పుడెప్పుడు బీపీ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది అంటారు? అంటే ఇన్ని రోజులకు ఒకసారా లేకపోతే అంటే లక్షణాలు లేకపోయినా కూడా ఎట్లా ఎప్పుడు చేయించుకుంటే మంచిది అంటారు?
0: దాన్ని మనము సాధారణంగా అట్లీస్ట్ 6 మంత్స్ జనరల్ హెల్త్ చెకప్, బీపీ చెక్ చేసుకోవటము, షుగర్ చెక్ చేసుకోవటము, మన బ్లడ్ హీమోగ్లోబిన్ ఎలా ఉంది, కిడ్నీకి సంబంధించిన క్రియాటినిన్ ఎలా ఉంది, ఎట్లే కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఒకసారి మనం ఫస్ట్ టైం చెక్ చేసుకున్నప్పుడు మన శరీరంలో ఏది అబ్నార్మల్ ఉంది అనేది మనకు మొదలు అర్థమైపోతుంది. సో దాన్ని ఉద్దేశించి కొద్దిగా జాగ్రత్తగా రెగ్యులర్గా చేసుకోవటము, బేసిక్ బ్లడ్ టెస్ట్లు అనేది 6 నెలల నుంచి సంవత్సరం అట్లీస్ట్ అలా చేసుకుంటూ ఉంటే మనకి ఏదన్నా వచ్చేది ఉన్నా, ఇప్పుడు డయాబెటీస్ తీసుకుంటాము, HbA1c అంటాము, దాన్ని చేసామనుకోండి, అదిగిన

0: ఆరు 6.5 పైన ఉంది, 6.5 మధ్యన ఉంది అని అన్నప్పుడు మనకు షుగర్ వచ్చే అవకాశం ఉంది, ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నాము, సో దాని జాగ్రత్తలు. బీపీ ఉంది, ఇప్పుడు అది చూసుకున్నప్పుడు మనకు రెగ్యులర్ గా 140కి దరిదాపుల్లో ఉంటుంది, కింద 90-95 దరిదాపుల్లో ఉంటుంది అన్నప్పుడు మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటూ మోర్ రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది.
1: అంటే ఇప్పుడు డిజిటల్ మిషన్స్ వచ్చినాయి, ఇవి వీటిలో స్వచ్ఛత ఎంతవరకు ఉందంటారు?
0: డిజిటల్ మెషిన్స్లో చాలా వరకు మంచిగా ఉంటున్నాయి, కాకపోతే మనము మెషిన్ కాదు మనము చూసుకునే విధానాన్ని బట్టి కూడా బీపీ మారుతుంది. మనం ఎలా కూర్చున్నాము, మనం కూర్చున్నప్పుడు కాళ్ళు ఎలా పెట్టుకున్నాము, పెట్టిన చేతి ఎలా పెట్టాము, బీపీ కఫ్ చేతికి ఎలా కట్టాము, చేతులు మనం మన సాధారణంగా ఏంటి అంటే బీపీ టైట్ అయినా కొద్దీ మనం కండరాలను గట్టిగా చేస్తాము, సో అది ఎలా ఉంది ఇవన్నీ కూడా, లేదా ముందేమన్నా స్మోకింగ్ చేసి వచ్చి అట్లా చేశారా, నెత్తిలో ఏమైనా స్ట్రెస్ ఉందా, ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ప్లే రోల్ కంపల్సరీ. వీటన్నిటి వలన కూడా మనం ఈ డిజిటల్ మెషిన్స్లో చూసుకునేది ఉంటుంది. ఇప్పుడు మేము మా క్లినిక్స్లో కూడా డిజిటల్ మెషిన్సే వాడతాము, ఎందుకు అంటే మెర్క్యూరీ అనేది బ్యాన్ అయింది. ఇక నెక్స్ట్ వేరే పరికరాలు కూడా ఉన్నాయి, కానీ చాలా వరకు డిజిటలే ఉంది. సో డిజిటల్ మెషిన్స్లో చూసుకునేటప్పుడు మనము చూసే పద్ధతిలో కూడా మనకు బీపీ ఎక్కువ తక్కువ వస్తుంది, అదొకటి. రెండోది ఏంటి అని అంటే ఎప్పుడు కూడా బీపీ ఫిక్స్డ్ నెంబర్ ఉండదు, 130, 134, 128 అట్లా కొద్దిగా నిమిషానికి మారుతూనే ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్ మనకు ఎంత ఉంది అన్నది, అదే ఒకసారి 132, ఇంకోసారి 170 వచ్చింది, మళ్ళీ 110 వచ్చింది అని అంటే అప్పుడు మనం కరెక్ట్గా చూసుకుంటూ లేమా, లేక నిజంగా ఏదన్నా ప్రాబ్లం ఉండి అట్లా అవుతుందా అనేది ఆలోచించాలి.
1: అది ఏదైనప్పటికీ బీపీ చెక్ చేసుకునేటప్పుడు ముందు మనసును నియంత్రణలో ఉంచుకోవాలి మెయిన్గా, అంటే ఎటువంటి ఆందోళన లేకుండా ఉండాలి
0: 100%.
1: అట్లా ఉన్నప్పుడే అది మీరు అన్నట్టు కరెక్ట్ రీడింగ్ వస్తుంది, దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మరి కొంతమంది బీపీ రాగానే అందరిలో అపోహ ఏంటంటే ఇక జీవితాంతం మందులు వాడాలి అని చెప్పేసి కూడా కొంతమంది చూపించుకోరు. జనరల్గా ఇది ఎంతవరకు నిజమంటారు జీవితాంతం మందుల గురించి?
0: ఈ విషయంలో నేను ఎప్పుడు చెప్పేది ఏంటి అని అంటే మనం ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అన్న కాన్సెప్ట్లో ఉండకూడదు, లాంగ్ లైఫ్ కోసం మెడిసిన్స్ అన్న కాన్సెప్ట్లో ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ మన శరీర తత్వాన్ని బట్టి వచ్చే ప్రాబ్లమ్స్ కాబట్టి మనము మన శరీరం ఉన్నంత వరకు అవి ఉంటాయి, సో వాటిని మనం నియంత్రణలో పెట్టుకున్నంత వరకు మనం ఆరోగ్యంగా ఉంటాము. మనము భూమి మీద ఎంత కాలం ఉన్నామన్నది కాదు, ఎంతకాలము ఆరోగ్యంగా ఉన్నాము, ఎంతకాలము మంచిగా ఉన్నాము అనేది. ఇట్ ఈస్ నాట్ లెంత్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. మనము అది ఇంపార్టెంట్, మనకు ఆ క్వాలిటీ రావాలి అని అంటే మనం తప్పకుండా ఇవన్నీ చూసుకోవాలి. ఎలా అయితే ఇల్లు కట్టుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రిపేర్స్ వస్తాయి, ఎప్పుడు ఏం రిపేర్లు చేయించుతాము అని అంటే అది ఇంకా ఖరాబ్ అయిపోతుంది. రిపేర్లు చేయించుకుంటే ఇంకో 10 కాలాలు మంచిగా ఉంటుంది. అలాగే ఇల్లు ఒళ్ళు పెద్ద తేడా ఏం లేదు.
1: అట్లనే ఇప్పుడు రోజు వ్యాయామం కానీ యోగా కానీ ఇట్లాంటి వాటిలో ఈ హైపర్ టెన్షన్ని మనం తగ్గించుకునే అంటే నియంత్రణ ఉంచుకునే అవకాశం ఉంటుంది?
0: తప్పకుండా. మనం వ్యాయామం చేయటం వల్ల మోర్ స్పెసిఫిక్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ వాకింగ్, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ అట్లాంటివి చేయటం వలన మనకు బీపీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివలన ఒక దిక్కు వెయిట్ రిడక్షన్ అనేది ఉంటుంది, ఇంకొకటి మన ఎనర్జీ మాడ్యులేషన్, వాటి వలన కూడా మనకు బీపీ అనేది కంట్రోల్ అయ్యే అవకాశం. మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటంతో బీపీ ట్యాబ్లెట్స్ తగ్గించుకునే అవకాశం కొంతమందిలో కనపడుతూ ఉంటుంది.
1: అట్లనే ఇప్పుడు బీపీ ఉన్నవాళ్ళు అంటే మందులు కూడా వేసుకుంటూ ఉంటారు, మీరు అన్నట్టు ఈ వ్యాయామం కనుక చేసేటప్పుడు అంటే ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మాత్ర వేసుకున్న తర్వాత చేయటమా లేకపోతే ముందు చేయటమా, ఎట్లా టైం మెయింటైన్ చేయాలి, ఎట్లయినా ఉందా?
0: అట్లాంటిది ఏమి ఉండదండి. అంటే ఒకసారి మనకి ఇప్పుడు వచ్చిన బీపీ ట్యాబ్లెట్ ఫార్ములేషన్స్ ఏంటంటే 24 గంటలు పనిచేస్తాయి. సో ఎప్పుడైతే 5 రోజులు మనము కంటిన్యూస్ వేసుకున్నాము, ఆ ట్యాబ్లెట్ లెవెల్స్ బాడీలో కాన్స్టెంట్గా ఉంటుంది. నేను ఇప్పుడు ట్యాబ్లెట్ వేయగానే అది పెరుగుద్ది, ట్యాబ్లెట్ అయితే వేయకుంటే 1 గంట తర్వాత ఇస్తే అది బీపీ ట్యాబ్లెట్ లెవెల్ తగ్గుద్ది అనేది ఏమీ ఉండదు. వేసినప్పుడు తగ్గటం, వేసినప్పుడు వేయకుంటే పెరగటం అంటే ఆ గోళీ సరిపోదు, ఇంకో గోళీ అవసరమనే. కానీ మనకు ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మనకు ఎక్సర్సైజ్ చేయొద్దు, వేసుకోకముందే చేయాలి అట్లా అనేది ఏం లేదు. ఒకటి ట్యాబ్లెట్ వేసుకోవటము మనం రెగ్యులర్గా అదే టైమింగ్కి వేసుకోవాలి. సో బ్రేక్ఫాస్ట్ తోటి వేసుకుంటాం, రోజు బ్రేక్ఫాస్ట్ తోటి వేయాలి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ తోటి, రేపు లంచ్ తోటి, ఎల్లుండి డిన్నర్ తోటి, ఉన్నది కంట్రోల్ ఉంది కదా అని వదిలేయటం అట్లాంటివి చేయకూడదు.
1: ఏదన్నా పొద్దున్నే తిన్న తర్వాత వేసుకోవడమే మంచిదంటారు, పరిగడుపున వేసుకోకూడదు బీపీ మాత్రం.
0: అట్లాంటిది ఏం లేదండి, బీపీ ట్యాబ్లెట్స్ ఏ టైంకైనా వేసుకోవచ్చు,
1: పర్టికులర్ టైం మెయింటైన్ చేయాలి,
0: అది రెగ్యులర్గా అదే టైం, దాదాపు అదే టైం చూసుకుంటే మంచిది.
1: అయితే ప్రస్తుత జీవన శైలి చూసుకున్నట్లయితే

0: జనరల్గా ఎట్లా మనం మెయింటైన్ చేసుకుంటే ఈ హైపర్ టెన్షన్కి మనం గురి కాకుండా ఉండవచ్చు అంటారు?
1: ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రస్తుత పరిస్థితులలో స్ట్రెస్ ఫ్యాక్టర్స్. స్ట్రెస్ ఫ్యాక్టర్ చాలా తగ్గించుకోవాలి. ఆ తగ్గించుకోవడానికి మనం మెడిటేషన్ కానీ ప్రాణాయామం కానీ ఆధ్యాత్మిక చింత అలవాటున్న వాళ్ళకి అట్లా కానీ అలా చేసుకొని వస్తూ ఉండాలి. నెక్స్ట్ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ, కనీసము రోజుకి ఒక అరగంట వాకింగ్, అరగంటలో ఒక 3 కిలోమీటర్లు కవర్ అయ్యేటట్టు ఆ స్పీడ్లో. అండ్ వాకింగ్ అనేది మన కోసం చేస్తున్నాము, నలుగురి కోసం కాదు. సో నలుగురు కలిసి చేయకూడదు, మన వాకింగ్ మనం చేసుకోవాలి. నలుగురు కలిసి చేసినప్పుడు అది వాకింగ్ కాదు, టైంపాస్ అవుద్ది. సో అట్లా ఆ విధంగా, లేదా ఒక 1/2 అవర్ స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ అట్లాంటి రెగ్యులర్ యాక్టివిటీస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ డైట్లో సాల్ట్ రిస్ట్రిక్షన్ డైట్, ఎక్కువ పచ్చళ్ళు తినకపోవటము, లేదా మజ్జిగలో ఉప్పు ఎక్కువ వేసుకోవటము, లేదా టిండ్ ఫుడ్ తినటము, ఇవన్నీ ఏంటి అంటే స్టోర్డ్ ఫుడ్లో సాల్ట్ కాంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ఎక్కువ వేసినందుకే పచ్చడి నిలుస్తుంది. సో దానివలన ఆ ఉప్పు మన శరీరంలో నీరు పట్టేసేసి అది బీపీకి కారణమవుతుంది. ప్లస్ ఫుడ్లో నైట్ టైం ఫుడ్ తగ్గించాలి. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న దాంట్లో ఆల్కహాల్. ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ వలన కూడా బీపీ బాగా ఎక్కువగా ఉంటుంది. చాలామంది రోజు తాగటం అనేది చాలా అలవాటు ఉంటుంది. వాళ్ళల్లో కూడా సివియర్ హైపర్ టెన్షన్, బీపీ బాగా ఎక్కువ కావటం వలన, ఇప్పుడు మనకు బీపీ ఎలా మెయింటైన్ అవుతుంది, హార్ట్ కొట్టుకోవటం, హార్ట్ పంపింగ్ వలన రక్తం ముందటికి పోతుంది. ముందటికి పోయినప్పుడు రక్తనాళాలలో ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు గుండె మీద ప్రెషర్ పెరుగుతుంది. సో ఒక్కొన్ని రోజులు గుండె వాపు వస్తుంది. ఎట్లయితే మనము ఎక్సర్సైజ్ చేసినప్పుడు కండలు పెరుగుతాయో, ఎక్కువ ఫోర్స్ తోటి గుండె పనిచేసినప్పుడు దానికి గుండె కండరాలు పెరుగుతాయి. ఒక స్టేజ్ దాటిన తర్వాత అది డైలేట్ అవుతుంది, అంటే ఇక పెద్దగా అయిపోతుంది. ఇక కండరాలు పెరిగే పరిస్థితి దాటి డైలేట్ అయ్యి వీక్ అయిపోతుంది. బీపీ వలన మనకు గుండె కండరాలు దెబ్బతిని హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆయాసం రావటము, ఏ చిన్న పని చేయలేకపోవటము, కనీసం బాత్రూమ్కి వెళ్ళి రావటం కూడా ఇబ్బంది అయిపోతుంది.
0: అట్లనే ఇప్పుడు మరి ఈ హైపర్ టెన్షన్ గురి అయినప్పుడు మీరు మాత్రలు రెగ్యులర్గా వాడుతున్నారు అనుకుందాం, వీళ్ళు హార్ట్ అటాక్కి గురయ్యే అవకాశం ఉంటాయా? అది ఇది సబ్జెక్ట్ రెండు వేరేనా?
1: ఎగ్జాక్ట్లీ, రెండు వేరే. హార్ట్ అటాక్ అనేది హార్ట్కు సప్లై చేసే రక్తనాళాలలో బ్లాక్స్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. సో హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు గుండె మీద ఒత్తిడి పడి హార్ట్ అటాక్కి లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ హైపర్ టెన్షన్ ఉంటే తప్పకుండా హార్ట్ అటాక్ వస్తుంది, హైపర్ టెన్షన్ లేకుంటే హార్ట్ అటాక్ రాదు అనేది లేదు.
0: ఏదైనా రెగ్యులర్గా మన హైపర్ టెన్షన్ గురయ్యేటప్పుడు ఏంటంటే రెగ్యులర్గా మాత్రలు వాడినప్పుడు కొంచెం కాపాడుకోవచ్చు. అంటే ఈ హైపర్ టెన్షన్ వల్ల హార్ట్ అటాక్ కొంత వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు కదా, అది కాపాడుకోవచ్చు. ఇక హార్ట్ అటాక్ సంబంధించి మన మీరు అన్నట్టు కొవ్వు అట్లాంటివి ఏమైనా పేర్కోకుండా చూసుకోండి, నిత్యావసర మీరు వ్యాయామం ఇట్లాంటివి చేసినప్పుడు మనం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే అండి, బాగుందండి డాక్టర్ గారు. మరి చివరిగా ఈ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ప్రజలకు మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి?
1: అందరూ కూడా రెగ్యులర్గా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన నియమాలు, ఆహార నియమాలు, వ్యాయామ నియమాలు రెగ్యులర్గా మీ రెగ్యులర్ ఫిజిషియన్ దగ్గర చూపించుకోవటము చూసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకొని ఆనంద జీవితాన్ని ఉండండి.
0: చాలా సంతోషం అండి. మరి ఈ హైపర్ టెన్షన్ గురించి శ్రోతలకు చాలా విలువైన సమాచారం అందించారు. మీరు ఆకాశవాణి కేంద్రానికి ఇచ్చేసినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ సార్. నమస్కారం.
2: మీరు ఇంతవరకు ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా హైపర్ టెన్షన్పై అవగాహన, ఆరోగ్యకర జీవనానికి మొదటి అడుగు, కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగుబండి దినేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
6: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
7: చిక్కుకున్నాడు.
8: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
9: తెలివిగా ఆలోచించండి.

0: అప్రమత్తంగా ఉండండి.
1: ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా గీతాంజలి, ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు బృందం పడిన వేటూరు గీతం సంగీతం ఇళయరాజా.

సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ.

రూపాలు ఎన్నో, సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ, సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించిన

0: ఎన్నో సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక.
1: సిరివెన్నెల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

మీరింతవరకు ఉదయతరంగిణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8 గంటలు, శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం వింటారు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: మీరు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గద్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాలలో మార్నింగ్ న్యూస్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning, I'm Sunil Varma. The headlines. India and the Netherlands elevate their ties to strategic partnership following talks between Prime Minister Narendra

0: கான மொட்டிமலா
1: சை பால்
0: கஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சராலுகா மீ ஆரோக்யானிக்கு ஸ்ரீ ஓபிலாஷி சை பால்
3: హలో మనోరంజన ఈ కార్యక్రమంలో ఇప్పుడు పాతాళ భైరవి ఈ చిత్రం నుండి కలవరమాయే మదిలో అంటూ సాగే పాటని మా కోసం వినిపించనంటూ కోరుతున్న వారు రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ రేణుక భోగరవి రేష్మ రియాన్ష్లక్కి వీరందరి కోరిక మేరకు ఈ పాట

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: రాముని మించిన రాముడు ఈ చిత్రం నుండి పాట మాకోసం వినిపించండి అంటున్నారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల ప్రకాష్, అశ్విని, రమేష్, ఆనంద్, మాన్విత్ వీరందరి కోసం ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో, మనోరంజన్ ఈ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు కబడ్డీ కబడ్డీ ఈ చిత్రం నుండి పాట మా కోసం వినిపించనండి కోరుతున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం సాయినగర్ నుండి దోర్నల రేణుక, బాలాజీ, బద్రీహరిణి, లోకేష్, సైకృప వీరందరి కోసం ఈ పాట.

0: ఆన్ బాయ్స్ లెట్స్ గో ప్రాక్టీస్.
1: అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది?
0: అయితే బ్యాంక్ కంప్లైంట్ చెయ్యి.
1: బ్యాంక్ రాసి ఒక నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు.
2: అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చెయ్యి.
3: ఉండు, నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ ఒంబట్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ మీ కంప్లైంట్ ని ఒక నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: కార్యక్రమంలో ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 ఈ చిత్రం నుండి పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నవారు జనగాం జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింతా శ్రీనివాస్, వీరి కోసం ఈ పాట.

హలో మనోరంజన్ ఈ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు శుభాకాంక్షలు ఈ చిత్రం నుండి పాట మాకోసం వినిపించండి అంటున్నారు హన్మకొండ జిల్లా అంబాల శ్రీరాములపల్లి నుండి ఖ్యాతం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: కార్యక్రమంలో ఇప్పుడు దళపతి ఈ చిత్రం నుండి పాట మా కోసం వినిపించనంటూ కోరుతున్న వారు హన్మకొండ నుండి. సంధ్య, శ్రీను, అభిజ్ఞ, సాత్విక్, దీపు, కీర్తన, శ్రావ్య, మనోజ్ఞ.

0: నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఎర్ర సముద్రం ఈ చిత్రం నుండి పాట మా కోసం వినిపించినట్టు కోరుతున్నారు. మంచిర్యాల నుండి చంద్రశేఖరాజా, సంధ్యా మల్లికార్జున్, విశ్వనాథ్, లక్ష్మీ, భూమయ్య వీరందరి కోసం ఈ పాట.

తోటరాముడు ఈ చిత్రం నుండి పాట మా కోసం వినిపించండింటున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, చిన్మయ్య కుమార్, శంకరి, గట్టన్న, పాపయ్య శాస్త్రి, రహీం, సోని, సంపత్, మనస వీరందరి కోసం ఈ పాట.

0: తక్కువ వడ్డీ లోన్ కావాలా? నేను యాప్ ద్వారా. అరే వా
1: చిక్కు, తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ధర్మదాత ఈ చిత్రం నుండి పాట మా కోసం వినిపించినట్టు కోరుతున్నవారు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసిరామ్ చంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళాభు వికాస్, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్ కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ వీరందరి కోసం ఈ పాట.

ఈనాటి హలో మనోరంజన కార్యక్రమంలో చివరిగా జగదేక వీరుని కథ ఈ చిత్రం నుండి పాట మా కోసం వినిపించినట్టు కోరుతున్నవారు పుట్టా చంద్రమోహన్, శోభారాణి, అరుణ్ కుమార్, శ్రీజ, కృతిష్ణ, శివాంశ్ కుమార్, నిఖిల్, వృతిక, హన్షి, సాయికుమార్, రచన, సమీర, మహిర వీరందరూ వరంగల్ దయానంద కాలనీ నుండి కోరుతున్నారు.

మీరింతవరకు హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9:30. చిన్నారి లోకం ఈనాటి చిన్నపిల్లల కార్యక్రమంలో ఎస్ఆర్ వివేకానంద హైస్కూల్ హన్మకొండ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఎస్ఆర్ వివేకానంద ఉన్నత పాఠశాల హన్మకొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా భగవద్గీత శ్లోకాలను వినిపిస్తున్నారు 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు రిషిక మరియు వర్ణిక.

0: సుజామ్యహం భావం. ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి చెందునో అప్పుడు నేను అవతరిస్తాను. పవిత్రానాయ సాధూనా వినాశాయ చతుస్తుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భావం. సత్పురుషులను పరిరక్షించుటకు, దుష్టులను రూపుమాపుటకు, ధర్మమును సుస్థిరపరచుటకు నేను ప్రతియుగమునందున అవతరించదను.
1: నహి జ్ఞానేన సాదృశ్యం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధన కాలే నాత్మని విందతి భావం. జ్ఞానమునకు ప్రపంచములో సాటి ఏదీ లేదు, దానికంటే పవిత్రమైనది లేదు. కర్మయోగం ఆచరించే కర్మయోగి కాలము గడిచే కొలది మోక్షమునకు దగ్గరివాడుగును. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నా గతాసూంఛ నాను శోచంటి పండితాః భావం. శోకింపతగని వాటి గురించి నీవు శోకిస్తున్నావు, మరియు నీ బుద్ధిని ఉపయోగించి మాట్లాడుతున్నావు. పండితులు స్థానాలు కలిగిన మరియు స్థానాలు లేని వాటి గురించి బాధపడరు.
2: చక్కగా పాడి వినిపించారు రిషిక వర్ణిక. ఇప్పుడు దేశభక్తి గీతాన్ని పాడి వినిపిస్తాడు 9వ తరగతి చదువుతున్న సందేశ్.
3: జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యదాత్రి, జయ జయ జయ శత సహస్ర

0: జయ జయ సశ్యామల సుశ్యామ చేలాంచేలాంచెల జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణకుంతల జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగల జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యదాత్రి జయ దిశాంతగత శకుంత దివ్య గాన పరితోషణ జయ గాయక వైతాళిక గల విశాల పదవిహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ జయ జయ ప్రియ భాగ్రత జనయిత్రీ దివ్యదాత్రి జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రీ జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యదాత్రి.
1: చాలా చక్కగా పాడి వినిపించావు సందేశ్. ఇప్పుడు తెలుగు నీతి పద్యాలతో మన ముందుకు వస్తున్నాడు 4వ తరగతి చదువుతున్న సిద్ధార్థ్.
2: అనువుగాని చోట అది కులమనరాదు, కొంచెం ముందు తెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండగా విశ్వదాభిరామ వినవేమ తాత్పర్యం. అనుకూలం లేని చోట గొప్పవారమని చెప్పుకోకూడదు. చిన్నగా కనిపించటం అనేది తక్కువ ఏమీ కాదు. అద్దంలో కొండ చిన్నదిగా కనిపిస్తుంది, అంతమాత్రం చేత కొండ నిజంగా చిన్నది కాదు కదా. వేరుపురువు చేరి వృక్షంబు జరుచును, చీడపురువు చేరి చెట్టు జరుచును, కుత్సితుండు చేరి గుణవంతుని జరుచురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం. ఓ వేమన ఓ మహావృక్షమునకు అడుగు భాగమున చేరిన వేరు పురుగు ఆ వృక్షమును చంపివేయును, ఒక చీడ పురుగు చెట్టును నాశనం చేయును, అట్లాగే దుర్మార్గుడు మంచివారిని చెడగొట్టును. కోపమున ఘనత కొంచెమై పోవును, కోపమును మిగులు గోడు చెందు, కోపమడే చెనిని కోరిక లీడర విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం. కోపం వల్ల గొప్పతనం తగ్గిపోతుంది, కోపం మనిషికి దుఃఖం కలిగిస్తుంది. మనిషి కోపాన్ని విడిస్తే అతని కోరికలన్నీ నెరవేరుతాయి, కాబట్టి కోపం మంచిది కాదు.
1: చక్కగా చెప్పావు సిద్ధార్థ్. నెక్స్ట్ ఐ ఇన్వైట్ వర్ణిక అండ్ హరిప్రియా టు ప్లే ద క్విజ్ కాంపిటీషన్ విత్ గ్రేట్ ఎనర్జీ అండ్ గివ్ అస్ ఎ పజిల్. లెట్స్ స్టార్ట్ ద కాంపిటీషన్ విత్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆన్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్.
3: Hi Priya, do you know about the history of computers?
4: Yes, yesterday our teacher gave some knowledge of history of computer.
3: Oh great, we shall start the quiz. I will ask you some questions with some clues to you and you tell the answers.
4: Okay dear.
3: First question, who is the father of computer?
4: I know this answer, Charles Babbage.
3: Yes, it's correct answer. Okay, next question, it was made up of a wooden frame with rods. It is called?
4: I guessed it, it is abacus.
3: Nice, now third question. What is the India's first supercomputer?
4: I know this. Param 8000.
3: Oh, great. Next question. Into how many generations of computers are classified?
4: 5 generations.
3: Correct answer. Now tell this answer. Integrated circuits are used in which generation computers?
4: 4th generation computers.
3: Wonderful. Then next question. The 3rd generation computers used in this place of transistors?
4: Yes, that is integrated circuits.
3: Yes, great. Last question. Where computers are used these days? Give some examples.
4: Railway stations, hospitals, airports, schools, colleges, medical shops, etc.
3: Excellent. We had a splendid competition on quiz which gave us knowledge on computers. I wish all enjoyed the quiz.
1: Yes, we had a great joy with Varnika and Haripriya. దేశవ్యాప్తంగా సమాచారాన్ని చేరవేస్తూ ప్రజలందరికీ వార్తా వినోదాన్ని అందించిన ఏకైక సాధనం రేడియో. మరి రేడియో గురించి 9వ తరగతి చదువుతున్న రిశ్విత ఏం చెప్తుందో విందామా.
5: ఇంటర్నెట్, టీవీలు, ఓటీటీలు ఇవేవీ లేని రోజుల్లో రేడియో ఒకటే వార్తలను వినోదాన్ని అందించిన ఏకైక సాధనంగా ప్రజల మన్ననాలు చూరగొంది రేడియో ఎన్నో సంచలనాలు సృష్టించింది. స్వాతంత్ర పోరాటాల్లో పలు ప్రజా ఉద్యమాల్లో రేడియో ప్రజలకు

0: బాగా చేరువైంది. రోజు నాలుగు పూటలు పలు భాషల్లో వార్తలను ప్రసారం చేస్తూనే పాటలు, జానపద గీతాలు, శాస్త్రీయ లలిత సంగీతం, వ్యవసాయ కార్యక్రమాలు, కథానిక సినిమా ఆడియోలు అన్నిటినీ సమపాలల్లో ప్రసారం చేసిన రేడియో ప్రజల మనసును ఆకట్టుకుంది. ఓ రెండు దశాబ్దాల క్రితం వరకు పెద్ద చిన్న అందరికీ అత్యంత ఇష్టమైన వ్యాపకం రేడియో వినటం. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 215 రేడియో స్టేషన్లు ఉన్నాయి. బ్రిటిష్ వారు మన దేశంలో బొంబాయిలో తొలి రేడియో స్టేషన్ ప్రారంభించారు. 1886లో హెన్రిచ్ హర్జ్ అనే శాస్త్రవేత్త రేడియో తరంగాలను కనుగొన్నారు. ఆ తర్వాత మార్కొనే రేడియోను కనుగొన్నారు. గౌరవనీయులు మోడీ గారు నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం చాలా ప్రసిద్ధి చెందింది. చాలామందికి సమాచారం చేరవేసే అత్యుత్తమ సాధనం నేటికి రేడియో అని యునెస్కో తేల్చింది. ప్రపంచం నలుమూలలో సమాచారం చేరవేసే సాధనం రేడియో మాత్రమే. మరియు అత్యంత చవకైన సాధనం మాత్రమే కాదు, సులువుగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా దీన్ని వెంట తీసుకువెళ్ళవచ్చు. ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధంలో యుద్ధ రంగాల్లో ఏం జరుగుతుందో సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సైన్యానికి చాలా ముఖ్యమైన సాధనంగా రేడియో ఉపయోగించబడుతుంది.
1: మంచి సమాచారం తెలియజేశావు రిశ్వేత. ఇప్పుడు సౌర కుటుంబం గురించి తెలియజేయడానికి వస్తుంది 9వ తరగతి చదువుతున్న కౌసర్.
2: సౌర కుటుంబం సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం ఖగోళంలో ఓ మహా పరమాణు మేఘం దాని గురుత్వశక్తి కారణంగా కుంచించుకుపోయి సౌర వ్యవస్థ ఏర్పడిందని భావిస్తున్నారు. దీని మొత్తం ద్రవ్యరాశిలో అత్యధిక భావం సూర్యుడిలోనే ఉంది. సూర్యుడు, దాని చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఇతర ఖగోళ వస్తువుల సముదాయాన్ని సౌర కుటుంబం అంటారు. దీన్ని సౌర వ్యవస్థ సోలార్ సిస్టమ్ అని కూడా అంటారు. నేరుగా సూర్యుని చుట్టూ తిరిగే వస్తువుల్లో అతిపెద్దవి గ్రహాలు, మిగతావి చిన్న గ్రహాలు, ఖగోళ వస్తువులుగా పిలువబడతాయి. ఈ సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురానస్ మరియు నెప్ట్యూన్. ఇంకా సూర్యుని నక్షత్రంగా వ్యవహరిస్తాం. ఇక్కడ సూర్యుని చుట్టూ పరోక్షంగా తిరిగే వాటిని సహజ ఉపగ్రహాలు అంటారు. వీటిలో 2 బుధగ్రహం కంటే చాలా పెద్దవి. అంతర సౌర వ్యవస్థలోని 4 గ్రహాలు రాయి లోహాలను కలిగి ఉంటాయి. బాహ్య సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలు రాతి గ్రహాలు కంటే చాలా పెద్దవి. వాటిలో అతి పెద్దవైన గురుడు, శని వాయువులతో కూడుకొని ఉంటాయి. ఆ వాయువుల్లో ముఖ్యమైనవి హైడ్రోజన్, హీలియం. అన్నిటికంటే బయట ఉన్న గ్రహాలు యురానస్, నెప్ట్యూన్లు అతి శీతల గ్రహాలు. మీథేన్, అమోనియా వంటి వాయువులతో అవి కూడుకొని ఉంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా దాదాపు వృత్తాకార కక్షలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. సూర్యుడి నుండి వెలువడే సౌరగాలులు ఇంటర్స్టెల్లార్ మీడియంలో ఒక బుడగ వంటి మండలాన్ని సృష్టిస్తాయి. దీన్ని హీలియోస్పియర్ అంటారు. సౌర కుటుంబం పాలపుంత గ్యాలక్సీలో ఓరియన్ బాహువులో గ్యాలక్సీ కేంద్రం నుండి 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
1: చక్కని సమాచారాన్ని వినిపించావు కౌసర్. తెలుగు నీతి కథను వినిపించడానికి మన ముందుకు వస్తుంది 5వ తరగతి చదువుతున్న రిషిక.
3: అనగనగా ఓ అడవి పురివిప్పి నాట్యం చేస్తుంది. ఓ నెమలి రంగురంగుల తన పించాన్ని చూసుకొని చాలా ఆనందించింది. ఇంతలో ఓ కాకి వచ్చి అక్కడ వాలింది. అది నెమలితో కబుర్లు చెప్పాలనుకుంది. కానీ నెమలి కాకిని చులకనగా చూసింది. మసిబొగ్గులాంటి నల్లటి రంగులో ఉండే నీకు నాతో మాటలేంటి? అసలు నా స్థాయి ఏంటి? నీ స్థాయి ఏంటి? నాకు దగ్గరగా వచ్చి వాలడమే నువ్వు చేసిన తప్పు. పైగా మాటలు కలుపుదామని చూస్తున్నావా? నీకు ఈ అడవిలో పనేంటి? అంటూ కాకిని అవమానించింది నెమలి. నువ్వు అందంగా ఉన్నావు, ఎవ్వరు కాదన్నరు, కానీ నన్నెందుకు అన్నేసి మాటలంటున్నావు? ఎవరి గొప్పతనం వారిదే, అంది కాకి. ఏంటో నీ గొప్పలు, అయినా అల్పజీవివైన నువ్వే నాకే ఎదురు మాట్లాడుతావా? ఆగు, మృగరాజుకు చెప్పి నీ సంగతి తేలుస్తానని పక్కనే ఉన్న గుహలో సింహానికి కాకి గురించి ఫిర్యాదు చేసింది నెమలి. మొత్తం విన్న తరువాత సింహం నెమలి, నువ్వు చక్కగా నృత్యం చెయ్యగలవు, నీకు రంగురంగుల ఈకలు కూడా ఉన్నాయి, అందమైన శరీరం ఉంది, కానీ మంచి మనసు లేదు. అనవసరంగా కాకిని అన్ని మాటలన్నావే,

0: అసలు దాని గొప్పతనం నీకేం తెలుసు? దానిలా ఎగరగలవా? కాకుల్లో ఉన్న ఐకమత్యం మీలో ఉందా? అవి వ్యర్థాలను తిని పరిసరాల పరిశుభ్రతకు పాటు పడుతున్నాయి. ఆ పని నువ్వు చెయ్యగలవా అని ప్రశ్నించింది. నెమలి తలదించుకుంది. అందుకే చెబుతున్నాను, రూపాన్ని చూసి ఎవరిని కించపరచకూడదు. అన్ని ఈ ప్రకృతిలో ప్రతి ప్రాణి ముఖ్యమే. దేనికి ఉండే విలువ దానికి ఉంటుంది అంది మృగరాజు. తన తప్పు తెలుసుకొని నెమలి కాకికి క్షమాపణలు చెప్పింది. అప్పటి నుంచి అది ఎప్పుడు ఏ జీవిని తన మాటలతో హింసించలేదు.
1: చక్కని నీతి కథను వినిపించావు ఋషిక. ఇప్పుడు సునీత విలియమ్స్ గురించి తెలపడానికి మన ముందుకు వస్తుంది 9వ తరగతి చదువుతున్న రితికశ్రీ.
2: నాసా అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థ. ఇది జులై 29, 1958న స్థాపించబడింది. సునీత విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నావిక దళాధికారిని మరియు నాసా వ్యోమగామి. అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ నిర్వహించిన సాహసయాత్ర 14కు సభ్యురాలిగా చేరింది. సునీత విలియమ్స్ అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో 1965 సెప్టెంబర్ 19న జన్మించిన భారత సంతతికి చెందిన వ్యక్తి. తండ్రి దీపక్ పాండ్యా భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడు. తల్లి బోనీ జాలోకర్ స్లోవేకియా దేశస్థురాలు. వీరికి ఉన్న 3 సంతానంలో సునీత చివరిది. తండ్రి సూచనతో నౌకాదళంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్గా చేరింది. నేవల్ ఏవియేటర్గా హెలికాప్టర్ కంబాట్ సపోర్ట్ స్క్వాడ్రన్ 3 నేతృత్వంలో యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ తీసుకుంది. 30 సంవత్సరాల వృత్తిలో వివిధ ఎయిర్ క్రాఫ్ట్లపై 2770 ఫ్లైట్ అవార్డ్స్ అనుభవం గడిపింది. నాసా ఆమెను వ్యోమగామిగా ఎంపిక చేసింది. 1998లో అంతరిక్ష యానంలో శిక్షణ తీసుకుంది. కల్పన చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన 2వ భారత సంతతికి చెందిన మహిళ ఈమె. తొలి పర్యటన డిసెంబర్ 2006 నుండి జూన్ 2007 వరకు జరిగింది. రెండోసారి 2012లో 4 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపింది. అంతరిక్షంలో గడిపిన 322 రోజులలో ఒక్కరోజు కూడా వ్యాయామం మానలేదు. ఇంకా సౌర ఫలకాలను అమర్చడం మరియు ఆర్బిటింగ్పై అనేక పరిశోధనలు జరిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ బూచ్ విల్మోర్ 8 రోజుల మిషన్ కోసం అంతరిక్ష నౌకలో చేరుకున్నారు. దానిలో తలెత్తిన సమస్యల కారణంగా 9 నెలల బసగా మారింది. వ్యోమగాములు సురక్షితంగా తిరిగి రావడానికి నాసా స్పేస్ ఎక్స్ సహకారంతో 2025 మార్చ్ 15న క్రూ 10 మిషన్ను ప్రారంభించింది. వారు 286 రోజుల అంతరిక్ష ప్రయాణం తర్వాత 2025 మార్చ్ 18న భూమికి తిరిగి క్షేమంగా వచ్చారు.
1: చక్కని సమాచారం వివరించావు రితికశ్రీ. ఇప్పుడు ఇవి మీకు తెలుసా అంటూ కొన్ని విషయాలను మనకు తెలపడానికి వస్తుంది 9వ తరగతి చదువుతున్న వైష్ణవి. ఇవి మీకు తెలుసా? పచ్చి బఠానీల్లో L-Arginine అనే సమ్మేళనం ఉంటుంది. ఇది వెజిటేరియన్ ఆహారాలను మాత్రమే తినేవారికి ఉత్తమమైన ప్రోటీన్గా పనిచేస్తుంది. ప్రోటీన్లు కావాలనుకునే శాకాహారులు పచ్చి బఠానీలను తినవచ్చు. దీంతో శరీరానికి కూడా శక్తి లభిస్తుంది. ఉల్లిపాయలు కోసేటప్పుడు వాటిలోని సల్ఫర్ కంటెంట్ కారణంగా అవి మన కళ్ళకు కన్నీళ్లు తెస్తాయి. ఉల్లిపాయలను కోసినప్పుడు అవి సల్ఫర్ పొగలను విడుదల చేస్తాయి. ఇవి కళ్ళల్లోని తేమతో ప్రతిస్పందిస్తాయి మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క తేలికపాటి గ్రంథులు కన్నీళ్లను ఉత్పత్తి చేయడం ద్వారా ఆ సల్ఫ్యూరిక్ ఆమ్లంను బయటకు పంపుతాయి. కోసే ముందు ఉల్లిపాయలను నీటిలో ఉంచి తీసి కోస్తే ఆవిరి తగ్గుతుంది, కన్నీళ్లు రావు. వెదురు జాతికి చెందిన అన్ని మొక్కలు ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో పుష్పాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రపంచంలో అతిపెద్ద పుష్పించే మొక్క రెఫ్లేషియా ఆర్నోల్డ్. ఇది 2.5 నుండి 3 అడుగుల వరకు పెరుగుతుంది. దీని బరువు 6 నుండి 7 కిలోల వరకు ఉంటుంది. అంగారక గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి 687 భూమి రోజులు పడుతుంది. అంటే దాని సంవత్సరం 687 భూమి రోజులు. భూమి వల్లే అంగారక గ్రహం ధ్రువ మంచు కప్పులు, అగ్నిపర్వతాలు, లోయలు మరియు వాతావరణం ఉంటుంది. మెర్క్యూరీ తర్వాత సౌర వ్యవస్థలో 2వ అతి చిన్న

0: గ్రహం మార్స్. దీని వ్యాసం 6791 కిలోమీటర్లు. దీని పరిమాణం భూమిలో సగం ఉంటుంది. అంగారక గ్రహం మన సౌర వ్యవస్థలో ఎత్తైన పర్వతానికి నిలయం. అది ఒలింపస్ మూన్స్ అనే అగ్నిపర్వతం. ఇది భూమిపై ఎత్తైన పర్వతం. ఎవరెస్ట్ పర్వతం కంటే 3 రెట్లు ఎక్కువ.
1: మంచి సమాచారం అందించావు వైష్ణవి. బ్రిటిష్ వారి పాలనలో భారతదేశం ఎన్నో కష్టాలను అనుభవించింది. వారి పాలనలో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ గురించి తెలియచేయడానికి వస్తున్నాడు 9వ తరగతి చదువుతున్న శ్రీవర్ధన్.
2: బ్రిటిష్ వారు భారతదేశాన్ని సుమారు 200 సంవత్సరాలు పరిపాలించారు. వారి పరిపాలన కాలంలో భారతదేశ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారు. మన దేశంలో వాణిజ్య సంబంధాలకై వచ్చి మన దేశ ఆర్థిక వనరులను, మానవ వనరులను వారు కొల్లగొట్టారు. మన భారతీయులు 1857 సిపాయిల తిరుగుబాటు నుండి స్వాతంత్ర పోరాటాన్ని ప్రారంభించి ఎంతోమంది వారి ప్రాణాలను త్యాగం చేశారు. అందులో భాగంగా 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్వాలాబాగ్ మారణకాండ ప్రముఖమైనది. అప్పటి పంజాబ్ రాష్ట్రంలో డాక్టర్ సత్యపాల్ మరియు సైపుద్దీన్ కిచ్లు పేరొందిన డాక్టర్లు. వీరికి ఆ ప్రాంత ప్రజలలో ఎంతో అవినాభావ సంబంధం ఉండేది. వృత్తిరీత్యా వీరు డాక్టర్లు అయినప్పటికీ స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. అక్కడి ప్రజలలో స్వాతంత్ర కాంక్షను రగిలించడంలో వీరు ప్రముఖులు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ ఆఫీసర్లు వీరిద్దరిని దేశ బహిష్కరణ గావించారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అక్కడ ప్రజలు అమృత్సర్లోని జలియన్వాలాబాగ్లో ఒక సమావేశం నిర్వహించారు. అది ఒక తోట. ఆ తోటలోకి ప్రవేశం ద్వారం, నిష్క్రమణ ద్వారం ఒకటే. సుమారు 7000 మంది అక్కడ సమావేశమయ్యారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా బ్రిటిష్ వారు భావించి జనరల్ ఓ డయార్ ఆధ్వర్యంలో విచక్షణరహితంగా ఎటువంటి ముందస్తు ఆజ్ఞలు లేకుండా ప్రజలపైకి కాల్పులు జరిపారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ప్రజలందరూ చెల్లాచెదయ్యారు. తుపాకీ గుండ్లకు బలైపోయిన వారు కొందరైతే, తొక్కిసలాటలో చనిపోయిన వారు మరికొందరు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో జలియన్వాలాబాగ్ ఒక నెత్తుటి మరక. ఈ మారణకాండలో మరణించిన వారి త్యాగం సదాస్మరణీయం.
1: చక్కని సమాచారం వివరించావు శ్రీవర్ధన్. ఇప్పుడు కాకతీయుల గొప్పతనాన్ని చాటి చెప్పే రామప్ప దేవాలయం గురించి వినిపిస్తుంది 9వ తరగతి చదువుతున్న శ్రీహిత. భారతదేశ చరిత్రలో కాకతీయ సామ్రాజ్యానికి ప్రముఖ స్థానం ఉంది. వీరు 12వ మరియు 13వ శతాబ్దానికి చెందినవారు. కాకతీయ వంశంలో గణపతి దేవుడు ప్రముఖుడు. ఈయన కాలంలో ఎన్నో స్థూపాలు, కళాకృతులు మరియు దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఇందులో ప్రముఖంగా చెప్పుకోబడినది రామప్ప దేవాలయం. క్రీస్తు శకం 1213లో రేచర్ల రుద్రుడు అనే సామంతరాజు ఈ ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర చెప్తుంది. ఈ ఆలయాన్ని రామప్ప అనే శిల్పి చెక్కడం వల్ల ఈ ఆలయంలోని మూల విరాట్టు రామలింగేశ్వర స్వామిగా, ఆలయం రామప్పగా వెలుగొందుచున్నది. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు కలవు. ఈ ఆలయం ఎత్తైన పీఠంపై నక్షత్రాకారంలో నిర్మించబడినది. తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున 3 వైపుల ప్రవేశ ద్వారాలు కలిగిన మహామంటపము చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది. దేవాలయ ముఖ మంటపం పైభాగంలో నల్లరాతితో చెక్కిన నాట్యకత్తెల విగ్రహాలు అతి సుందరమైనది. జాయప సేనాని రచించిన నృత్య రత్నావళి గ్రంథంలో ఉదహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతుంది. ఈ దేవాలయ గర్భగుడి గోపురంలోని ఇటుకలు నీటిలో తేలుతాయి. ఈ దేవాలయంలోని నంది విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ముందు నుంచి ఏ దిశ నుంచి చూసినా నంది మనవైపే చూస్తున్నట్లుంటుంది. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి భారతదేశం నుండి రామప్ప దేవాలయానికి వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలను పంపింది. 2021 జూలై 25న రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. ఇది మనందరికీ ఎంతో గర్వకారణం. ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు

0: దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. ఇది మన సంస్కృతి వారసత్వానికి ఒక మచ్చు తునక. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పురాతన పర్యవేక్షక శాఖ ఆలయాన్ని పరిరక్షించే బాధ్యతను స్వీకరించారు. వీరి కృషి ఫలించి భావితరాలకు ఒక గొప్ప సాంస్కృతిక స్ఫూర్తిని అందించాలని ఆకాంక్షిస్తూ రామప్ప దేవాలయం వర్ధిల్లాలి. చాలా బాగా చెప్పారు శ్రీహిత. ఇప్పుడు ఇంగ్లీష్ మోరల్ స్టోరీని చెప్పడానికి వస్తుంది 4వ తరగతి చదువుతున్న త్రిషిక.
1: A tortoise was resting under a tree on which a bird had built its nest. The tortoise spoke to the bird mockingly, "What a shabby home you have. It is made of broken things. It has no roof and looks crude. What worse is that you had to build it yourself. I think my house, which is my shell, is much better than your pathetic nest. Yes, it is made of broken sticks, looks shabby, and is open to the elements of nature. It is crude, but I built it and I like it. I guess it's just like any other nest, but not better than mine," said the tortoise. "You must be jealous of my shell, truth. On the contrary," the bird replied, "my home has space for my family and friends. Your shell cannot far accommodate anyone other than you. Maybe you have a better house, but I have a better home," said the bird happily. Moral: better a crowded hut than a lonely mansion.
0: మంచి కథను వినిపించావు త్రిషిక. ఇప్పుడు చివరిగా దేశభక్తి గీతాన్ని పాడి వినిపించడానికి మన ముందుకు వస్తున్నారు 9వ తరగతి విద్యార్థులు అక్షయ, అర్చన, ప్రియ, హంసిని, హరిణి.
2: ఓకే.

0: చక్కని బృందగానం వినిపించారు శ్రోతలు. ఇంతవరకు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఎస్ఆర్ వివేకానంద ఉన్నత పాఠశాల హనుమకొండ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం శ్రీహిత.
1: ఇప్పుడు ఒక సినీ గీతం వినండి. లిటిల్ స్టార్స్ చిత్రం కోసం శ్రీదేవి ప్రణీత పాడిన శ్రీకాంత్ రెడ్డి గీతం, సంగీతం శ్రీ వెంకట్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు అవుతుంది. మరికొద్ది క్షణాలలో 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేరళ తిరువనంతపురం నుండి ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్ప్రెస్లోని ఏసీ కోచ్లో ఈ ఉదయం 5 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. బోగీ పూర్తిగా కాలిపోయిన ఈ ఘటనలో ఎవరికీ కూడా గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎప్సెట్ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో ఈ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నిర్మాణం పనుల్లో భాగంగా ఉప్పల్ చౌరస్తాను ఈరోజు నుండి తాత్కాలికంగా మూసివేస్తారు. ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా వరంగల్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను అధికారులు దారిమళ్లిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రాష్ట్రంలో తాత్కాలిక పద్ధతుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సేవలను పొడిగిస్తూ ఇచ్చే కంటిన్యూయేషన్ ఆర్డర్స్ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో జూన్30 వరకు ఆయా ఉద్యోగుల బిల్లులను ఆమోదించి వేతనాలు చెల్లించాలని ట్రెజరీ సంబంధిత HODలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ బోరాజ్లో నిన్న అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో గత రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 29 తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీకృష్ణ శిరోభారం నాటకం వింటారు. రచన నిర్వహణ శ్రీ చిరంజీవి.

అని నిఖిల భువన ప్రధాన దేవతావందనంబు చేసి ఇష్టదేవతలను చింతించి వ్యాసునకు మృక్కి కాళిదాసునకు కైవారంబు చేసి మరియు ఇతర పూర్వనా

0: తల్లి భూదేవి, ఎందులకి కంటినీరు? ఏలా దుఃఖించుచుంటివి? శరీరము రోగభూయిష్టమయ్యున్నట్లుగా అనవచ్చుతున్నది.
1: నాయన ధర్మదేవత, ఏమని చెప్పుదు దుర్నిమిత్తముల నిన్ననే చెప్పుదు. నీవు ధర్మదేవతవు, నీకు తెలియనిదేమున్నది? కృతయుగంబున తపశ్శౌచ దయా సత్యములను నాలుగు నీకు పాదములను చెప్పుదురు. అటువంటిది త్రేతాయుగంబున ఒక్క పాదంబు, ద్వాపరంబున పాదద్వయంబు నశించి ఇప్పుడు కలియుగమందు పాదత్రయంబు భగ్నంబయ్యి అవశిష్టంబగు ఒంటికాలితో ధర్మదేవతవైన నీవు
2: ధర్మదేవత భూమాతలిద్దరూ ఇక్కడ చేరి సరసోక్తి వాడుచుంటిరా? తన్నెడగాక మిమ్ము నేలం కూలగ తన్నెడ. ఆగుమాగుము, సాధువులకు బాధలు కావచ్చు, కరుల ఖండించని నా ఖడ్గమిందుల వినువీధికెగినా నేల దాగినా పట్టి నిన్ను చంపెదగా.
3: రాజోత్తమ పరిచ్ఛిన్నరేంద్ర రక్షింపు, శరణాగతుడ రక్షింపు.
2: దురాత్మ, అర్జున పౌత్రుడైన ఈ పరీక్షిత్తు శరణమని మృక్కిన వారిని చంపనులడు. దుర్జన భావంబు విడిచి తొలగిపోము. నీవు పాపబంధుండవు, మా బాహుపాలితంబైన దేశంబున నిలవ్వను. పొమ్ము, నిన్ను అసత్య లోభ చౌర్య దౌర్జన్య దురాచార మాయ కలహ కపట కలుషాలక్ష్మ్యాది ధర్మేతర సమూహంబులు ఆశ్రయించగలవు.
3: జగదీశ్వర, నీ ఖడ్గ ధగద్ధగిత ప్రభలు నా గుండెలను ధరించుచున్నవి, ఇక ఎక్కడికి పోదును, ఏమి చేతులు?
2: ఒరి క్రూరాత్మక కలి, నీకు ప్రాణివధ, స్త్రీ, ద్యూత, పానంబులనియడి నాలుగు స్థానంబులని చుతున్నాడు. పొమ్
3: నరేంద్ర, మరికొన్ని స్థానంబుల నానతి చేయుడు.
2: సరియా, సువర్ణమూలంబగు అసత్య మత కామ హింసావైరంబులనియడు పంచప్రదేశంబులను సంగుతున్నాడు. మరి ఇతర స్థలంబుల స్పృశించితివా? నీ తల తెగటార్చన పొమ్మిట.
0: ధన్యుడ రాజేంద్ర, ధన్యుడ.
2: ధర్మదేవత, గత యుగములలో హీనములైన తపశ్శౌచ దయలనేడి నీ మూడు పాదంబుల నీకిదే ఇచ్చుతున్నారు.
0: మహాప్రసాదం విజయపౌత్ర, మహాప్రసాదం. ఈ విజయోత్సాహంబున శుభముహూర్తంబున ఎవ్వరికి నీ తెలియరాని రహస్య కథ యొక్కటి చెప్పెద అవతరింపుడు. ఈ కథారహస్యమును భగవంతుడైన పరమేశ్వరుండే రుంగు మరియు దేవర్షియుగు నారదుండును భగవంతుడు కపిలమునియు మాత్రమే ఎరుంగుదురు. వరులకెవ్వరికి నీ తెలియరాదు.
2: ఏమా కథ, ఎవరి కథా వృత్తాంతంబు?
0: ఎవరైతే నిన్ను రక్షించి ప్రాణభిక్ష పెట్టిరో ఆ పరమేశ్వరుని చిత్రకథ. పరీక్షన్ మహారాజా, నీవు నీ తల్లి ఉత్తర గర్భమున గర్భస్థ శిశువయ్యుండగా ద్రోణనందనుడైన అశ్వత్థామ క్రోధావేశుండై లోకమంతయు అపాండవంబయ్యుడుమని దివ్యాస్త్రం వేసి ఆ దుర్భర బాణానలమున నీవు దగ్ధమవుచుండగా మీ తల్లి ఈ దుర్లోక్యమును మాన్పుమని శ్రీకృష్ణ పరమాత్మను వేడుకొని అయ్యడ నా పరమేశ్వరుండు వైష్ణవమాయగప్పి అంగుష్టమాత్ర దేహుండై గర్భమున దొచ్చి గద జేతదాల్చి బ్రహ్మశిరంబనేడి ఆ దివ్యాస్త్ర స్ఫూర్తి నడంచి నిన్ను కాపాడిన లీలామానుష విగ్రహధారి యొక్క చిత్రకథ యొకండు చెప్పెద ఆకరణింపు.
2: తమ సెలవు, సావధానుండ.
0: పరమ భాగవతోత్తమురాలును శ్రీకృష్ణుని పట్టపురాణియునైన రుక్మిణి సహోదరుండైన రుక్మి కుండినపు

0: రాజధానిగా చేసుకుని విదర్భ రాజ్యమును ఏలుచుండే. ఆ రాజ్యమున ఒక కుగ్రామమునందు వైప్లవ్యుండను సత్కవీశ్వరుండొకడు ఆ లీలామానుష విగ్రహధారి యొక్క ప్రకారంబుల ప్రభావితుండై శ్రీకృష్ణ శిరోభారమును నాటక ప్రబంధమును రచించే. అది వెలుగులోనికి వచ్చిన ఇమ్మనుజేశ్వరాధములకు జట్ట కలుగునని కృష్ణవైరి అయిన రుక్మి ప్రభు కుపితుండై ఆ వైప్లవ్య గ్రంథమును లాగికొని భూస్థాపితంబు జయించే. ఆ వైప్లవ్య మహామునిని శిరఛేదనంబు గావించి
1: కృష్ణ కృష్ణ
0: శిరఛేదనమైన ఆ మునీశ్వరుండు ఇప్పటికీ సజీవుడయ్యున్నవాడు. ఆ ఖండిత శిరస్సు ఇప్పటికీ చేతనమై సజీవమై నీరాకు కొరకు ఎదురు చూచుతున్నది. నరేంద్ర, సత్వరమేజని ఆ సత్కవీశ్వరును ఉద్ధరింపుము. సత్కవీశ్వర ఖండిత శిరస్సు నీకొక రహస్యము చెప్పగలదు. విజయవస్తు వెళ్ళిరమ్ము.

0: మరేంద్ర పరిచిన్నరేంద్ర
1: ఎవరు ఎక్కడ
0: ఇటు ఇటు పైకి చూడు నేనే వైపులభ్యుండను హాలిపుడను కవి
1: మృక్కెద మీకు విగత శరీరులై ఒక్క శిరస్సుతోనే వృక్షశాఖను వేలాడుతున్న మీరు సత్కవులైన వైప్లవ్యుల మహాశ్చర్యం ఖండిత శిరస్కులై ఇంతకాలం ఎటుల జీవించి ఉంటుంది సత్కవి
0: పరమాత్మని కృప వల్ల నీ ప్రతీక్షలో ప్రాణములుగ్గబట్టి ఈ చుంచువను నిలిపి జీవించుతున్నాను. నీ రాకతో నా యాత్ర ముగిసినది. నరేంద్ర నీకీ రహస్యము చెప్పుటకే నా ప్రాణములు నిలుపుకుంటుంది. నీకు దక్క అన్యులకి ఎరిగి చెప్పినను ప్రయోజనం ఉండదని
1: చెప్పండి సత్కవి. మీ దాసుడు నేను.
0: భక్తవత్సల ఆశ్రిత రక్షక, నాచే రచింపబడిన గ్రంథం అది ఆ సమీప శైలకుహయందు నిరంతర నిబిడాంధకార కంటకావృత శైలకుహయందు నిక్షిప్తమై ఉన్నది. దాని బయటకి తీయించవలయునాయన. భూస్థాపితమైన కారణము చేసి అందుకొన్ని భాగములు శిథిలములైపోయాడు. ఆ శిథిల భాగములను గ్రంథపాతములను పూరించగలిగిన పుణ్యపురుషుడు ఈ ప్రపంచమున ఒక్కడే గలడు. వేదవ్యాస పుత్రుండైన శుక మహాయోగి అతని సహాయముతో ఈ పవిత్ర కార్యమును నెరవేర్చు. నీకు ప్రాణభిక్ష పెట్టిన శ్రీకృష్ణ పరమాత్ముని ఆనయ్య శ్రీకృష్ణ శిరోభారమును గ్రంథరచన వల్ల నేనును, ఆ గ్రంథ ప్రాచుర్య సేవ వల్ల నీవును తరించగలవు.
1: కృతార్థులను వైప్లవ్య, తక్షణమే ఆ నాటక ప్రబంధమును బయటికి తీయించి మీ సెలవు ప్రకారం సుఖమహర్షులతో పూరింపజేయించి నటీ నట గాయకుల రప్పించి వాడవాడల ప్రదర్శనలిప్పింతు
0: శుభమస్తు.

వాసంతికే నిన్నేనే జంత.

0: ఏమిటి పరాకు చిత్తగిస్తున్నావు?
1: పరాకు లేదు, చిరాకు లేదు. నువ్వు కాసేపు మాట్లాడక ఊరకుండు వసంతక.
0: అదిగో చిరాకు లేదంటూనే చిటపటలాడిపోతున్నావు, కారణమేమిటి?
1: కారణం చెప్తే నువ్వు ఆర్చగలవా, తీర్చగలవా?
0: అన్నన్నన్నా, అంత హీనమైపోయానా? అంత చేతగాని చెవుల పిల్లి కింద కట్టావా నన్ను? ఒసే వాసంతిక.
1: ఇదిగో ఒసే గిసే అన్నావంటే నిజంగానే నీ చెవులు ఎక్కలాగేస్తాను. అప్పుడిక అచ్చు పొన్నకాయలాగుంటావు.
0: నువ్వు ఇప్పటికే ఉన్నావు కదటే దిది దిమ్మెసపోయేలాగా.
1: అయ్యో వసంతయ్య, నాకసలు కోపం ముక్కు మీదనే ఉంటుంది.
0: అందుకనే కదటే హండే ఆ ముక్కు కందమని ముక్కెర చేయిస్తా. మనలో మాట, నువ్వు నన్ను అంటే ఈ చెట్టంత మగ మనిషిని 10 మందిలోనూ పట్టుకుని ఓరి ఓరి అనగాలేని తప్పు, పిట్టంత ఆడకూతుర్ని నిన్ను నీ నిజ సిద్ధాంతయ్య కాంతంలో ఓసి అంటే తప్పొచ్చిందే.
1: సరేలే ఊరుకో బాపనయ్య, ఎవరైనా వింటే నిజమనుకోగలరు.
0: అలా నవ్వొచ్చింది కదా, నవ్వావు కదా, ఇప్పుడు చెప్పు. ఓయమ్మ పట్టపురాణి ప్రియసఖియ, రుక్మిణీ చలి వాసంతిక జంతిక, నీ చిరుపుర్రులకు కారణం వెయ్యది ప్రభువుల వారి శిరోభారం.
1: ప్రభువులకు శిరోవేదన కలిగిందంటే అది మనకు కాదా వసంతక?
0: ఆహాహా, గొప్ప ఆధ్యాత్మిక భావన.
1: ప్రభువుల వారి భారం పట్టపురాణి భారం, ఆ పట్టపురాణి భారం ప్రియనెచ్చలినైన నా భారం.
0: నీ భారమే ఇకపై నా భారమగుగాక. నాకు సంక్రమించి నాతోనే ఆగక అది నా ప్రజలకున్ను వ్యాపించుగాక.
1: నీకా? నీకెందుకొస్తుందయ్యా వసంతక.
0: అంటే వసే వసే జంతిక, నా చర్మం మందమనా నీ అభిప్రాయం?
1: కాదయ్యా, ప్రభుల వారి చెలికాడా, శ్రీకృష్ణ పరమాత్ముల సైదోడా వసంతయ్య బొంతయ్య, నీవు వీటన్నిటినీ అధిగమించిన వాడవని, అతీతుడవని. గొప్ప ఆధ్యాత్మిక భావన కదూ.
0: వారుగో కలహ భోజనలైన నారద మునీంద్రులు విచ్చేయుచున్నారు. ఇంకా కథలకు కొదవేమున్నది, తిండికి తరుగేమున్నది, తినగలిగిన వారికి తినగలిగినంత.

0: నారదమునీంద్రులకు నమస్కారం.
1: దయచేయండి దేవర్షి, దయచేయండి.
2: నారాయణ నారాయణ, సర్వులకు సుఖమే కదా.
1: నా చేత చెప్పించడానికి కాకపోతే సుఖంగా ఉన్న తోటికి తమరు విచ్చేస్తారా మునీంద్ర?
2: వసంతక, నా కలహ కారణములన్నీ సర్వలోకోపకారకములని గదా విదితము.
1: అయితే మనగుడుపుల కోసమే మా ద్వారకా నగరమున దిగినారా ఏమిటి స్వామి? పులిమీద పుట్రలాగా ఈ కలహ కల్పన ఒకట. ఇప్పటికే మా ప్రభువులకు శిరోభారం.
2: ఏమిటేమిటి వసంతక, ఏమిటన్నావు, ఏమైనది?
1: అయ్యా, నా నోట చెప్పించాలని తమ ప్రయత్నం.
2: లేకుంటే సత్వరజస్తమో గుణ పరిహారిణి అయిన భక్తి మార్గానుయాయులం మాకేం తెలుస్తుందయ్యా?
1: స్వామి, మీరు త్రిభువన సంచారులు, దివ్య జ్ఞాన స్వరూపులు, దేవర్షులు.
2: నారాయణ,
1: మీకు తెలియని కార్యమున్నదా? అయినా మీబోటి మహాత్ములు అడిగిన కారణాన తప్పక సమాధానం చెప్పి పుణ్యలోకాన పోయేదగాక.
2: చెప్పుము.
1: మా ప్రభువుల వారికి శిరోభారం వచ్చినది, వల్లమాలిన శిరోభారం.
2: నారాయణ,
1: రుక్మిణమ్మ సొంటి గంధమే రాసిందా? సత్యభామాదేవి కర్పూరమే పట్టు వేసిందా? రాజపురోహితుడు గర్గుడు కంట్లో కలికమే వేశాడా? దేశదేశాల భిషగ్వర చక్రవర్తులంతా వచ్చి

0: భిషక్పురులంతా వచ్చారా? రారా స్వామి, ఈ శిరోవేదన్ను తగ్గించిన వారికి 10,000 ధేనువులను, విచిత్రాంబరాభరణ భూషితులైన యువతులు 3,000ను, 9,000 గజంబులను, గజంబులకు శతగుణములైన రథంబులను, రథంబులకు శతగుణంబులైన హయంబులను, హయంబులకు శతగుణాధికంబైన భట సమూహమును ఇత్తమని దండోరా వేయిస్తే రాక మారుతారా?
1: నారాయణ, వచ్చిన వారంతా మరి చప్పరించి వెళ్ళారా వసంతక?
0: అది వేరుగా చెప్పాలా మునీంద్ర. ప్రభువుల వారి శిరోభారం తగ్గుముఖం పట్టలేదు సరిగదా. శుక్లపక్ష చంద్రునికి వల్లే దినదినాభివృద్ధి చెందుతున్నది. తలకు వాసన కట్టు కట్టుకుని కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నారు పాపం ప్రభువుల వారు.
1: నారాయణ, పద వసంతక, ప్రభువుల వారి దర్శనం చేసుకుందాం. నారాయణ నారాయణ, అంతా ఇక్కడే ఉన్నారే. ఓహో, ఇటు ఉగ్రసేన వసుదేవ బలభద్రాది గురుజనంబులు, సాత్యకి శరణ ప్రభృతి సోదరులు, ప్రద్యుమ్న సాంబ సంకర్షణాది కుమారవర్గము, యదు వృష్టి కురుభోజాంతక బంధు సందోహంబులు, అహో, అటు రుక్మిణి జాంబవతి సత్య భద్ర లక్షణమున్నకు అష్టమహిషులు కొలువు తీర్చినట్లున్నారే. కృష్ణుడెక్కడ?
2: మునిచంద్ర, వారి బాధ చూడలేకుండా ఉన్నాం.
1: రుక్మిణమ్మ, నీవెందుకమ్మా తలకు వాసన కట్టుకున్నావు?
2: మీకు తెలీదా మునీంద్ర, పతి ఏ రూపము దాల్చిన మా రుక్మిణమ్మ ఆ రూపము దాల్చును కదా.
1: నారాయణ, చింతిలకు తల్లి, త్వరలోనే నీ భర్త వేదనారహితుడవుతాడు.
2: మహానుగ్రహం.
0: ఇంకా అటు అటు చూడండి మునీంద్ర, 16,000 అచ్చరలు ప్రాసాదాలు పట్టక ఉద్యానవనములలోనూ కొలనుల్లోనూ విడిచినారు.
1: ఏమన్నావు వసంతక, 16,000 నొక్క అచ్చరలా?
0: అవును స్వామి, తెప్ప తిరునాళ్ళలా ఉన్నదనుకోండి.
1: ఆ ఒక్క అచ్చరను, అంబిగులాక్షర్ని ఎక్కడ పట్టుకొచ్చావయ్యా వసంతక? 16,000 అంటే అందరకూ తెలిసినది, నరకాసురుని చెరవిడిపించి తెచ్చిన రాజకన్యలు. మరి ఆ మిగులాక్షరి?
0: బాబు, మీకు పుణ్యం ఉంటుంది, అంత గట్టిగా అరవకండి, నా కొలువుకు భంగం రాగలదు. ఏదో వేదవాదుల ఇంట పుట్టిన సద్బ్రాహ్మలు కదా అని.
1: వసంతక,
0: రహస్యం ఒకటి చెప్పబూనుకుంటే కొండ మీద గోలేమిటన్నట్లు గడబిడ చేస్తారే. స్వామి, నాకు తెలియగడుగుతాను, తమరికి మధ్య చెవుడేమైనా వచ్చిందా? ఏమన్నావని రెట్టిస్తున్నారు, పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు.
1: నారాయణ, అసాధ్యుడవయ్యా నీవు వసంతక. చెప్పు, రహస్యములు రహస్యముగానే ఉంచుతాను.
0: మరీ అంత తాగని రహస్యం కూడా కాదనుకోండి. ఎందుకులేండి మునీంద్ర, నే చెప్పను.
1: ఓరి వసంతక, నీ నోటి తొత్తర నాకు తెలియదనుకున్నావా? చెప్పకుండా నీవు ఉండలేవు, ఉంటే నీ కడుపు ఉబ్బరిస్తుంది, ఉబ్బరించిందంటే చస్తావు.
0: మునీంద్ర, ముని చక్రవర్తి ముని సార్వభౌమ ప్రతిహత మమంగళం, మీ పాదదాసుడను, అదీనుంగాక మా తాతకు అవ్వకు కలిపి మా నాయన ఒక్కడే కొడుకు, మా నాయనకు అమ్మకు కలిపి నేనొక్కడనే కొడుకను. నాకింకా వివాహమైనా కాలేదు, చుక్కలు రాని రాత్రి పొడిచిన చంద్రుడిలా ఒంటరిగాణ్ణి. నేను చస్తే బిడ్డల్ని కనుటకైనా ఇంకెవ్వరూ ఉండరు. ఈ తప్పు కాచండి సద్గురు, తప్పక చెబుతాను.
1: చెప్పు మరి.
0: చెప్పవలసిందేనా? సరి, పూర్వకుబ్జ.
1: పూర్వకుబ్జ అంటే?
0: అంటే అదే మునీంద్ర, పూర్వసువాసిన్లాగా ఈ లలామ పూర్వకుబ్జ, మధురాపురవాసి, అంగరాగములు అమ్ముకుంటూ జీవించేది.
1: ఓహో, ఈ సంధానం.
0: తండ్రి తండ్రి, ఇది నా పని కాదు, ఉద్ధవుడు కట్టుకున్న పుణ్యం. ధనుర్యాగం పేరు చెప్పి పిలిపించుకొని కంసుడు హతుడైనాడే, ఆ సందర్భంలో మన దక్షిణ నాయకుడు మధురాపురికేగినప్పుడు ఈ యమ తారసిలినది. ఆ అవసరంబున మువ్వంకల యొడలు చక్కగా నొత్తి కాముశరమును గావించి అనుగ్రహించినాడు మన భక్త పరాధీనుడు దీనమందారుడు. ఆ చక్కనైన చిత్తజన్ము బాణము ఇప్పుడు ఈ శిరోభార వార్త నెరింగి చక్క వచ్చినది. అది ఏ మిగులాక్షరి?
1: నారాయణ, సనక సనందనాదులు తలపోసి కానని విభుని ఆ రాజీవాక్షి కాంచుటయేగాక పొందుటయా? తదీయ కర్మఫలమెట్టిదో కదా వసంతక.

0: దయచేయండి. ఇటు ఇటు ప్రభువుల వారి చెయ్యాగృహం ఇటు.
1: వారుగో, ఆశలో కండెలాగు తిరుగుతున్నది ప్రభువుల వారి, దయచేయండి.
2: జయ శ్రీకృష్ణ వాసుదేవ దేవకీనందన నందగోపకుమార గోవింద పంకజనాభ పద్మమాలికాలంకృత పద్మలోచన పద్మసంకాశచరణ హృషీకేశ నమస్కరించిద నవహరింపు.
3: నమస్కరించిద మునీంద్ర క్షంతవ్యుడన్, మీకెదురొచ్చి నమస్కరించుటకు గాని, చేతులు పట్టి తెచ్చి రత్నసింహాసనాసీనుని చేయుటకు గాని, వీవనతో విసురుటకు గాని, సపర్యలు చేయుటకు గాని నోచుకోని మందభాగ్యుడను.
2: పరంధామా, మేమందరం నీ అడుగులకు మడుగులొత్తవలసిన వాళ్ళం.
3: తిరగలేను, తిరగకుండా ఉండలేను, కూర్చోలేను, నిలబడలేను, నిద్ర రాదు, నిద్రపోదు, నేను నేను కాకుండా పోతున్నాను మునీంద్ర. ఈ వాసన కట్టు తీస్తే నా తల అండపిండ బ్రహ్మాండమంత ప్రమాణమై ఫెటిల్లున పగిలిపోతుందేమో. అది పిపీలికమంత చిన్న చిన్న ముక్కలుగా పరమాణువులుగా పగిలి నుగ్గునూచమైపోతుందేమో అనంత విసురుగా ఉన్నది భారం. ఓహో, ఈ మహోద్ధృత భారానికి నేను తట్టుకోలేను మునీంద్ర.
2: నారాయణ శాంతించండి.
3: ఇంకెక్కడి శాంతి దేవర్షి, కాలహరణం చేయక నన్ను కాపాడు.
2: నారాయణ, ఓ జగన్నాథక సూత్రధారి, నీ శిరస్సును కాపాడవలసిన భారం ఈశ్వరుడిది.
3: కనుక
2: గనుక నీ సత్వరమే కైలాసమునకేగి ఈ మహోద్ధృత శిరోభార వృత్తాంతంబును ఆ పరమేశ్వరుడు కెరింగించదగాక. అతనిదే భారం. సృష్టి స్థితి లయములలోని లయకారుడు ఆతడే కదా. ఆతండే మనకు శ్రీరామరక్ష.
3: నారద, నన్ను రక్షించు.
2: నారాయణ,
3: కాలహరణం భరించరానిది.
1: ముళ్ళ మాటలు పెట్టి కలహములు పెంచవద్దని ప్రభువులు అన్నారు గాని అది నా తరమా? అయినను మన కలహములు లోక కళ్యాణములు. ఇందులో ముళ్ళ మాటలు కలహములనున్నవి చూపించకుండానే ఒక లఘు పరీక్ష పెట్టేదగాక. కాలహరణమునకు ఒకంత కాలక్షేపమైనా ఉండవలయు కదా. అదీనుంగాక అందరూ ప్రభువుల వేతన తమ వేదనగా నటించువారి, భ్రమించువారి, భావించువారి.
4: ఎవరి వేదనలెంత లోతులో తెలుసుకుంటకు హా దేవదేవ, ఇప్పుడు గదా దొరికినది అదను.
2: నారాయణ, నారాయణ,
5: దయచేసి సుఖాసీనులు కండు మునీంద్ర. ప్రభువులేమన్నారు? తరణోపాయం ఏదైనా?
4: ఆ కనుగొంటి, కనుగొంటి.
6: బలి బలి మునీంద్ర, బలి సెలవియండి. ముల్లోకాలను జయించితేమన్నా చేస్తా.
7: ఈ దేహ పరిత్యాగం చేయమన్నా చేస్తా. సెలవియండి.
4: సాధు సాధు. సభాస్థారులారా, సావధానులై వినండి. అదిగో అది తామర కొలను, ప్రభువుల వారి శయ్యాగృహమునకు అతి చేరువలోనున్నది. ఎవరైతే ప్రభువుల వారి బాధను తమ బాధగా ఎంచుచున్నారో అటువంటి వారు సూక్ష్మంలో మోక్షమన్నటుల ఆ కొలను నీటిలో రెండు వ్రేళ్లను ముంచి ప్రభువుల వారి రెండు కణతలకును తాకిస్తే శిఖిపించమొడి శిరోభారం తక్షణం తీసిపోగలదు. అయిన ఒక్క మాట, తత్సమ నిజ భారం. గుర్తుపెట్టుకోండి, తత్సమ నిజ భారం. ఆ భారం ప్రభువుల వారి భారమునకు సమమైనదిగాను ఉండవలే, నిజమైనదిగాను ఉండవలే. నిజముగా ప్రభువుల వారిని ఎవరు ప్రేమిస్తున్నారు, తానే ప్రభువయ్యే జీవిస్తున్నారు, కించిత్ తారతమ్యమైనను, ఈషద్భేదమైనను లేక లీనమైనారు, మమేకమైనారు, ఆ పరబ్రహ్మలో కలిసిపోయిన వారు మాత్రమే ముందుకు రండి. ఎక్కడ ఏ పాలు లోపించినా, దీటు రాకున్నా ప్రభువుల వారి శిరోభారం తగ్గదు. నారాయణ, ప్రయత్నించి చూడండి. లీలా వినోద, ఇది ఎంతయు నీ సంకల్పమే. దీనిచే ఎవరినుద్ధరింపదలచితివు? కాని ఈ లీలా నాటకంబున నా పాత్రము నేను అభినయించును. నారాయణ, అక్కడ ఒక ఢమామి టోకించి వచ్చి తిని, మరి ఇక్కడ మహాప్రస్థాన భేరీ మ్రోగింపవలే.

0: అహో, శరత్కాలపుటెండ ఎంత తీక్ష్ణముగానున్నది! సూర్యుడు మేఘముల యావరణం నుండి విడివిడి పూర్వ తేజస్సుతో మిక్కిలి క్రాతుచున్నాడు. అభ్యుదయోస్తు. అనశ్వరుండైన ఆ ఈశ్వరుండెక్కడున్నాడు? ఏమి చేయుచున్నాడో దివ్య దృష్టిని చూచెదగాక. శంకర, భక్తమాన శివశంకర, ఎక్కడ నీవు? ఎక్కడ? బలినందనుడైన బాణాసుర నివాసంబకు శోణపురంబులోన? ఆ పుర కోట వాకిట కావలి అయ్యున్నవాడవా? భక్తఫలప్రదాత, నీ ఒక్కరుండవేగాక గౌరీ సమేతుండవై తారకాంతకాది భూతగణంబులతోడ ఆ దుర్జను కృపగాచుచున్నావా? భక్తపాలక, అందులకే నిన్ను భోళాశంకరుడన్నారు. అపాత్రదానం చేసి అన్నీ తలకు తెచ్చుకున్నటలో నీవు ఘనాపాటివయ్యా, నీకు నీవే సాటి. నారాయణ, కానిము, చేయగలిగినదేమున్నది? కరములు మూర్చి మురుక్కుటయే కర్తవ్యంబు. నారాయణ, నారాయణ.
1: నారదుల వారా,
2: దయచేయండి మునీశ్వర, ఈనాటికి గతి పట్టినది మాకు.
0: జయ దేవా జగన్నాథ దేవేంద్ర వందిత బాలేందుభూష సర్వలోకాతీత సద్గుణ సంఘాత పార్వతీ హృదయేశ భవవినాశ శూలహస్త, ఈ కావలి ఏమిటి? కోటకాపరి వేషమేమిటి?
1: అందుతో మీకు నిమిత్తం లేదు. ఊరకరారు మహాత్ములని మీరు వచ్చిన పని చెప్పండి మునీంద్ర. బాణాసురుని కలుసుకోవాలనంటే మాత్రం ఇప్పుడు వలన పడదు. లోనికి పంపనుగాక పంపను.
0: ఏం, ఎందువల్ల గజచర్మ పరిధాన?
1: ఉషానిరుద్ధుల ప్రణయ కారణంతో రోషభీషణాకారుండై చండప్రచండంగా మండిపోతున్నాడు సహస్రకరుడు.
0: ఓహో, బళిరే, ఇది ఒక కథయా? మేలు మేలు, ఒక్క దెబ్బకు రెండు పిట్టలని. త్రినేత్ర, నేను దానవేంద్రుని దర్శనం కొరకు రాలేదు.
1: మరి
0: మీ దర్శనార్థే వచ్చాను.
1: చెప్పండి, నా చేయగల కార్యం ఏదైనా ఉన్న తప్పక నెరవేర్చదు.
0: సంతత పవిత్ర, సద్భక్త పోష, ఉపోద్ఘాత రహితంగానే కర్మకావ్యంలోకి దిగమనిదరా?
1: భేషుగ్గా.
0: సరియా, సరి. ఇది నాంది. శ్రీకృష్ణమూర్తికి శిరోభారం వచ్చినది.
1: శిరోభారమా?
0: అవును, అలవిమాలిన శిరోభారం. అయిన వారి శిరస్సును రక్షించవలసిన ప్రభువులు మీరే కదా.
1: నేనే.
0: మరి తద్రక్షణార్థం మీరు తక్షణం బయలువెడాలి.
1: ఎక్కడికి?
0: ముందు ఎన్ని సపర్యలు చేసినను, చికిత్సలు చేసినను తగ్గని ఈ శిరోవేదనకు గల కారణమిదియో గ్రహించవలి.
1: మునీంద్ర, నన్ను శ్రమ పెట్టకపోతే అహమాత్రపు గ్రహణ శక్తి మీకు లేదా?
0: లోకనాయక, ఇది ప్రస్తావన. శ్రీకృష్ణ పరమాత్ముని భూస్థలి యందు ఒక మారుమూల పల్లెటి గ్రామం. ఆ గ్రామమందు ఒక నిరుపేద బాలిక. అయ్యేడేండ్ల బాలిక శరీరమంతటా సలుపుతున్న శ్వేతవ్రణాలతో

0: స్వేద వ్రణాలతో శిలలు ద్రవించుగాక అని రోధిస్తున్నది.
1: ఏడేండ్ల బాలిక దయనీయమైన రోదనయ్య. నారద, స్వేదవ్రణాలనేమిటో
0: ఎటుల ఏర్పడినవో చెప్పమని సెలవా.
1: చెప్పండి.
0: అయ్యేడేండ్ల బాలికను తల్లి కొట్టినది.
1: తల్లి కొట్టినదా?
0: అవును. ఎంత కొట్టిననూ ఆ పిల్ల కుయ్యడలేదు. ఎంత కొట్టినా చెప్పి చావవేమి అని కోపగించిన తల్లి ఆ పసిబిడ్డను మండుటెండలో నిలువబెట్టి తిరిగి కొట్టినది. అప్పటికీ ఆ పిల్ల మాట్లాడలేదు సరిగదా. ఏడువనైనను ఏడువలేదు. కానీ మూడు దినాల వరకు బువ్వ పెట్టకుండా నిన్ను చెట్టుకు కట్టేస్తాను చూడు అని తన తల్లి అనటంతో పాపం ఆ పసికూన స్తంభించిపోయింది. శరీరం చలువల గ్రమ్మి చలనైపోయింది. ఎంత చలనైందనుకున్నారు గరళకంఠ? నిప్పులు చెరిగి మండుటెండలో నిలువబడియున్నదేమో. శరీరం నిండా పట్టిన శ్వేత బిందువులు

0: క్షణకాలంలో మంచుగడ్డల కవలి ఘనీభవించిపోయినాయి. ఒంటి నిండా పటికరాళ్ల వంటి మంచుగడ్డలు. ఆ ఊరి జనమంతా సంభ్రమాశ్చర్యాలతో అన్ని ప్రక్రియలు చేసి చూస్తున్నారు. ఆఖరికి పిల్ల శరీరమైతే స్వాధీనంలోకి వచ్చినది కానీ మంచు కణాలు అలాగునే మిగిలిపోయినాయి. ఉక్కుగుండలా కరగకుండా ఒంటిని సలుపుతున్నాయి మహేశ్వర. ఆ సలపరానికి పిల్ల రోధిస్తున్నది. ఆ రోదనయే శ్రీకృష్ణ భగవానుల శిరోభారానికి కారణం.
1: దురాత్మురాలు, ఇంత వేదనకు కారణభూతురాలైన ఆ తల్లి శిరస్సును ఖండించాలి.
0: గంగాధర, తల్లి శిరస్సును ఖండిస్తే ఆ పిల్ల చెమటగడ్డలు సమసిపోతాయా?
1: మరి
0: నాతో రండు, ముందు ఆ గ్రామానికి వెళ్ళి నిజ పరిస్థితులు తెలుసుకుందాం. బయలువెడరండి సాంబశివ.
1: మునీంద్ర, మరి ఈ కోటకావలి?
0: భోళాశంకర, నా చేత చెప్పించుకుంటారా? మీ అంశను ఒకదాన్ని ఇక్కడే వదలి బయలుదేరండి.
1: నారద, నేను ప్రయాణమై నీతో వస్తున్నట్లు పార్వతీదేవికి తెలియని ఒక సుమా?
0: నారాయణ, తెలియనివ్వను అర్థనారీశ్వర. అయినా మీ భక్తుడైన బాణాసురుని కొరకు ఎలాగూ మీరట కింకర వేషమే కట్టి ఉన్నారు గనుక, ఇక భక్తజనపాలుడైన కృష్ణ పరమాత్ముల కొరకు కిరాత వేషం కట్టండి.
1: బోయవేషమా?
0: అవును, కోయవేషమే.
1: అటులని, నా ప్రధానాంశతో ఒక కోయదొర సృష్టింపబడుగాక. కుర్రుమా కుర్రుమింగ్.
0: పసక్లోన్ పసక్లోన్ దొర.
1: అమ్మ తల్లి మీ నాన్న దంతీశ్వరి పేరు మీద చెప్తున్నా. మావ, పట్ట పగులు సుక్కల్ని గాయిస్తా. ఆ సుక్కల రేడు సందమామని ఈ నేల మీనికి దింపుతా. చూస్తావా మావ, ఈ నీళ్లలో నిప్పును పుట్టిస్తా. ఆ నిప్పుల్ని ఈ అంగోత్రంలో మూటగట్టి నీళ్లలాగా పిండమంటే పిండుతా.
0: నిలు నిలు కోయదొరా నిలు, నీ విద్యలన్నీ తరువాత చూపుదవు గాని. శంకర, గొరగొరలాడుతూ చూస్తున్నదే గిరితనయ్య. ఆమెనిక సెలవడికి పోదము.
1: ఓ తగవలమారి తాపసి, ఈ కొండదొర మాత్రమే నీతో నడుస్తాడు. బయలువెడు.
0: నారాయణ, అమ్మా గౌరీదేవి, మీ దొరను మీకే వదలి మా దొరతో మేము లేచిపోతున్నాము. సెలవు
2: అంటే?
0: సెలవు సాంబశివ.
1: అభ్యుదయోస్తు. పోయిరా రణభోజన, పోయిరా.
0: దొర, నన్ను నిజస్వరూపముతోనే రమ్మనిదరా లేక?
1: కుర్రుమా, నెత్తిన జుట్టు కట్టినోడెల్లా సాధుగాడు, నామాలు పెట్టినోడెల్లా యోగిగాడు, కొప్పు పెట్టిందెల్లా ప్రతివ్రతగాడు.
0: నారాయణ.
1: ఓం తత్సత్. అది ఉన్నది మావ, బ్రహ్మం ఉన్నది, ఉన్నదని.
0: ఓం తత్సత్.
1: మావ, అది మాట. గటాన్ని బూడిద పెట్టి తోమినట్టు నున్నంగా సొరకాయ బుర్రంటి శరీరంతో, శరీరం మీద ఏడ ఒక్క రోమమన్న లేకుండా సాపైన ఎతైతో చూడు.
0: ఓం తత్సత్. సంపూర్ణ హృదయానురక్తి గల వీణియ మెడలో సొరకాయ బుర్ర, సంసార విరక్తి గల సన్యాసి చేతిలో నది సొరకాయ బుర్ర. ఓం తత్సత్.
1: ఓం తత్సత్. కుర్రుమా, గాలిలో తేలు గాలి కొద్ది.
3: హలా వాసంతికే, హలా జంతికే, ఒసే వాసంతిక, జంతిక, ఎక్కడ ఎక్కడ నీళ్లాడుతున్నావే జలోదరి?
2: ఏమయ్యో వసంతయ్య, బొంతయ్య, ఆవు ఆముదపాకు తిన్నట్లు ఈ ఉన్మాదమేమిటి నీకు?
3: ఉన్మాదం కాదే, వెర్రి. వెర్రి కూడా కాదు, పిచ్చి. పిచ్చి కూడా కాదు, తలకి రోకలి చుట్టుకోవటం, నీళ్ల చెర్లాట. హ్రోం హ్రీం హ్రూం. భూత ప్రేత పిశాచ ఠాకిని శాకిని కాకిని ఠాకిని పినాకిని బడబాకిని గోడదూకిని పాడపీకిని నింగినాకిని నేలదేకిని నీడగోకిని దయ్యాలను అవలీలగా చూపెడతాను ఇప్పుడు. నీళ్ల చెర్లాట, నేనే ఈ నీళ్ల చెర్లాట పరీక్షలో పాల్గొంటేనా? రెండు నీటిపొట్లతో ప్రభువుల వారి శిరోభారాన్ని తగ్గించి

0: ఏనుగులు నొట్టిపిట్టలు ఎవడికి కావాలే? దాసి కూతురా, యువతులు, విచిత్రాంబరాభరణ భూషితులైన యువతులు 3000 దండుకోనుగానా?
1: ఓ అబ్బో, నీకంటే గండలే గండరగండలే దండుకోలేక గర్వభంగమయ్యారు. ఆ జగడాల చీలి నారదమునీంద్రుడు పెట్టిన ఈ పెడకొలిమిలో ఏమిటన్నావు? ఆ మాట ఏమిటి వసంతక?
0: హ్రోం హ్రీం హ్రూం తచ్చమ నిజ భారం.
1: లేకుంటే పట్టపురాణి మా రుక్మిణమ్మకు సైతం శృంగభంగమా?
0: ఉసేహల, కాంతుని మిక్కిలిగా ప్రేమించినను గర్వము మీ రుక్మిణమ్మకు, కృష్ణుని ప్రియతమనను గర్వము ఆ సత్యాదేవికి. ఇద్దరికీ ఇప్పుడు గర్వభంగము గౌరవభంగము అయినది కదా. ప్రభువుల వారు పడుతున్నంతటి బాధ తాము పడుటలేదని స్పష్టమైనది కాదా? సాత్రాజితి చేతి కంటిన నీటి బొట్లు తడియారక కృష్ణ సముఖానకు మాత్రమే వస్తే వైదర్భివ్రేలుల తడి కృష్ణుని కణతదాకా వచ్చి ఆవిరైపోయినది. వీళ్ళిద్దరికంటే ఆ పూర్వకుబ్జ అదేనే మధురాపురవాసి, ఆమె ప్రేమ మిక్కుటమని తేలినది.
1: ఎందువల్ల?
0: ఓ నిజ జలోదరి, ఒక కణత మీద తాకించే వరకు ఆ భక్తురాలి వ్రేణుల తడియారలేదే, రెండవ కణతకే నిలవలేదు గాని. ఒసే ఒసే, బృందావనం నుంచి ఒక పిచ్చిగోపెమ్మ వచ్చినది, పేరు రాధమ్మట. ఆపెను లోనికి రానివ్వకుండా జాంబవతీదేవి నిలిపినది గాని ఆ కట్టడి చేయకపోతే ఆహా, ఆ మహాభక్తురాలు కృతార్థయై ఉండేదనుకుంటానే. ఆమెను చూస్తే ప్రభువుల భారాన్ని మించిన భారాన్ని భరిస్తున్నట్లున్నదే వాసంతిక.
1: మరి ఇప్పుడు తీసుకురాకూడదు లోనికి?
0: లేదు, రాదు, హతాశయ్యి తిరిగి వెళ్ళిపోయినది.
1: ఇంచుక మాయలేక మదినెప్పుడు బాయని భక్తితోడ కొలిచే కుచేలుణ్ణి కూడా ఇలాగునే రానివ్వలేదట ముందు.
0: ఎలాగో వచ్చి పరీక్షలో పాల్గొన్నాడు కదా, మగవాళ్ళందరిలోనూ మినయను నిరూపించుకున్నాడు.
1: ఎలాగూ? చేతి తడి పొడిలాగు మారి భూతిలా రాలిపోయినది కదా.
0: మిగిలిన వారంతా అసలు తామర కొలంలో వ్రేలను ముంచనే లేకపోయినారు కదటే. కొందరికి తామర తూండ్లు పాములుగాను, తామరాకులు పాములు చుట్టలుగాను, పైకొచ్చి తలలూచే తామర పూలు పాము పడగలుగను దృశ్యమానములై కెవ్వున కేకవేసినారాయి. మరికొందరికి కొలంలోని నీళ్లు మంచుగడ్డల కింద మారిపోయి ఎవరి ప్రేమ అనగా ఎవరి బాధ ఎటువంటిదో, ఎంతకు దీటు వస్తుందోననటకు ఇది గీటురాయే సెమ్మె.
1: ఈ రాతి మీద నీ గీత కూడా రాచిచూచుకుంటావా వసంతక?
0: ఆహా, లెసగా పలికితివే హేళ.
1: ఏ?
0: నా రాత చూచుకొని 3000 అప్సరాంగనల నీ గెలుచుకుంటే నీకు నా పీడ తప్పిపోతుందనేగా.
1: కాదు కాదు అయి వసంతక, ప్రభువుల వారి భారం తీరిపోతుందని.
0: కానే కాదే జంతిక, నాకు తెలుసు నేను వెర్రివాణ్ణి కాను, అయినా కృష్ణుడెవడే నాకు పరీక్ష పెట్టడానికి? ఈ కృష్ణునికి విద్యాబుద్ధులు గడిపిన సాందీపని గురువులే మనకు పరీక్ష పెట్టలేదు, పెట్టలేకపోయినారు. ఇక ఈ చిల్లర మలర పరీక్షల్లో మనము కూర్చునడమా? కూర్చునముగాక కూర్చునము అంతియ.
2: మాంత్రికమైన తాయత్తుమా, కాస్త అల్లముక్ మరి కాస్త ఎరగ సెక్క, సిటికడు తుమ్మ వంక 2 సిటికల కలకండ, బుక్కెడు కూటి కళ్ళు కలిపి 7 బిడ్డల తల్లికి ఎవరికైనా ఇచ్చి నూరించి దాన్ని రాగి తాయత్తులో పెట్టి కట్టుకుంటే మా ఫలితం వెంటనే కనిపిస్తుంది.
3: ఓం తత్స, కనిపిస్తుంది నిజం.
2: కుర్రమాం, యాడికటు కుక్క నుంచి కుంటలకు తోలుతున్నావు, ఒక్క మాటిని పో.
3: మంచి మాట చెప్తాడు దొరా, వినిపో.
4: దండం దండం దొరకి, దండం సౌరారికి.
2: మా నువ్వు అమాస నాడు పుట్టినవు నా కెరికి.
4: నిజం దొరా, మీ కాళ్ళు ముక్కుత, అమాస నాడే పుట్టిందంట మా అమ్మ చెప్పింది.
2: లే కాళ్ళ మించి లే. ఓ పుంజ, ఇంకొక నిజం మాట చెబుతా ఇనుకుంటావా?
4: ఇనుకుంటా దరా, చెప్పు ఇనుకుంటా.
2: చూసుకో, నీ గద్దల్లో ఒక పుట్టుమచ్చు ఉంటది.
4: ఉన్నదరా? ఉన్నది, చూసుకున్నా.

0: మరి ఈ దొరబాట సత్యమని నమ్ముతున్నావు మావా?
1: ముమ్మాటికి నమ్ముతున్నదరా.
0: ఈ కొండ దొర పేరు చెప్పి ఎర్రబట్ట ఒకటి దానం చేస్తావా మావా? నీకు జుట్టుకున్న శని పంచమ నాటికి పారిపోతుంది. పో, ఓం తత్స, వెళ్ళిపో.
1: దొర, ఒక మాట.
0: ఏమిటో చెప్పు.
1: మా ఊరి శివరి పడమటేపున సింతల తోపు ఉన్న దొర, యాణ్నించో ఎత్తొచ్చిన అడుకులోళ్ళు ఆ తోపులో సుట్టుగుడిసెలేసుకున్నారు. వచ్చి ఒక వారమైనా కాల. అందులో ఒక గుడిసెలో పిల్ల పసిది పూనకం వచ్చినట్టయి శివశివాని పళ్ళు కొరుకుతా మూర్చపోయింది. ఆ మూర్చలో ఒళ్ళంతా చెమట గమ్మింది దొర. కళ్ళు తెరిచి చూసే తెలికి ఇంకేముంది, చెమట సుక్కలన్నీ బిగదీసుకుపోయి గడ్డగట్టుకుపోయినాయి. ఒంటి నిండా జలగడ్డలే దొర, పట్టికరాళ్ల గడ్డలు. ఈ చిత్రం ఏందో గాని అలో లక్ష్మణాన దల్లాడుతుంటే సోళ్ళేకుండా ఉన్నాం. కళ్ళున్నవాడెవడు సోళ్ళలేడు దొర. దాని ఉసురు మా గ్రామానికి తగులుద్దేమోనని పిసక్క సస్తున్నామనుకోండి. మీరే కాపాడాలి దొరలు సోములు.
0: ఓం తత్స, కుర్రమావు పద పోదు, నడు సింతల తోపు.
1: నడవండి దొర, దూరం లేదు. ఓ అదిగో ఆ కనిపించేదే తోపు. కాలు సాగదీసి రెండడుగులు వేసినామంటే ఎరుకలో ఉన్న గుడిసెలకారు ఉంటాం. నడండి.

0: ఓం తత్స. బిడ్డ శోకము పరమావధిని దాకుచున్నది.
1: ఏంది మామ, జనమెవరు కనిపించరు? పెట్టలు పుంజలన్నీ మేతకు పోయినాయా?
2: ఎవరు పొట్ట తిప్పల కోసం వాళ్ళు పోయింటారు ధర. పిల్లదాన్ని కనిపెట్టుకుని దాని తల్లి మటు గుడిసెలో ఉంది. కొడిగొట్టిన దీపం వలె
1: పిలిపించు, ఆ పెట్టని పిలిపించు. ఈ చెట్టు కింద కూసుని మాట్లాడదాం.
2: కర్మపోయే కారణం ఉంటే కాళ్ళ ముందుకు వస్తాడంట వైద్యుడు. వసే సింగి, బయటికి రాయే, దొరచ్చిండు.
3: దండాలు బాబు.
1: ఎరికె పిడికెడు ధనం అంట. కూసో ఎరికల సింగి, కూసో.
0: ఓం తత్సత్.
1: ఎరిక చెప్తావు కదా పెట్ట, నువ్వు ఒక్క ప్రశ్న చెప్పు.
3: అడుగు.
1: మడిసికి ఎన్ని హస్తాలుంటాయి పెట్ట?
3: మూడు.
1: శబాద్. మూడో హస్తం ఏది, యాడుంటది పెట్ట?
3: మూడో హస్తం శాదస్తం అని తెలుసుకో, అది కడుపులోన ఉంటది.
1: మరి ఈ శాదస్తం ఏం చేస్తుందంటావు పెట్ట?
3: మంది కొంపలు ముంచి మంగళారతి పాడుతుంది, చెట్టు సిక్కుడుకాయలు గాయిస్తాయి.
1: వాహవా, పసందుగా చెప్పినవే పెట్ట. మరి నీ కూనని నువ్వెందుకు కొట్టినవు పెట్ట?
0: ఓం తత్స, దైవ సంతానం ఇది. వృత్తం ఇట్లుండ పాపం ఆ సింగి ఏం చేస్తుంది దొర?
1: కుర్రమావ, నువ్వు గమ్మున కూసు. చెప్పు పెట్ట, ఏడు పంటల కూనని ఎండను నిలబెట్టి కొట్టినవు, నాకంత ఇరికే. మూడు దినాల దాకా బువ్వ పెట్టకుండా చెట్టుకు కట్టేస్తానంటే నీ కూన ఒళ్ళు సల్లబడి ఇగమైపోయింది. నిజం కాదా చెప్పు పెట్ట, ఎందుకు అట్లన్నావు, ఎందుకు కొట్టినావు? ఊరుకో పెట్ట, నువ్వేడిస్తే ఈ ఊరు పాడైతుంది, గాలి తగిలి లేచిపోతుంది. కారణం చెప్పు, ఎందుకు కొట్టినావు?
3: కొట్టినయ్యా, కొట్టిన కొట్టిన ఈ చేతులు ఇరిగిపోను, కొట్టినయ్యా.
1: ఎందుకు కొట్టినావు అని అడుగుతున్నా.
3: ఎందుకంటేనా, ఆ పెద్దయ్య బాయి కాడ మట్టి తట్టలు మోసి ఆకలికి నకనకలాడుతా వచ్చిందేమో, రెండు మెతుకులు తిందవంటే కొంపలో బొచ్చ బోర్లిచ్చింది. ఏందే పిల్ల, భూవంత తిన్నవా అని అడిగిందయ్యా. లేదని తలూపింది బిడ్డ. మరి ఏం చేసినవే, కుక్కెత్తకపోయిందా ఏంది అని ఒక్క దెబ్బేసిందయ్యా. కుక్క కూడా కాదని తలూపింది. బిడ్డ పొట్ట పట్టుకు చూసిన ఈపు కంటకు పోయి మంగళం లాగుంది. మరి నువ్వు తినక నాకు ఉంచక ఏం చేసినవే, మనరిష్టం ఉండ అంట దెబ్బ మీద దెబ్బ కొట్టిందయ్యా.

0: వచ్చి ఆదుకు ఆ ఉసికెలో కాలే కాలే ఉసికెలో నిలబెట్టిన చేతులిరిగిపోను చింత మెత్తంతో కొట్టినయ్యా కొట్టిన చెప్పకపోతే సంపుతున్న నీ ఒళ్ళు పగల కొడతా అంటే అప్పుడు చెప్పిందయ్యా బిడ్డ. అమ్మా కొట్టొద్దే బిచ్చ పమ్మికి పెట్టిన
1: బిచ్చ పమ్మికి పెట్టిన
2: బిచ్చ పమ్మి లేదురాలి. ఓం తత్సత్.
1: కుర్ర కొంక నాకంత ఇరికే నిజం చెప్పు. కొండ దొరకాడు అబద్ధమాడితే కళ్ళు పేరిపోతాయి.
0: ఇప్పటికే నా కళ్ళు మసకలు వచ్చి కనిపించకుండా పోయినాయి. ఈ వయసులో అబద్ధం ఆడి ఇంకా పాపం మూటగట్టుకోమంటావా? కొడుక నువ్వెవరో సరిగ్గా అనటం లేదు కంటికి.
2: అవ్వా దొర దొర నీ ఎదుట ప్రత్యక్షమైనాడు, మృక్కుకో.
0: స్వామి ఏ దండాలు నన్ను నీలో కలుపుకోయ్యా.
1: కుర్ర కొంక నీలు ఇంకా నూకలుండయి ఈ భూమి మీద నీకు. ఆ అట్టెడు గింజలై పొంగని నిన్ను సేదుకుంటా నిమ్మళంగుండు.
2: అవ్వా నీ జన్మ చరితార్థమైనది.
1: కొంక ఒక్కటడుగుతో చెప్పు. 3 దినాలకి ముందు అడక్క తినటానికి చింతల తోపుకెళ్ళినా ఆడగూడ ఒక్క ముద్ద పెట్టే దాతలెవరు లేక శోషకొచ్చి ఒక చెట్టు కింద పడిన
0: పడినానయ్యా.
1: అప్పుడొక ఎరికలోళ్ల కూన మేత తెచ్చి నీకు పెట్టింది.
0: మాయమ్మ సల్లని తల్లి పెట్టిందయ్యా. అప్పుడు ఆ పసుకోన దారకం పోయకపోతే ఈ హంస ఆనాడే లేచిపోయేది.
1: బొచ్చలో ఎంత పువ్వున్నదని నువ్వు అడగలే?
0: అడగలేదయ్యా చెప్పొద్దు.
1: కూన నువ్వు తిన్నవా లేదని కూడా అడగలే?
0: అడగలే.
1: బొచ్చలో ఉన్నదంతా దబదబ బొక్కినవు. కొంక ఎందుకట్ల మేతంత బొక్కినవు?
0: చెప్పమంటవయ్యా కొడుక. అప్పటికి 2 దినాలయ ఎంత పోవదిని పడమటి గాడుపు ఈ శివులోంచి ఆ శివులోకి దూసుకుపోతుండి మండు దేశంకి పైగా బొక్కెడు కండలేని ముసిల్దాన్ని.
1: కొంక నీకు మేత పెట్టేటోళ్ళు ఎవరు లేరా?
0: ఉంటే ఎందుకు అడక్క తింటనయ్యా? ఉన్న ఒక్క కొడుకు రెక్కలొచ్చిన కొడుకు దేశాల పాలయ్యిండు.
1: దేశాల పాలయ్యిండ
2: దేశాల పాలైన బిచ్చపమ్మి కొడుకు. ఓం తత్సత్. ఓం తత్సత్.
1: నాగలి నిలుపు.
3: మనిషివయ్యుండి పశువులాగు కాడి మెడ మీద వేసుకుని దున్నుతున్నావు నాయన. జత ఎత్తు లేదా నిలు.
4: దండాలు సోములోరికి.
1: మా నువ్వు మడిసివ పశువు.
4: మడిసినే ద్వారా పశువులు ఎక్కనాయన.
1: మడిసివైతే మా కడుపు సించుకుని కన్నా తల్లిని వదిలిపెట్టొస్తావా? 3 కాళ్ళ ముసల్దాన్ని అడక్క తినమని చెప్పి దేశాల పాలైతవా?
4: అయ్యా మాయవ్వ అడక్క తింటున్నదా?
1: ఓరి మావ మడిసివై పుట్టి పశువులెక్కన ఏడు బూడిగం చేస్తున్నావా?
4: ఏం చేయమంటావు ధర? పొట్ట జానుడైనా ఆకలి 6 మూరలు ఏమైనా చేయిస్తుంది. ఈ బక్కరైతుకు జతెద్దు దావబట్టి నాకేడెంత కూలి దొరికింది. దాంతో కుసింత కూడు తింటన్నా గాని.
1: నీ మేత నువ్వు చూసుకుంటే నీ కొంక ముసిలి కొంక మేత మాట ఎవరు చూస్తారు? నాకంత ఎరికే నిజం చెప్పు. ఎందుకు నీ కొంకను లేచి వచ్చినావు?
4: కాళ్ళు మొక్త దొర కడుపును సెడబుట్టిన కొడుకుని కాదు నేను. మా అవ్వని పువ్వుల్లో పెట్టి పూజించిన సత్యపేమణకు కానీ కట్టపడి పాటలోకి తెచ్చి సాగు చేసుకుంటున్న నా భూమి కాజేసి నన్ను కొట్టి మళ్ళీ ఈ ఊరు పొలిమేరల్లో కాలుబడితే సంపుతునని
1: సంపి
4: నన్ను పారదోలిండు దారుణ కర్ముడు.
2: ఓం తత్సత్. దారుణ కర్ముడా?
4: అవు స్వామి, వాడి పేరు అదే దారుణ కర్ముడు. వాడి వత్తాసులు 3 ఉండరు.
1: ఆ 3 ఎవరు?
4: గోమాయువు.
2: గోమాయువు
4: విపరీత జ్ఞానుడు.
2: విపరీత జ్ఞానుడు
4: నష్టమంగళుడు.

0: ఓం తత్సత్. విన్నారా దొర, వీరే లోకకంటకులు, సంపదను కూడా తీసి ధనిక నిర్ధనికములనే రెండు వర్గములను కల్పించి వాటికి శాశ్వత శత్రుత్వమును ఆపాదించి లోకశాంతికి విరోధులవుతున్నారు విచ్ఛిన్నకారులు. సంపదను సృష్టించున్నది శ్రమ కదా, ఆ శ్రమశక్తిని దొంగిలిచున్న ఈ దోపిడీదారులను ఈ లోకకంటక శరీరములను సంహరించనిదే ప్రజకు ముక్తి లేదు, ప్రపంచానికి శాంతి లేదు. సృష్టి స్థితి సంహారములలోని స్థితికి మూలమైనది ఏమిటి?
1: అన్నాత్ భూతాని జాయంతే తేన జాతాని జీవంతి.
0: అన్నం వలన ప్రాణులు పుట్టుచున్నవి, ఆ పుట్టిన ప్రాణులు అన్నం వలననే తిరిగి జీవించుచున్నవి. సర్వేశ్వర పరబ్రహ్మ స్వరూపమైన ఈ అన్నం ఎటుల పుట్టుచున్నది.
1: ఆకాశాత్ వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అభ్యః పృథివీ పృథివ్యాః ఓషధః ఓషధీభ్యః అన్నం.
0: ఆకాశం వలన వాయువు, వాయువు వలన అగ్ని, అగ్ని వలన జలము, జలము వలన భూమి, భూమి వలన ఓషధులు, ఓషధుల వలన అన్నం పుట్టుచున్నది. ప్రాణి కోటి మనుగడకు మూలభూతమైనది అన్నం, అట్టి అన్నమునకు కారణభూతమైనది భూమి. పంచభూతములనంబడు ఈ ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి ఎవడి ఎబ్బసొత్తున్నో కాదు సర్వులదీను. సర్వ మానవులది అయిన భూమిని కొందరు నష్టదర్శనులైన జనులు, దుర్జనులు తమ స్వంతం గావించుకుంటున్నారు. ఈ కావింపే అన్ని అనర్థాలకు మూలం, ఈ అనర్థం వల్లనే అశాంతి, ఈ అశాంతియే ఏడేండ్ల పిల్ల రోదనకు కారణం. ఆ రోదనయే విశ్వాత్మకుండైన ప్రభువుల శిరోవేదన. దీన్ని తొలగించండి.
1: ఓం తత్సత్. నష్టదర్శనులైన దారుణ కర్ముడు గోమాయువు, విపరీత జ్ఞానుడు, నష్టమంగలుడు మున్నకు దుర్జనుడు ఈ త్రిశూల అగ్నితో
2: హరహర రుద్రాకార హల హల హర త్రిశూల.
0: దుర్జనులైన వారును జనులే, ప్రాణులే, సర్వ ప్రాణుల యందునున్నది విశ్వాత్మయే.
1: కావున
0: వారిని కాచండి సర్వేశ్వర. విషసర్పమునకు కోరలు పీకిన ఎట్లు ఆస్తిపై యాజమాన్యపు హక్కులను మాత్రం పెకరించి వేయండి.
1: తథాస్తు. ఈ త్రిశూలాగ్నితో యావదాస్తులపై యాజమాన్యపు హక్కులు దగ్ధమైపోవుగాక. సుఖ సంపదలను సర్వమానవులు సరిసమానంగా అనుభవించురుగాక.
0: ఈశ్వర సర్వేశ్వర, సురలు కుసుమ వర్షంబులు గురించుచున్నారు. రంభోదులాడుచున్నారు. గంధర్వాదులు పాడుచున్నారు. ఏడేండ్ల బాలిక స్వేద వ్రణములు సమసిపోవుచున్నట్టున మేఘంబులు మృదంగంబుల భంగి ఘోషించుచున్నాయి. శ్రీకృష్ణుల వారి శిరోభారం తీరినటుల సిద్ధగణంబులు జయ జయధ్వానములు చేయుచున్నారు.
1: యతీంద్ర, ఇంకా మనకిక్కడ కావలసినదేమున్నది?
0: ఒక్కటి, అనిరుద్ధ కుమారుడు నాగపాశబద్ధుడై బాణాసురుని శోణపురంబునందునటుల తమరే సెలవిచ్చి ఉంటేది కదా. ఎలాగూ శిరోభారం తీరిపోయినది కనుక తాతగారైన కృష్ణునికి చెప్పి ఆతనని విముక్తుం చేయుట మిగిలినది. జగదీశ్వర, మీ దర్శనమున అందరమును కృతార్థులమైతిని. ఇంకెనట కావలసినదేమున్నది? అయిన నిటులవుగాక.
1: ఓం తత్సత్.

తొమ్మిది దశాబ్దాల ప్రచారప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో శ్రీకృష్ణ శిరోభారం నాటకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ అబ్సెట్ ఫలితాలను మరి కాసేపట్లో అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తారు. హైదరాబాద్ ఉప్పల్ విద్యుత్ జంక్షన్ సమీపంలో ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల నిర్మాణం పనుల్లో భాగంగా ఉప్పల్ 4 రోడ్ల కూడలిని ఈరోజు నుండి తాత్కాలికంగా మూసివేస్తారు. రింగ్ రోడ్డు మీదుగా వరంగల్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను హబ్సిగూడ మీదుగా దారి మళ్లిస్తున్నారు. నగరంలోకి వచ్చే వాహనాలు ఓఆర్ఆర్ మీదుగా ప్రయాణించి హయత్నగర్ నుండి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 16 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పీసీఏ సమావేశాలకు సభ్యుల హాజరు సగటున 53% పరిమితమవుతుందని లోక్సభ వెబ్సైట్లోని గణాంకాలు వెల్లడించాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. రాష్ట్రంలో గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు. కేరళ తిరువనంతపురం నుండి ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్ప్రెస్లోని ఏసీ కోచ్లో ఈ ఉదయం 5 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. బోగి పూర్తిగా కాలిపోయిన ఈ ఘటనలో ఎవరికీ కూడా గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో తిరుపతి ఐఐటీలో యువ సంఘం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ 6వ దశ కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సంభాషించుకోవడానికి, సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ మధ్యాహ్నం 3:30 ధర్మశాల మైదానంలో పంజాబ్ బెంగళూరు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ రాజస్థాన్ల మధ్య మరొక మ్యాచ్ జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

సింహాసనం చిత్రం కోసం బప్పిలహరి సంగీత నిర్వహణలో రాజ్ సీతారాం సుశీల పాడిన పాట విన్నారు. ప్రేమ సింహాసనం చిత్రం నుండి ఈ పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చిత్రసీమ కార్యక్రమాల తర్వాత బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటున్నారు, ముత్యమంత ముద్దు చిత్రం నుండి.

0: బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట మౌనగీతం చిత్రం నుండి.
1: తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: గుర్తుకొస్తున్నాయి. Go Retro with Akashvani Telugu. కొండవీటి దొంగ ఇది సినిమా కాదు, ఒక ఇమోషన్. అవునా, చిరంజీవి, రాధ, విజయశాంతి నటించిన ఈ సూపర్ హిట్ సినిమా కోదండరామరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. మరి ఈ సినిమాలోని పాటలు అన్నీ సూపర్ హిటే. క్యాసెట్ యుగంలో అయితే డిఫరెంట్ క్రేజ్ నింపింది జనాల్లో ఈ పాట. మరి ఇప్పుడు ఈ సినిమా నుండి వినబోయే పాట క్లాసిక్ అవుట్డోర్ సాంగ్ గా పేరు తెచ్చుకుంది. రొమాంటిక్ హిట్, మంచి డాన్స్ కొరియోగ్రఫీతో ఒకప్పుడు కుర్రకారిని ఒక ఊపు ఊపిన పాట ఇది. ఇక విజువల్స్ విషయానికి వస్తే, సన్ రైజ్ దగ్గర నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి పాటంతా పచ్చని చెట్ల మధ్య, క్యాండిల్ లైట్ డిన్నర్ టేబుల్స్ మధ్య, హిల్ స్టేషన్స్ లో షూట్ చేశారు సాంగ్ ని. బాక్సాఫీస్ లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది ఈ సినిమా. అంతేకాకుండా ఈ సినిమాని తమిళ్, మలయాళంలో కూడా డబ్ చేశారు. ఎంతైనా మన మెగాస్టార్ కి ఉన్న క్రేజే వేరు కదా.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.
2: తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ లిరిసిస్ట్ మరి 1980 నుండి 1990 మధ్యలో మ్యాజిక్ చేశారు అని చెప్పాలి. ఆ ట్యూన్స్ కానీ లిరిక్స్ కానీ ఒక సాంగ్లో మాత్రమే కాకుండా మంచి స్టోరీలా వినిపిస్తాయి. అండ్ హీరోస్ అండ్ హీరోయిన్స్ కూడా టాప్ నాచ్ యాక్టింగ్ అందించారు. కల్చర్ని బాగా ప్రజెంట్ చేశారు ఈ సినిమాలో వచ్చిన సాంగ్స్లో కూడా, ఈ సినిమాల్లో కూడా. అండ్ అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు కళలకి. ఎస్, కళలని సెంటర్ చేసి తీసిన మూవీస్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అది వెంకటేష్ భానుప్రియల స్వర్ణకమల మూవీ నుండి కమల్ హసన్ జయప్రదల సాగర సంగమం, గిరీష్ కర్నాడ్ కాంచనల ఆనంద భైరవి, సుధా చంద్రన్ నటించిన మయూరి, ఇలా కళలని ఎంకరేజ్ చేసి చూపించిన మూవీస్ కొన్ని మాస్టర్ పీసెస్ లా నిలిచిపోయాయి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా. మరి అలాంటి సూపర్ హిట్ సాంగ్స్ ఆనంద భైరవి సినిమా ఇంకా మయూరి సినిమా నుండి మీకోసం వచ్చేస్తున్నాయి. వాటి గుర్తుకొస్తున్నాయిలో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

బంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాడ మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని.

0: マネジェネレンジェネ。
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:05 దాటి 43 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కా దేశ్ కే సభీ ఎగ్జామ్ వారియర్స్ కే లియే విశేష్ సందేశ్.
2: అగర్ టైమ్ మేనేజ్మెంట్ సీఖ్ లీ ఔర్ సమయ్ కా ప్రొడక్టివ్ యూజ్ సీఖ్ లియా తో ఆప్ దేఖియే ఆప్ కభీ భీ ప్రెషర్ నహీ లగేగా, थकान नहीं लगेगी.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: పెద్ద పెద్ద ప్రయాణాలన్నీ చిన్న చిన్న అడుగులతో మొదలవుతాయంటారు. అది మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలన్నా, లైఫ్ లో ముందుకు సాగాలన్నా చిన్న చిన్న స్టెప్స్ డూ మ్యాటర్ అ లాట్. అవునా, ఆ చిన్న స్టెప్సే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి అండ్ మన గోల్కి మనని కొంచెం దగ్గర చేస్తాయి. మరి అవే స్టెప్స్ని డైలీ రొటీన్లో అప్లై చేస్తే మన డే కూడా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక విషయంపై చిరాకు పడుతూనే ఉంటామండి బాబు. ఆఫీస్కి మనం వేసుకోవాలనుకున్న డ్రెస్ కనిపించకపోయినా చిరాకు, నచ్చిన బ్రేక్ఫాస్ట్ లేకపోయినా చిరాకు, ట్రాఫిక్ అన్నా, బస్సులో సీట్ దొరకకపోయినా, మెట్రో నారోగా మిస్ అయినా, బాస్ ఒక మాట అన్నా కూడా చిరాకు చిరాకు చిరాకు. చిన్న చిన్న విషయాల్ని భూతద్దం వేసి చూసి ఈ డ్రామా అంతా బ్రెయిన్కి తీసుకుని ఒక ట్రామాకి గురవుతాం. మన చేతిలోనే కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి ఈ చిరాకు స్ట్రెస్ని తగ్గించుకోవడానికని మాత్రం మర్చిపోతాం. ఏంటి ఆ సీక్రెట్స్, ఏంటి ఆ చిన్న చిన్న హ్యాబిట్స్ చెప్పవా భవాని అంటారా, చెప్పేస్తా ఇవాళ చైతన్య స్ఫూర్తిలో ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలా నుంచి సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఎస్, మన డైలీ లైఫ్లో మనం ఇన్కల్కేట్ చేసుకోగలిగే కొన్ని చిన్న చిన్న హ్యాబిట్స్ గురించి చెప్తానన్నాను కదా ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. ఎస్, మరి అందులో ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్మైల్. ఎస్, చిరునవ్వు. హే, మీరు చాలా బాగుంటారు, నవ్వితే ఇంకా ఇంకా బాగుంటారు అన్నప్పుడు మనం నవ్వుతాం కదా, కరెక్ట్గా అదే చిరునవ్వు. ఇది పొద్దున్న లేవగానే మొహం పైన మెయింటైన్ చేస్తే చాలు, డే అంతా సెట్ అన్నమాట. సో నిద్ర లేస్తూనే ఒక చిన్న స్మైల్ మనం చేస్తే మన బ్రెయిన్కి హ్యాపీ హార్మోన్స్ వెళ్తాయి, దాంతో డే అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ అలా స్మైల్ చేయగానే మనతో మనం ఒక మాట చెప్పుకోవాలి, అదేంటో తెలుసా, ఈరోజు డే వండర్ఫుల్గా ఉండబోతోంది అండ్ నేను చాలా హ్యాపీగా ఉండబోతున్నానని ఒక్క డైలాగ్ కొట్టి చూడండి, దాని ఎఫెక్ట్ ఏంటో మీకే తెలుస్తుంది. ఎందుకో తెలుసా, అలా మనం మనతో మాట్లాడుకున్నప్పుడు మన బ్రెయిన్లో మనం ఆడి ఫిక్స్ చేసేస్తున్నాం దాట్ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే డే అంతా హ్యాపీగా ఉంటుంది, అన్ని పాజిటివ్ యాక్షన్సే ఉండబోతున్నాయని సబ్ కాన్షియస్ బ్రెయిన్లో మనం నమ్మడం స్టార్ట్ చేసేస్తాం. సో మన యాక్షన్స్ కూడా అదే రూట్లో వెళ్తాయన్నమాట. ఇంకా బోల్డ్ అనే సీక్రెట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం అవన్నీ ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 12:18 దాటి 50 సెకండ్లు అండ్ చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆజే భవానీ. అరే నేను డాన్స్ చేసి ఎన్ని రోజులైందో, డాన్స్ చేస్తే నాతో నేను ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది. అబ్బా ఒక పాట పాడుకుని ఎన్ని నెలలైందో, ఈరోజు ఏదైనా పాట ప్రాక్టీస్ చేయాలబ్బా. అవును ఆ రోజు బుక్ చదివామని తీశాను కదా, ఇవాళ ఎలాగైనా స్టార్ట్ చేయాలి. ఇలా అనుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు మనం, మన ప్యాషన్ని ఫాలో అవ్వాలి అని చాలా ఉంటుంది కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ దాన్ని పక్కకు పెట్టేస్తాం. సో నేను చెప్పబోయే కొన్ని సీక్రెట్స్లో ఇంకో సీక్రెట్ మన ప్యాషన్ని ఫాలో అవడం. అదేదైనా కావచ్చు, దానికి దగ్గరగా ఉంటే మనతో మనం దగ్గరగా ఉన్నట్టే. అప్పుడు ఈ కోపాలు, అలకలు, జెలసీ, స్ట్రెస్ ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్కి కిలోమీటర్కి ఏం కర్మ, అంతకన్నా ఎక్కువే దూరంలో ఉంటాం. సో కుదిరితే మండే మార్నింగ్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే మీ ప్యాషన్ని మళ్ళీ ఫాలో అవడం స్టార్ట్ చేయండి. ఆ డిఫరెన్స్ ఏదో మీకే తెలుస్తుంది. కానీ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మనందరి లైఫ్ లో ఒక పర్సన్ ఉంటారు, ఎవరంటే మనకి ఏమనిపించినా షేర్ చేసుకోగలం అండ్ ఏ టైంకి కాల్ లేదా మెసేజ్ చేసినా అందుబాటులో ఉంటారు అని అనిపించే ఆ ఒక్క పర్సన్. మన బ్రెయిన్లో ఉన్న బ్యాగేజ్ అంతా ఆ పర్సన్ మోసిస్తాడు. మీ లైఫ్లో కూడా ఉన్నారు ఆ పర్సన్? అయితే జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ఎమోషనల్ ట్రామా అంతా వాళ్ళ మీద వేయకుండా కొంత మనం డీల్ చేసుకోవడం నేర్చుకుంటే అది వాళ్ళకి, మనకి అండ్ వాళ్ళతో మనం పంచుకునే బాండ్కి మంచిదన్నమాట. సో మన ఎమోషన్స్ని డీల్ చేసుకునే ఒక వే ఏంటంటే రాయడం. ఎస్, ఒక పెన్ తీసుకుని పేపర్ మీద పెడితే, మన ఫీలింగ్స్ అన్నీ రాస్తే,

మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేశారా? చేసి చూడండి. అండ్ ఈ సీక్రెటే మనని ఇంకో సీక్రెట్కి తీసుకెళ్తుంది. అదేంటంటే గ్రాటిట్యూడ్, ఎస్ కృతజ్ఞత భావం. ఇది లేదు అది లేదు అని కంపారిజన్స్కి వెళ్ళి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు చాలామంది. మరి ఆ కంపారిజన్స్తో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే లైఫ్ ఈజీగా ఉంటుంది. ఎస్, ఇవండి మరి స్ట్రెస్ఫుల్గా ఉండే మన డేని తేలిగ్గా మార్చుకోవడానికి కొన్ని సీక్రెట్స్. మరి మీరు కూడా పాటిస్తారని ఆశిస్తూ ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. నైరుతి ఋతుపవనాలు అరేబియా, బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఏడాది జనవరిలో చారిత్రాత్మక భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2025 ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 7.75 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. అలాగే 2000 నుండి 2025 సంవత్సర మధ్యకాలంలో భారత్లో స్వీడన్ పెట్టుబడులు మొత్తం 2.8 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా తయారీ క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనాభా గణన ప్రక్రియలో భాగంగా రాజస్థాన్, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఎన్యూమరేటర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి ఇళ్ల జాబితా రూపొందించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడానికి ఇంటింటి లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తూనే మొదటిసారిగా డిజిటల్ సాధనాలను ఉపయోగించి జనాభా గణన 2027 నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ ఆర్డినెన్స్ 2026 ప్రకటన ద్వారా ప్రధాన న్యాయమూర్తి కాకుండా సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37 పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా చట్టం 1956 సవరిస్తుంది. ఈ సవరణతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి సర్వోన్నత న్యాయస్థానం మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 38 పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో నిన్న యువ సంగమం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల విద్యార్థులు ఒకరితో ఒకరు సంభాషించడానికి, దేశ సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక అవకాశం కల్పిస్తుందన్నారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ 10 రోజుల కార్యక్రమం ఈ నెల 27 వరకు కొనసాగుతుంది. విద్యార్థుల్లో సాంస్కృతిక మార్పిడి, మేధో వికాసం, జాతీయ సమగ్రతను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో

రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పిపి చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈరోజును జరుపుకుంటారు. అధిక రక్తపోటు పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, దాని నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం, అలాగే వ్యక్తిగత, సమాజ, ఆరోగ్య వ్యవస్థల స్థాయిల్లో చర్యలను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. రక్తపోటును కలిసికట్టుగా నియంత్రిద్దాం. మీ రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోండి. ఈ నిశ్శబ్ద మహమ్మారిని ఓడించండి అనేది ఈ సంవత్సరపు ఇతివృత్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.4 బిలియన్ల మంది ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్టు అంచనా. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్థాపించిన జ్ఞాపకార్థం ఈరోజును జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహనను పెంచడం, అలాగే డిజిటల్ విభజనను తొలగించే మార్గాలను అన్వేషించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచాన్ని ముందుకు నడిపించే డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఈరోజు ప్రభుత్వాలు, పరిశ్రమలు సమాజాలకు పిలుపునిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు, అరేబియా సముద్రంలోని కొన్ని భాగాలు, బంగాళాఖాతం, అండమాన్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల మొత్తానికి విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, కేరళ, మాహే, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా IMD తెలిపింది. రేపు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు రాత్రి 7:30 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 31వ తేదీ చివరి ఆదివారం 11:00 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతీ నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం కోసం ప్రజలు తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా పంపించవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరం ద్వారా కూడా ఆన్లైన్లో తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి SMS ద్వారా వచ్చే లింకును అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలను అందించవచ్చు. రాబోయే సంచిక కోసం సూచనలు ఈ నెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు

0: స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన, క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 12:40 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఒరేయ్, అర్ధరాత్రి ఆర్డర్లే అంటరా? టైం గాని టైంలో తింటే ఎలా అరుగుతుంది? మా కాలంలో ఎంత డిసిప్లిన్గా ఉండేవాళ్ళము, ఈ కాలం పిల్లలకి బొత్తిగా తెలీదు, అన్నీ బాడాబిచ్చే. చిచ్చి, అబ్బా డాడీ ఏం కాదు, ఆకలేస్తోంది మరి, ఇప్పుడు మళ్ళీ వంట అంతా ఎవరు చేస్తారు, అందుకే ఆర్డర్ చేసుకుంటున్నా. అయినా ఒక్క రోజుకి ఏం అవ్వదులేండి డాడీ, రేపటి నుంచి ఆర్డర్ చేయనులేండి. ఏదో ఒకటి నీకు చెప్పి చెప్పి నా కోపిక అయిపోయింది, కానీ నువ్వు మారేటట్లేవు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో పో. ఎక్కడైనా విన్నారా ఈ కాన్వర్జేషన్? ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది మీకు, అవునా? చాలా మంది ఇళ్లలో ఉన్న హ్యాబిట్ ఈ మిడ్ నైట్ క్రేవింగ్స్. స్పెషల్గా జెన్జీలో ఈ హ్యాబిట్ ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. జెన్జీ అంటే లేట్ 1990s నుండి 2010 మధ్యలో పుట్టిన వాళ్ళు అనమాట, అంటే అరౌండ్ 97-98 అనుకోండి. ఈ జెన్జీ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది ఈ కాలంలో. మరి వాళ్ళకి ఉన్న కొన్ని టిపికల్ ఫుడ్ హ్యాబిట్స్, అవి మంచివా కాదా, అసలు అవి ఫాలో అవ్వచ్చా లేదా, ఈ విషయాలన్నీ మాట్లాడుకోబోతున్నాం ఇవాళ మనం ఈట్ ఫిట్ లో. మీరేం చేయాలి? వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఈట్ ఫిట్ వింటున్నారు ఆన్ ఆకాశవాణి వివిధ భారతి అండ్ స్టూడియో క్లాక్ లో టైం 12:49 దాటి 42 సెకండ్స్. అరే మామా ఆకలేస్తుందిరా, బిర్యానీ ఆర్డర్ పెట్టు అంటాడు ఫ్రెండ్ అర్ధరాత్రి 12 ఇంటికి. ఇంకా ఆర్డర్ పెట్టేవాడికి ఆకలేస్తుందా లేదా అని సంబంధం లేదు, కానీ బిర్యానీ అన్న మాట వినగానే చాలు ఆకలి క్రేవింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి.

ఇద్దరు కలిసి పుష్టిగా టైం కాని టైంలో కుమ్మేస్తారు. ఈ ట్రెండ్ ఈ మధ్య ఎక్కువ కనిపిస్తోంది. వర్క్ వల్ల, ట్రావెల్ వల్ల స్లీప్ సైకిల్స్ డిస్టర్బ్ అయ్యి వర్క్ అవ్వగానే స్ట్రెస్ లో ఏదైనా తినేస్తున్నారు. అండ్ మిడ్ నైట్ తింటే వచ్చే డిసడ్వాంటేజెస్ మనందరికీ తెలుసు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, బాడీలో ఉన్న బయోలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్, ఆసిడిటీ, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ చెప్పాను, కానీ ఒకవేళ మిడ్ నైట్ క్రేవింగ్స్ తగ్గించుకోవాలి కానీ మన వల్ల కావట్లేదంటే మాత్రం కొన్ని సొల్యూషన్స్ ఇస్తున్నారు న్యూట్రిషనిస్ట్. అవేంటంటే, రాత్రి త్వరగా పడుకోవడం. ఏ అలా కుదురుతుంది? షిఫ్ట్ ఉండేదే 12 వరకు, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 1 గంట, ఆకలేస్తుంది, ఏదో ఒకటి తినాలి కదా అంటారు. రైటే, ఆకలేస్తుంది. మరి ఆ టైంలో హెవీగా స్పైసీగా తినే బదులు ఫ్రూట్స్ కానీ ఓ గ్లాస్ మజ్జిగ కానీ లేదంటే పాలు ఇలాంటి లిక్విడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు డామేజ్ని పూర్తిగా ఎలిమినేట్ చేయలేకపోయినా అట్లీస్ట్ మినిమైజ్ చేయొచ్చు, అంటే తగ్గించవచ్చు. ఇంకా రెండోది మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవడం. అది అసలు అవ్వట్లేదంటే మాత్రం ఏదో ఒకటి చేసి ఇంకా డిస్ట్రాక్ట్ అవ్వాలండి, తప్పదు. అంటే ఒక స్టోరీ బుక్ చదవడం, వాటర్ తాగడం, లేదా లైట్గా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ చేసినా కూడా క్రేవింగ్స్కి కొంచెం దూరంగా ఉండొచ్చు అన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఈట్ ఫిట్లో ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: జెన్ జీ అండ్ వాళ్ళకున్న ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ ఈట్ ఫిట్ లో. చేతిలో ల్యాప్టాప్ ఉంటుంది, ఒళ్ళో స్నాక్స్ ఉంటాయి, టీవీ ముందు ఉంటారు, సోఫా మీద అంతా చిప్స్, కూల్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్ అండ్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతుంటారు, ఒక పక్క స్నాక్స్. ఇలా ఏ సిచ్యువేషన్ లో ఉన్నా స్నాక్స్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంటున్నాయి, అవునా? మరి ఈ ట్రెండ్ ని స్నాకిఫికేషన్ అంటున్నారు అండ్ జెన్జీలో చాలా ఎక్కువ కనిపిస్తోంది. ఇంకో మాటలో చిరి తిండి అనమాట. మరి పూర్వకాలంలో సాయంత్రం అలా ఆరు బయట కబుర్లు చెప్పుకుంటూ ఏ జంతికలో పప్పు చెక్కలో రెండు మూడు అలా పంటి కింద పడేసి తీరిగ్గా మాట్లాడుకునేవారు. మరి ఇప్పుడు ఆ స్నాక్స్ పోయాయి, ఆ టైము పోయింది. స్నాక్స్ అంటే వీళ్ళకి చిప్స్, నాచోస్, ఫ్రాంకీస్, ప్రోటీన్ బార్స్ ఇలా అనమాట. తిందంలో ప్రాబ్లం లేదు కానీ మీల్స్ ని స్కిప్ చేసి మరీ ఇదే తీసుకుంటున్నారు. దాంతో బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని మిస్ అయిపోతున్నాయి. అనవసరం అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, అదైతే ఏదైతే అనవసరమో అది మాత్రం బాడీలో పెరుగుతుంది. సో ఈ ట్రెండ్ కూడా ఎంత తగ్గితే అంత మంచిది అంటున్నారు డాక్టర్స్. మరి స్నాకింగ్ తో పాటు వీళ్లకున్న ఇంకో అలవాటు కాంబినేషన్స్ ని ట్రై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చీజ్ మ్యాగీ ఇంకా మయోనీస్ ని మిక్స్ చేస్తారు, మ్యాగీ విత్ చాక్లెట్, ఫాంటా మ్యాగీ, ఓరియో పకోడా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ని ట్రై చేస్తున్నారు జెన్జీ. మరి ఇవి కొంతమందికి ఇష్టం, కొంతమంది దూరంగానే ఉంటున్నారు. కానీ అల్టిమేట్ గా డాక్టర్స్ ఏమంటున్నారంటే ఇలాంటి కాంబినేషన్స్ టేస్టీగా ఉన్నా కూడా అవి మన బాడీలోకి వెళ్ళాక ఫుడ్ పైప్ ని కానీ స్టమక్ ని కానీ డామేజ్ చేయొచ్చు. మరి కొన్ని కాంబినేషన్స్ వల్ల ఆసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో నెక్స్ట్ టైం ఏ కాంబినేషన్ ట్రై చేసే ముందు ఒకసారి వెరిఫై చేసుకుని ట్రై చేయడం బెటర్ అన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: అనగనగనగా ఒక రాజు, గగనము నీలే మహారాజు,
3: తర్వాత

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 2:15 దాటి 45 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: తల్లిదండ్రులు పిల్లల కోసం ఏదైనా చేయడానికి సిద్ధం అవుతారు, అండ్ అందులో అమ్మ ఒక అడుగు ముందే ఉంటుంది. అవునా, పిల్లలకి హోంవర్క్ చేయించాలంటే ఫస్ట్ అమ్మ ప్రిపేర్ అవుతుంది. కథ చెప్పాలంటే ఆ కథ ముందుగానే చదివి ఏదైనా తెలియని పదాలు అలాంటివి ఉంటే తెలుసుకుని మరీ చెప్తుంది. ఇలా మొదటి గురువు అమ్మ, కానీ కాన్స్టెంట్ స్టూడెంట్ కూడా అమ్మే. మరి అలా ఒక పిల్లవాడి ఇంట్రెస్ట్ని చూసి తన పిల్లవాడికి మంచి హెల్తీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్, అంటే పోషకాలు చాలా ఉన్నటువంటి ఆహారం మాత్రమే పెట్టాలి అని ఏకంగా ఆర్గానిక్ ఫార్మింగ్లోకి దిగి 50 లక్షలకి పైగా సంపాదిస్తున్నారు ఈ సూపర్ ఉమెన్. ఆవిడెవరో తెలుసా? చెప్తా, ఇవాళ శక్తిశీలిలో చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్

2324-0852 మరొక నెంబర్ 2324-0856 జనిరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8 మెగాహెట్స్.

మౌనికా మోహితే ఇంగ్లీష్ లిటరేచర్లో మాస్టర్స్, కంప్యూటర్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, క్రియేటివ్ రైటింగ్లో డిప్లొమా చేశారు ఆవిడ. మరి ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఫ్యామిలీకే ప్రయారిటీ ఇచ్చారు ఆవిడ. మరి ఆ ఫ్యామిలీకి ఇచ్చిన ఆ ప్రయారిటీ అండ్ తన పిల్లలపై ఉన్న ప్రేమ తనని ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు అడుగులు వేసేలా చేశాయట. మౌనికా కుమారుడు ప్రొఫెషనల్ రేసింగ్ కెరియర్ని ప్రొఫెషనల్ రేసింగ్ని తన కెరియర్గా తీసుకున్నప్పుడు తన ట్రైనర్ ఒక మాట అన్నారట, రేసింగ్ ఫీల్డ్లో ఉండాలంటే పోషకాహారం ముఖ్యం అండ్ అందులోనూ ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కావాలి, అప్పుడే రేసింగ్కి కావాల్సిన స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ ఇవన్నీ వస్తాయి అని. మరి ఆ మాటలే మౌనికాకి ఇన్స్పిరేషన్ అయ్యాయి. తను చిన్నప్పుడు తీసుకున్న ఫుడ్కి ప్రస్తుతం ఉన్న ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంది అని గ్రహించి తన కుమారుడికి కావాల్సినటువంటి పల్సెస్, ప్రోటీన్ బార్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తనే స్వయంగా పండించాలి అని డిసైడ్ అయ్యారు. అలా మొదలైంది పారఖి ఆర్గానిక్స్ వైపు తన ప్రయాణం. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

మోనికా మోహితే ఆర్గానిక్ ఫార్మింగ్ లో దూసుకుపోతున్న మహిళ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ శక్తిశీలిలో. ఫార్మింగ్ లోకి పూర్తిగా రాకముందే కొంత ఐడియా ఉంది దాని గురించి మోనికాకి. 2010 నుండి ఎన్నో వర్క్ షాప్స్ అటెండ్ అయ్యారు, ఎంతో మంది ఎక్స్పర్ట్స్ తో మాట్లాడారు ఫార్మింగ్ గురించి, టెక్నిక్స్ గురించి, అండ్ ఎన్నో బుక్స్ కూడా చదివారు ఆర్గానిక్ ఫార్మింగ్ అర్థం అవ్వడానికి. మరి సొంతంగా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫుడ్ లోని న్యూట్రియన్స్ గురించి చదువుతూ ఇప్పటికే ప్రతిరోజు ఏదో కొత్త విషయం నేర్చుకుని తన నాలెడ్జ్ ను అప్డేట్ చేసుకుంటూ ఉంటారు మోనిక. అయితే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయడానికి కారణం ఒకటే అని అంటారు, హెల్తీ అండ్ క్లీన్ ఫుడ్ తిన్నప్పుడే మన దేశంలోని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారని నమ్ముతారు మోనిక. మరి ఏం పండిస్తారు ఆర్గానిక్ ఫార్మింగ్ లో? తన కుమారుడి కోసం స్టార్ట్ చేసిన ఈ ఫార్మింగ్ ఇప్పుడు ఒక పెద్ద కంపెనీగా ఎదిగి ఎలా రన్ అవుతోంది, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం మోనికా మోహితే ఆర్గానిక్ ఫార్మింగ్ లో దూసుకుపోతున్న సూపర్ ఉమెన్ గురించి. నలభై ఎకరాల్లో ఉంది పారఖి ఆర్గానిక్ ఫార్మ్స్. పప్పులు అంటే పల్సెస్, ఇంకా వెజిటబుల్స్, ఫ్రూట్స్, సోయాబీన్స్, బెల్లం పొడి అంటే చెరుకుతో చేస్తారు కదా బెల్లం పొడి, ఇవన్నీ వీళ్ళ ఫామ్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్లో బెస్ట్ సెల్లర్స్ అనమాట. ఇంకా ఇవి కాకుండా బియ్యం, జొన్నలు, సపోటా పళ్ళు, మామిడి పళ్ళు కూడా పండిస్తారు. ఇంకా ఇవి రొటీన్గా పండించగా కొత్తగా ఇక్కడ ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే గోమయంతో అగరబత్తిని తయారు చేస్తారు. ఇది మోనికా ఐడియానే, కానీ మొదట్లో ఇది వర్కౌట్ అవ్వదు, ఎక్కువ మంది జనాలు కొనుక్కోరు అని హేళన చేసినా మోనికా ఎక్కడా ఆగలేదు, ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆఖరికి అది ఒక పెద్ద సక్సెస్ అయింది. మరి అలా కష్టపడి తన టైం అంతా ఆ ఆర్గానిక్ ఫార్మింగ్ కి ఇచ్చి ఇవాళ సుమారు 1 కోటి రూపాయల వరకు ఆదాయం ఇస్తోంది ఈ ఫార్మింగ్. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఏ బిజినెస్ లో అయినా మరికొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, అవునా? చాలా మంది జనాలు ఉన్నారంటేనే చాలా మైండ్ సెట్స్, అండ్ చాలా మైండ్ సెట్స్ ఉన్న చోటు ఒక కన్క్లూజన్ కి రావడం అంటే ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. మరి అలాంటి ఛాలెంజెస్ లో మోనికా ఫేస్ చేసిన ఒక ఛాలెంజ్ ఏంటో తెలుసా? అసలు ఈ ఆర్గానిక్ ప్రాక్టీస్ ని అడాప్ట్ చేసుకోమని చెప్పడమే. ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో రిజల్ట్స్ లేట్ గా వస్తాయి, కానీ క్వాలిటీ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. మరి రైతులో ఇమ్మీడియట్ రిజల్ట్స్ కావాలి అనుకుని మొదట్లో మోనికా చెప్పిన ఐడియాస్ ని పెడచెవిన పెట్టారట. ఎరువులు, మొక్కలకి మందులు ఇవన్నీ నాచురల్ గా వాడాలి అంటే కొంత నిర్లక్ష్యమే చూపించారు రైతులు. మరి ఆ టైంలో మోనికా చాలా ఓపికతో నాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్లీ తన బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లారు.

మోనికా మోహితే గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి శక్తిశీలిలో. గ్లోబల్ ఫార్మర్ బిజినెస్ నెట్వర్క్ లో మెంబర్ గా కూడా ఉన్నారు మోనికా. మరి ఈ నెట్వర్క్ లో ప్రపంచవ్యాప్తంగా ఫార్మింగ్ ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారన్నమాట. సో మెంబర్స్ వాళ్ళ వ్యూస్ ని షేర్ చేసుకుంటారు, ఫార్మింగ్ లో వచ్చే కొత్త టెక్నిక్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటారు. కొలాబరేషన్ కి మాత్రమే కాకుండా రైతులకి ఒక వాయిస్ లాగా నిలవాలి అనుకుంటున్న మోనికా మోహితే ఇంకా ఎంతో మంది రైతులకు సహాయం చేస్తూ దేశం కోసం మంచి ఫుడ్ ని, హెల్తీ అండ్ క్లీన్ ఫుడ్ ని అందించాలని కోరుకుంటూ ఇది మరి ఈనాటి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి పద్మనాభయుద్ధం చారిత్రక నాటకం. రచన శ్రీ రామవరపు వెంకటరమణమూర్తి. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు.

0: వినండి పద్మనాభ యుద్ధం చారిత్రక నాటకం.
1: విజయనగర సంస్థాన మహారాజాదిరాజ మీర్జా మండే సుల్తాన్ విజయరామరాజు సతీమణి మహారాణి పూసపాటి చంద్రాయమ్మ గారు వేంచేస్తున్నారహో.
2: ప్రణామాలు మహారాణి, ప్రణామాలు.
3: దివాన్ బుచ్చన్న గారు బాగున్నారా?
2: తమ దయవల్ల.
4: వందనాలు మహారాణి, వందనాలు.
3: ఓహో, సైన్యాధ్యక్షులు, అనకాపల్లి సత్యవరం సంస్థానాధీశులు, రామభద్ర పాయకరావు గారు కూడా ఉన్నారే. బాగున్నారా మీరు?
4: తమరి దయ.
5: నమస్కారం అమ్మా.
6: నమస్కారం అమ్మా.
3: ఓహో, దంతులూరు వారు, జంపనవారు, దాట్లవారు, వత్సవాయి వారు, నడింపల్లి వారు, ముఖ్యులందరూ ఇలా రావడం మాకెంతో సంతోషదాయకం.
2: మహారాణి, నేనే వీరినందరినీ ఈనాటి మన ఆంతరంగిక సమావేశానికి ఆహ్వానించాను. వీరందరూ మన విజయనగర సంస్థానానికి ప్రాణాల వంటి వారు.
3: అందరూ ఆశీనెలకండి. దివాన్ గారు, మనం ఇక అసలు విషయానికి వద్దాం.
2: అలాగే మహారాణి. విజయనగర సంస్థాన హితులారా, ఈరోజు మనం సంస్థానం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను చర్చించబోతున్నాం. బొబ్బిలి యుద్ధం తర్వాత పరిణామాలు, మహారాజా వారి మరణం తర్వాత వచ్చిన సమస్యకు నివారణ ఈనాటి ఈ ఆంతరంగిక సమావేశంలో మహారాణి వారు మనకు చెప్పబోతున్నారు.
4: మహారాణి వారికి అన్ని విధాలా సహకరిస్తాం.
3: నేను కోరుకుంటున్నది అదే. విజయరామ మహారాజా వారికి మీ సహకారం ఎలా అందించారో అలాంటి సహకారమే నేను కూడా మీ నుండి ఆశిస్తున్నాను.
4: మేమందరం ఈ విజయనగర సంస్థానానికి రాజభక్తులం.
5: ఇందులో మీరు ఎటువంటి శంకా పెట్టుకోవద్దు మహారాణి.
3: నేను ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ సంస్థాన పాలన సజావుగా సాగడానికి నేను దత్తత స్వీకరించాలని భావిస్తున్నాను.
7: సంతోష్, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు మహారాణి.
2: అమ్మా, చాలా మంచి మాట చెప్పారు తల్లి.
3: కానీ అందరూ దత్తత తీసుకునే విధంగా నేను ఒక చిన్న బాలుణ్ణి దత్తత తీసుకోవడం లేదు. ఎందుకంటే నేడు మన సంస్థానంపై శత్రువుల కన్ను పడింది. బొబ్బిలి యుద్ధం తరువాత జరుగుతున్న పరిణామాలే దీనికి సాక్ష్యం. మన మిత్రులు అనుకున్న ఫ్రెంచి దొర బుస్సీ కూడా మహారాజా వారి హత్య విషయంలో ఓ పాత్రధారని మాకు అనుమానం. ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోగలిగే సమర్థుడైన వారినే దత్తత తీసుకుందామని మేం భావించాం. అటువంటి వ్యక్తి వలన సంస్థాన పరిస్థితులు సర్దుకుంటాయని, మన శత్రువులు వాళ్ల హద్దుల్లో ఉంటారని, సంస్థాన ప్రజలు కూడా నిర్భయంగా జీవించగలరని నా అభిప్రాయం. మరి మీరేమంటారు దాట్లవారు?
8: మహారాణి వారు తీసుకున్న నిర్ణయం సమంజసమైందే. ఈ దాట్ల వంశం వారి సంపూర్ణ సహకారం ఎప్పుడూ మీకు ఉంటుంది మహారాణి.
9: మరి కాబోయే మహారాజెవరో ఈ జంపన్ వారు తెలుసుకోవచ్చా?
3: ఎవరో కాదు, మన మహారాజా వారి పెదతాతగారు సీతారామరాజు వారి మనుములు అయిన ఆనందరాజును దత్తునిగా స్వీకరించదలిచాను. ఆనందుడు 27 దాటుతున్న సమర్థ యువకుడు. ఇతని వలన మన సంస్థాన పాలన సజావుగా సాగుతుందని నా అభిప్రాయం. ఆనందుడే సమర్థుడని నా నమ్మకం.
2: చాలా మంచి నిర్ణయం మహారాణి. మీరన్నట్లుగా ఆనందరాజు గారి పాలనలో మన సంస్థానం మరింత బలంగా మారుతుందని నా అభిప్రాయం. సర్వసైన్యాధ్యక్షులు పాయకరావు గారు, మీరేమంటారు?
4: ఎంత చక్కని నిర్ణయం. మహారాజా వారి తండ్రి గారు ఆనంద గజపతిరాజు గారు విజయనగర రాతికోటను నిర్మించారు. ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వారే ఈ ఆనంద గజపతి రాజావారి రూపంలో మళ్లీ విజయనగర సంస్థానానికి వెన్నుదన్నుగా వస్తున్నారని నా అభిప్రాయం. ఈ కాకర్లపూడి పాయకరావే కాదు,
10: ఇక్కడున్న అందరి నాయకుల అండదండలు తమరికి ఉంటాయని అందరి తరఫున నేను ఈ కత్తి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.
11: ఈ జంపన వారు,
12: ఈ దాట్ల వారు,
13: ఈ దంతులూరి వారు కూడా,
14: ఈ వత్సవాయి వారు,
15: ఈ నడింపల్లి వారు,
10: అందరం మహారాణి వారి నిర్ణయాన్ని శిరసావహిస్తాం.

गई।

0: ఈశ పూజపాటి వంశ తేజో తిలక ఆనంద గజపతి మహారాజా వారు వేంచేస్తున్నారహో.
1: ప్రణామాలు మహారాజా. వందనాలు మహారాజా, వందనాలు.
2: సభాసదులారా, మీ అభిమానము ఈ విజయనగర దుర్గానికి 10 రెట్లు బలంతో సమానం. అందరూ ఆసీనులకండి. ఆ దివాని బుచ్చన్న గారు, ఈనాడు మనం సభలో చర్చించవలసిన ముఖ్య విషయం.
3: మహారాజా, బొబ్బిలిపై జరిగిన యుద్ధంలో విజయం పొందినా మహారాజా వారి హత్య విషయంలో బొబ్బిలి వీరుల ప్రతీకారమే కాదు, ఇందులో ఫ్రెంచి సేనాని బుస్సీదొర కుట్ర కూడా ఉంది అనేది మన సర్దారులందరికీ ఉన్న అనుమానం. యుద్ధానంతరం విజయనగర ఫ్రెంచి వర్గాల నాయకుల రక్షణ బాధ్యతని ఫ్రెంచి వారే చేపట్టారు కదా. మరి అంత కట్టుదిట్టమైన రక్షణలో నిద్రపోతున్న రాజావారిని తాండ్రపాపయ్య అతని అనుచరులు ఎలా చేరుకోగలిగారు, ఎలా హత్య చెయ్యగలిగారు, అంటే అది ఎలా సాధ్యమైంది అని. అంతేకాదు, రాజావారి మరణం తరువాత ఫ్రెంచి వారు రహస్యంగా పండగ చేసుకున్నారని మన వేగుల ద్వారా తెలిసిన వార్త. అంటే ఈ హత్యలో ఫ్రెంచి వారి పాత్ర లేదనుకోగలమా అని.
2: అవును దివాన్ గారు, మా అనుమానం కూడా అదే. మరి మీరేమంటారు పాయకరావు గారు?
4: నా ఉద్దేశం కూడా ఇదే మహారాజా. దివాన్ గారు చెప్తున్నది పచ్చి నిజం. మహారాజా వారి మరణం తర్వాత బుస్సీదొర గాని లేదా ఏ ఫ్రెంచి అధికారి గాని విజయనగరం కోటకు వచ్చి మన మహారాణి గారిని కాని లేదా మిగిలిన వారినైనా ఎందుకు కనీస మర్యాదగా పరామర్శించలేదు? అందువల్ల నాకే కాదు, మన సర్దార్లందరికీ కూడా ఫ్రెంచి వారిపై అనుమానంగా ఉంది.
3: పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా మన సంస్థాన శక్తిపైన బుస్సీదొరకు నర నరాల్లో భయం గూడు కట్టుకుని ఉంది మహారాజా. ఏనాటికైనా మన చేతిలో చావు దెబ్బ తింటానని వణికిపోతున్నాడని నేను భావిస్తున్నాను.
2: మా వీరత్వానికి తగిన మాట చెప్పారు. మన మహారాజు మరణం అనంతరం కనీస మర్యాదగా మహారాణి మన రాజమాతను ఒక్కసారైనా పరామర్శించని మిత్రద్రోహి ఈ బుస్సీదొర. వాణ్ణి నేను విడిచిపెట్టేది లేదు.
4: అంతేకాదు, మీ ధీరత్వం, దివాన్ బుచ్చన్న గారి కుశలతతో మన విజయనగర శక్తి మళ్లీ పుంజుకోవడం బుస్సీదొరకు కొనుకుటపడని విషయంగా మారింది మహారాజా.
2: అవునవును, మీరన్నది నిజమే. దివంగత మహారాజా వారి విషయంలో బుస్సీ వైఖరిని మనం ప్రశ్నించవలసిందే. ఈరోజే బుస్సీకి వర్తమానం పంపండి. త్వరలో మనల్ని కలుసుకోవాలి.
3: అవశ్యం మహారాజా.
2: ఎందుకైనా మంచిది, బుస్సీదొరను మనం ఆహ్వానిస్తున్నట్లే కబురు పంపండి. మనం మన శత్రువులపై నిఘా పెట్టినట్లుగానే ఈ ఫ్రెంచి వారిని, ఈ మిత్రద్రోహులను కూడా ఓ కంట కనిపెట్టి అప్రమత్తంగా ఉండి తగిన సమయంలో గుణపాఠం చెప్పాలి.
4: తప్పకుండా మనం బుస్సీపై ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు అందరూ సిద్ధం కావాలి.
5: అవును, సిద్ధం కావాలి.
3: సభాసదులారా, ఈ రోజున మనం చర్చించిన విషయం బయటికి పొక్కకూడదు. ఎవరి ద్వారానైనా బుస్సీదొరకు ఈ విషయం చేరినట్లయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ వార్తలు చేరవేసేవారి ప్రాణాలే కాదు, వారి బంధుజనుల ప్రాణాలకు కూడా ముప్పు. కాబట్టి అందరూ అప్రమత్తులై ఉండండి. సెలవు.
2: దివాన్ గారు,
3: మహారాజా,
2: ఈనాటి ముఖ్య విషయాలేమిటో తెలియజేస్తారా?
3: అవశ్యం మహారాజా. రాబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మన కోటని మరింత బలిష్టపరచడం జరిగింది. వేగుల వ్యవస్థను గట్టిపరిచాం.
4: మహారాజా, మన సైన్యాలు కూడా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల స్థాయిలో ఉన్నాయి.
2: ఇంకా చెప్పవలసిందేమైనా
3: ఉంది మహారాజా? కొద్దిసేపటి క్రితమే బుస్సీదొర మన విజయనగరం చేరి విశ్రాంతి మందిరంలో ఉన్నారు. ఏ క్షణమైనా వారు రావచ్చు.
5: జయం జయం మహారాజా. ఫ్రెంచ్ దొర బుస్సీ మహారాజు వారు ఏం చేస్తున్నారు?
2: దివాన్ గారు, మీరు ఎదురు వెళ్లి వారిని సాధారణంగా సభలోనికి ఆహ్వానించండి.
3: అవశ్యం మహారాజా.

0: ముస్సి దొరగారికి స్వాగతం. దయచేయండి, ఈ ఆసనంపై ఆసీనులకండి. ప్రయాణం సజావుగా సాగిందా దొరవారు?
1: అవును రాజావారు, మీరు విజయనగర మహారాజు అయినందున మాకు ఆనందంగా ఉంది.
0: అంతా రాజమాత చంద్రాయమ్మ గారి సంకల్ప బలం, మా ప్రజల కోరిక.
1: ఏమైనా మీ విజయనగర సంస్థానం అదృష్టవంతురాలు. మేం నిజాం ప్రతినిధులు కావడంతో కోస్తా ప్రాంతం మా ఆధీనంలో ఉందని మీకు తెలుసు కదా రాజావారు. ఈ మధ్యకాలంలో కొందరు ఈ ప్రాంత రాజులు పేష్కస్ సక్రమంగా చెల్లించడలేదు. ఇక మీ నుండి ఈ సమస్య రాదు అని ఆశిస్తున్నాం.
0: ఇదేమిటి బుస్సీ దొరగారు, మీరు ప్రస్తుతం పేష్కస్ గురించి మాట్లాడుతున్నారు. ఇది కాకుండా మీరు ఇంకొక విషయం ప్రస్తావిస్తారని మేము ఆశించాం.
1: దేని గురించి మీరనేది?
0: బొబ్బిలి యుద్ధం తర్వాత మా మహారాజులు విజయరామ గజపతి గారు మరణించారు కదా, కనీస మర్యాదగా అప్పుడు మీరు మా మహారాణి రాజమాతను పరామర్శించనే లేదు. ఇన్నాళ్లకు వచ్చిన మీరు ఇప్పుడు మర్యాద కోసమైనా మా రాజమాతను సందర్శించకపోవడం ఎందుకో మాకు రుచించడం లేదు.
1: అది మీ మహారాజు వారి దురదృష్టం. బొబ్బిలి వారిపై మీ రాజావారు పగ తీర్చుకున్నారు. బొబ్బిలి వారికి అపకారం జరిగినందున వారు మీ రాజావారిపై కక్ష తీర్చుకున్నారు. మీ రాజావారి తప్పులే ఆయన మరణానికి కారణమని నా అభిప్రాయం.
0: మా సందేహం ఒక్కటే, బొబ్బిలి యుద్ధ రంగంలో మీ రక్షణలో ఉన్న మా మహారాజుల వారు ఎలా హత్యకు గురయ్యారో మాకు అర్థం కావటం లేదు.
1: ఆనందరాజా, ఏముంది? మీ రాజావారు బొబ్బిలిపై దాడి చేశారు, మా చేత కూడా దాడి చేయించారు. ఓడిపోయిన బొబ్బిలి వారి వైపు నుండి పాపయ్య మీ రాజును హత్య చేశాడు అంతే.
0: అది కాదు దొరగారు, మీ రక్షణలో ఉన్న మా రాజావారిని పాపయ్య ఎలా చేరగలిగాడు?
1: పాపయ్య కోపం అలాంటిది, అదే అతనికి అంతటి శక్తినిచ్చింది.
2: అదెలా బుసీవారు, బొబ్బిలి యుద్ధంలో మీరు కూడా పాల్గొన్నారు, బొబ్బిలి కోటలో మరణాలకి మీరు కూడా కారణమే కదా. మరి మీపై పాపయ్య ఎందుకు కక్ష తీర్చుకోలేదు? అంటే మీరే మా రాజావారిని కూడా అడ్డు తొలగించుకోవడం కోసం పాపయ్యకు రహస్యంగా రాజావారి గుడారంలోకి ప్రవేశించడానికి అవకాశం కల్పించారని మా అందరి అనుమానం.
3: బుసీధరవారు, మీ మిత్రులైన మా మహారాజావారి పట్ల మీ మిత్రధర్మం సరిగా పాటించలేదని మా అభిప్రాయం.
1: దివాను బుచ్చయ్య గారు, మీ అందరూ నన్ను ఇక్కడికి పిలిచి ఇలా అవమానించడం ఏమీ బాగోలేదు. మీ రాజావారికి రాజ్యకాంక్ష ఎక్కువ, తన విజయం కోసం మాతో కలిశాడు. మేమెంత రక్షణ పెట్టినా తన జాగ్రత్త తాను కూడా చూసుకోవాలని మీ రాజాగారికి తెలియదా? ఈ విషయంలో ఆయన తప్పే ఆయన ప్రాణం తీసింది.
2: ఏమిటిది బుస్సీదొరా, మీ తప్పంతా మా రాజావారిపై వేస్తున్నారు? సేనానిగా నేను చెప్తున్నా, మీరు జాగ్రత్తగా మాట్లాడాలి.
1: ఆపండి, నన్ను ఇక్కడ పిలిచి ఇలా అవమానిస్తే నేను సాగించను. ఇదే పెంచి వారి హెచ్చరిక. మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా కష్టాలు వస్తాయి మీకు.
3: ఆగండి, అందరూ శాంతించండి. బుసీధర గారు, మీరిలా మా రాజావారిని దూషిస్తే మేము సహించలేము. వారు కూడా మీ మిత్రులేనన్న సంగతి మర్చిపోయారా? మా రాజావారి రక్షణ చేయలేకపోయిన మీ ఫ్రెంచ్ వారు తక్షణం ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలి. మా మాటని కాదని మీరింకా ఇక్కడే ఉంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.
1: మమ్మల్ని మీరు అవమానిస్తున్నారు, మేము భరించాం. ఈ ఫ్రెంచ్ వారి సంగతి మీకు తెలియదు. ప్రతీకారం తీర్చుకుంటాం. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్నాను, మీ సంగతి చూస్తాం.
0: దివాన్ గారు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. బుస్సి పగ పాము పగే, అందరూ కలిసి యుద్ధ ప్రణాళిక వేయండి. బుస్సీని ఓ కంట కనిపెట్టి ఉంచాలి. అవసరమైతే బెంగాల్ నుండి ఇంగ్లీష్ దొరలను రప్పిద్దాం. సైన్యాలను యుద్ధాన్ని సిద్ధంగా ఉంచండి.
2: మేము సిద్ధం.

0: సుచిన్న గారు తమని కలవాలని కోరుతున్నారు.
1: రమ్మని చెప్పు.
0: చెప్తాం రాజమాత.
2: రాజమాత చంద్రాయమ్మ గారికి నమస్కారాలు. రాజమాత, మీరు కుశలమే కదా?
1: రండి దివాన్ గారు, రండి. అలా ఆశీనులు కండి. ఏమిటి యుద్ధ విశేషాలు? ఎలా ఉంది మన రాజావారి విజయ పరంపర?
2: ఆ భగవంతుని దయ వల్ల మన విజయ పరంపర నిరాఘాటంగా కొనసాగుతోంది రాజమాత. మీ వద్దకు నా ఈ రాక మహారాజావారి విజయాలు తెలపడానికే.
1: ఇంకే మంచి వార్తలే తెచ్చారన్నమాట.
2: అమ్మా, రాజావారు యుద్ధరంగంలో దూసుకుపోతున్నారు. విజయదుందుభులు మోగుతూనే ఉన్నాయి. బుస్సీ కుట్రని మనం బయట పెట్టడంతో కోపంగా ఉన్న ఆ దొర ఆంగ్లేయుల స్థావరాలైన విశాఖపట్నం, వెండమూర్లంక, ఇంజరములను ఆక్రమించాడు. అయితే ఈ ప్రాంతాలన్నీ మన ఆధీనంలోనే ఉన్నాయి. ఆంగ్లేయులు మన అనుమతితోనే అక్కడ ఉంటున్నారు. ఫ్రెంచి వారిని సమయం చూసి ఎదురు దెబ్బ తీయాలని రాజావారు వేచి ఉన్నారు.
1: ఓహో, అలాగా.
2: ఇంతలోనే మనకి సమయం కలిసి వచ్చింది. తమిళ ప్రాంతంలో ఇంగ్లీషు వారి ధాటికి తట్టుకోలేక పాండిచ్చేరి ఫ్రెంచి గవర్నరు బుసీని అక్కడికి పిలిపించాడు. ఆ తరుణం చూసి రాజావారు మన సర్వసేనాని పాయకరావు గారిని పంపి విశాఖపట్టణాన్ని ఫ్రెంచి వారి నుంచి విడిపించి దానిని మళ్లీ ఇంగ్లీషు వారికి ఇచ్చి ఆ స్థావరంపై ఇంగ్లీషు వారి జెండా ఎగరవేశారు.
1: భేష్ దివాన్ గారు, భేష్.
2: ఇది తెలిసి పాండిచ్చేరి గవర్నరు మన విజయనగరం పైకి సేనలను పంపాడు. మనం ఒక్కరమే ఫ్రెంచి వారిని ఓడించగలం. అయినా భారీ నష్టం తగ్గించడానికి కలకత్తాలోని క్లైవ్ దొరకు ఆంగ్ల సైన్యాన్ని పంపమని వర్తమానం పంపాం. ఇలా మన సైన్యం అటు ఆంగ్ల సైన్యం కలిసి పిఠాపురం దగ్గర చందుర్తి వద్ద ఫ్రెంచి వారిని, వారికి సాయం చేస్తున్నటువంటి పిఠాపురం రాజాను, పెద్దాపురం రాజాను ఓడించారు. పిఠాపురం వారు, పెద్దాపురం వారు సామర్లకోటకి పారిపోయి అక్కడ డచ్ దేశం వారి రక్షణలో ఉన్నారు. తగిన సమయం చూసి రాజావారు సామర్లకోటపై దాడి చేసి వాళ్లని ఓడించారు. ఆ తరువాత మన సైన్యం, ఆంగ్ల సైన్యం మజిలీపట్నాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మన దెబ్బకి ఫ్రెంచి వారి పని ఎక్కడతో అయిపోయింది.
1: అంటే మన ఆనంద రాజావారు ఫ్రెంచి వారికి తగిన శాస్తి చేశారన్నమాట.
2: అవునమ్మా, మన రాజావారు ఇటు నిజాము నవాబుని, అటు ఇంగ్లీషు వారిని సమతూకంలో ఉంచుతూ బహుచతురతతో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. మళ్లీ తిరుగుబాటు చేసిన పిఠాపురం వారిని, పెద్దాపురం వారిని, డచ్చి వారిని ముండూరు యుద్ధంలో ఓడించి తనకు ఎవరు ఎదురు తిరగకుండా చేసి విజయనగర కీర్తి పతాకాన్ని ఎగరవేస్తున్నారు.
1: బాగుంది, అంతా బాగుంది. చాలా మంచి మాట చెప్పారు దివాన్ గారు. మొత్తానికి మన ఆనంద రాజావారు ప్రతిజ్ఞ చేసినట్టుగానే ఈ తెలుగు నేలపై నుండి ఫ్రెంచి వారిని పారద్రోలాడన్నమాట. ఇన్నాళ్లకు మనకు ద్రోహం చేసిన ఆ ఫ్రెంచి వారికి తగిన శాస్తి చేశారు మన మహారాజు. ఈనాటికి ఫ్రెంచి వారికి తగిన పరాభవం జరిగినందుకు నా మనసుకి ఎంతో ఆనందం కలుగుతోంది దివాన్ గారు.
2: ఇక నాకు సెలవు రాజమాత, మళ్ళీ త్వరలోనే కలుస్తాను.
1: అలాగే.
0: రాజమాత, మీరు చేసిన ఈ పని ఏమీ బాగోలేదని మా అభిప్రాయం.
1: ఎందుకు బాగులేదు? యుద్ధ సమయంలో ఆరోగ్యం పాడై స్ఫోటకం సోకడం వల్ల ఆనందరాజు చనిపోయిన విషయం మీకు తెలిసిందే కదా. రాజు లేకుండా విజయనగరం సంస్థానాన్ని ఎలా ఉంచగలం? అందుకే ఈ పని నేను చేయవలసి వచ్చింది. రాజ్య రక్షణ కోసం చేసిందే ఇది. దీనిపై మీకున్న అభ్యంతరం ఏమిటో?
0: అదే నాకు నచ్చలేదు. ఈ రాజ్యభారం వహించడానికి మేము లేమా? మా తమ్ముడి పడే అర్హత మాకు లేదా? బాలుడైన వెంకటరాజుకు మీ భర్త పేరే విజయరామరాజుని పేరు పెట్టి ఈ సంస్థాన సింహాసనంపై కూర్చోబెట్టడం, మీకు ఈ సర్దారులు ఒత్తాసు పలకడం నాకు నచ్చలేదు. అసలు ఇదేమీ బాగులేదు. పెద్దవాణ్ణి, దక్షుణ్ణి నేను లేనా? అంతేకాదు, మీ దత్తపుత్రుడు ఆనందరాజే గతంలో స్వయంగా తన తదనంతరం నేనే ఈ విజయనగర సంస్థాన మహారాజు కావాలని నన్ను ఆదేశించడం జరిగింది కూడా. ప్రస్తుతం మీరు ఆయన కోరికలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఆనందరాజు ఆత్మ ఎంత క్రోవిస్తుందో మీకు తెలియదా?
1: సీతారామరాజా, ఏమిటి ఏమిటి నన్ను మీరు దూషిస్తున్నారు? నా భర్త విజయరామ గజపతిరాజు గారు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూనే నేను ఈ దత్తతను చేసుకున్నాను. అందుకే మీ తమ్ముడు వెంకటపతిరాజులం గారిని దత్తత తీసుకుని విజయరామరాజుగా పేరు పెట్టి ఈ విజయనగర సింహాసనాధీశుని చేశాను.
0: మీరు చేసిన ఈ పని వలన పెద్దవాడినైనా నాకు రాజ్యంలో విలువ లేకుండా పోయింది. ఇందుకు దివాన్ బుచ్చన్న, మరికొందరు సర్దారులు ఒత్తాసు పలకడం ఏమీ బాగోలేదు.
2: సీతారామరాజుల వారు కొంచెం శాంతించాలి.
0: ఏమిటండి శాంతించేది? నాకు అన్యాయం జరిగింది, నాలాంటి సమర్థుడు దీన్ని ఎలా జీర్ణించుకోవాలి? చెప్పండి బుచ్చన్న గారు.
1: సీతారామరాజా, మీ ధోరణి మాకు ఇబ్బంది కలిగిస్తుంది. మిమ్మల్ని సింహాసనంపై కూర్చుండని

0: లేదని, రాజ్యంలో ఎన్ని అలజడులు సృష్టించారో, ఎందరి చేత తిరుగుబాట్లు చేయించారో మాకు తెలియదా? ఎక్కువ మంది సర్దార్లు మా చిన విజయరామరాజు పక్షాన్ని నిలబడ్డంతో మీ దూకుడు కొంత తగ్గింది గాని, లేకపోతే గతంలో మాకు జరిగిన అన్యాయం తలుచుకుంటే.
1: అమ్మా, గతం గత, ఇప్పుడు అవన్నీ మళ్ళీ మీరు తిరగదోడుతున్నారు. మీరు అన్ని మర్చిపోవాలి.
0: ఎలా మర్చిపోగలం సీతారామరాజా? కోట రక్షణాధికారిని లోపర్చుకుని మమ్మల్ని బాలరాజు గజపతిని గృహ నిర్బంధం చేయడానికి ప్రయత్నించడం, మా సర్దార్లు మీకు ఎదురు తిరగడం అందరికీ తెలిసిందే కదా. ఇకనైనా ఈ పనులాపి విజయనగర సంస్థాన విజయాలకు తోడ్పడండి. నేను మీలో మార్పును ఆశిస్తున్నాను. తెలిసిందనుకుంటాను.
1: ఇప్పుడే తెలుస్తోంది.
0: చూడండి, మనకెందుకు ఈ గృహ కలహాలు? మీరు మీ తమ్ముణ్ణి మహారాజుగా గుర్తించండి. మీకు ఈ రాజ్యంలో సముచిత గౌరవం కలిగేలా మిమ్మల్ని కూడా దివాన్గా నియమిస్తున్నాను. ఒక అన్నగా తమ్ముని తీర్చిదిద్దండి. ఏమంటారు?
2: అంగీకరించండి సీతారామరాజా. ఈ రాజ్యానికి మీ సోదరులే కదా మహారాజుగా ఉంటున్నారు. మనందరం కలిసి పనిచేద్దాం.
1: తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును కదా. ప్రస్తుతానికి ఇదే తరుణోపాయం. నాకు సమ్మతమే ఉచ్చన్న గారు. నేను నా తమ్ముణ్ణి మహారాజుగా గుర్తిస్తున్నాను.
0: శుభం పలికారు.
2: మంచి శుభపరిణామం రాజమాత.

0: దివాన్ గారికి జయం జయం.
1: ఏమిటి వర్తమానం?
0: మీకోసం ఎవరో ఈ రాత్రివేళ వచ్చారు, మిమ్మల్ని తప్పనిసరిగా కలియాలని అంటున్నాడు.
1: వెళ్ళు, అతన్ని ప్రవేశపెట్టి బయట పహరాకాయ్, ఎవ్వరు ఇటువైపు రాకూడదు.
0: చిత్తం.
2: దొరవరికి వందనాలు.
3: నువ్వు ఇటువైపు రావడం వేరే ఎవరూ చూడలేదు కదా.
2: జాగ్రత్తగానే వచ్చానయ్యా.
3: మనం అనుకున్న పని ఒకటి రెండు రోజుల్లో జరిగిపోవాలి, ఇంకా ఆలస్యం చేయకూడదు. పెద్ద దివాన్ బుచ్చన్న చావుతో మనకు సగం పీడ వదిలింది. ఇక చంద్రాయమ్మని ఎవరు కాపాడుతారో చూస్తాను. ఆ బుచ్చన్న ముందే నన్ను నిలదీస్తుందా, నన్ను దోషిగా నిలబెడుతుందా? ఇంకా ఉపేక్షించను. చంద్రాయమ్మ ప్రస్తుతం దేవుపల్లి కోటలో శ్రాంతి తీసుకుంటోంది. ఆమె మళ్ళీ విజయనగరం కోటలోకి రాకూడదు.
2: త్వరగా
3: పని గుట్టుగా సాగిపోవాలి, ఎవ్వరికి అనుమానం రాకూడదు. ఏదైనా పొరపాటు జరిగిందో, మీ ప్రాణాలే కాదు మీ కుటుంబం మొత్తం తెలిసింది కదా.
2: త్వరగా సోత్తారుగా నా శాఖ సఖ్యం.
3: ఇంకా జాగ్రత్తగా వెళ్ళిరా, శుభవార్త వినిపించు. వెళ్ళు.
2: సిద్ధందరా.
3: వెళ్ళు.
4: జయం మహారాజా, జయం. దివాన్ సీతారామరాజు గారు వేంచేస్తున్నారు.
5: అన్నగారిని లోనికి తీసుకునిరా.
1: అంతా క్షేమమే కదా సోదరా.
5: రండి అన్నగారు, దయచేయండి. మీరు కుశలమేగా?
1: కుశలమే సోదరా. విజయ, సావకాశంగా వింటానంటే మన రాజ్య వ్యవహారాలు ఒకసారి విన్నవిద్దామని వచ్చాను.
5: అన్నగారి నీడలో విజయనగర సంస్థానం ఎలా ముందంజ వేస్తుందో మేము వార్తలు వింటూనే ఉన్నాం.
1: సోదరా, అవసరమైనప్పుడు అటు తలవగ్గుతూ ఇటు మరల మనల్ని విభేదించేవారిని ఎదురిస్తూ ఒక పక్క ఇంగ్లీషు వారిని, ఇంకో పక్క నైజం నవాబుని సమతూకంలో ఉంచుతూ మన సంస్థానాన్ని రెండు రెట్లు స్థాయికి చేర్చాను. ఒకసారి జైపురం రాజాను ఓడించి మాడుగుల, ఆంధ్ర, సాలూరు, కురుపాం, సంగమ వలస లాంటి ఓ 10 ప్రాంతాలను కూడా మన రాజ్యంలో కలపడం మీకు తెలిసిందే కదా.
5: అవును అవును.
1: అంతేకాదు, మనకు ఎదురు తిరిగిన తిరుగుతున్న 20 రాజుల్ని మన దేవుపల్లి కోటలో బంధించాను. ఇప్పుడు మనం అంటే అటు పర్లాకిమిడి ఇటు జైపూర్ రాజాలు బెదిరిపోతున్నారు.
5: అవునవును, అంతా బాగుగానే ఉంది, కానీ మళ్లీ ఓ సమస్య వస్తుందేమోనని అనుమానంగా ఉంది.
1: ఏమిటి? మళ్లీ నాపైన ఫిర్యాదులు వచ్చాయా, లేదా

0: ముందు రాజును చేసి నేను నా ఇష్టారాజ్యంగా రాజ్యపాలన పరోక్షంగా చేస్తున్నానని ఎవరైనా అంటున్నారా? అలా అయితే చెప్పు, ఇప్పుడే వాళ్ళ భర్తం పడతాను.
1: అది కాదు, అది కాదు అన్నగారు, ఇలాంటివి జనాలు అంటూనే ఉంటారు.
0: అయితే ఇంకా ఉన్న సమస్య ఏమిటి?
1: మన రాజ్య విస్తరణ సందర్భంగా మీరు తరచుగా నిజాం నవాబు ఇంగ్లీషు వారితో సంధులు ఒప్పందాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే మన రాజ్యం పెరుగుతున్న కొలది ఆ ఇంగ్లీషు వాళ్లకు మనం కట్టవలసిన పేష్కస్ కూడా పెంచుకుంటూ పోతున్నారని నేను వింటున్నాను. ఇలా అయితే భవిష్యత్తులో మనం ఈ పేష్కస్ భరించలేనంతగా పెరిగిపోతుందేమోనని నాకు కాస్త ఆందోళన.
0: విజయరామరాజా, నీవు నెమ్మదిగా రాజ్య నిర్వహణలో వీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నావే. అయితే నా పెత్తనానికి మోసం రాకుండా చూసుకోవాలి. అలాంటిదేమీ లేదు విజయరామరాజా, అవన్నీ నే చూసుకుంటాగా. నువ్వు నిశ్చింతగా ఉండు, మన రాజ్య ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది.
1: అది కాదు అన్నగారు, పేష్కస్ పెరిగే కొలది మనం చెల్లించవలసిన దానికోసం అనవసరంగా రైతులను, వ్యాపారులను, మన సామంత రాజులను ఇబ్బంది పెట్టవలసి వస్తుందేమోనని ఆలోచిస్తున్నాను. ఇటువంటి పరిస్థితి రాజ్యానికి మంచిది కాదు కదా అని.
0: మరేం భయం లేదు విజయరామరాజా, నేనంటే పడిన సర్దారులు ఇలాంటి చాడీలు మీ చెవిలో చెప్తుంటారు. మీ బదులుగా నేను రాజ్య వ్యవహారం నడపడం వాళ్ళకి కంటగింపుగా ఉంటుంది. అందుకే వాళ్ళు మీలో ఇలాంటి భయాలు సృష్టిస్తున్నారు. మీరు వాటిని లెక్క చేయకండి. అలాగే ఈ ఇంగ్లీష్ దొరలు కూడా మీ మీద ఒత్తిడి తెచ్చి నన్ను ఎన్నిసార్లు దివాన్ పదవి నుండి తొలగించేలా చేయలేదు.
1: రాజునన్న తర్వాత కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తోంది, తప్పదు కదా. అయినా ఈ మధ్యకాలంలో తెల్లవారి ఒత్తిడి బాగా పెరిగిపోతుంది.
0: అవును అవును సోదరా, మీరు నా నీడలో నిశ్చింతగా హాయిగా ఉండండి, అన్ని నే చూసుకుంటాగా.
1: అది సరే. విశాఖపట్నంలోని కంపెనీ వారి కౌన్సిల్ ఇన్ చీఫ్ మన విజయనగరంపై ఏ విధంగానైనా దెబ్బతీయాలని చూస్తున్నాడు. మన సైన్యాన్ని తగ్గించుకొని పేష్కష్ కూడా పెంచమని ఇబ్బంది పెడుతున్నాడు. ఇంగ్లీషు వారు మన రాజ్యాన్ని మూడు భాగాలు చేయడానికి ప్రయత్నించారు, కానీ ప్రజలకు మనపై ఉన్న నమ్మకం వారి ఆటలను సాగనీయలేదు.
0: అవునవును, నేను గమనిస్తూనే ఉన్నాను. నీవు చెప్పింది కూడా నిజమే. మన విజయనగరం వైపు తెల్లదొరలు చూపడకుండా మనం జాగ్రత్త వహించాలి సుమా.
1: అవును, ఏది ఏమైనా తెల్లవారి వలన ఎటువంటి సమస్య వస్తుందోనని ఆందోళనగా ఉంది. చూద్దామన్న గారు, కాలం ఎటువైపు నడుస్తుందో.
0: అమ్మో, తమ్ముడు నా చేయి జారిపోయేటట్టున్నాడు, నేను జాగ్రత్త పడాలి. సెలవా సోదరా, నేను వస్తా. నీవు ఏమీ ఆందోళన పడకు, నేనున్నానుగా, అన్నీ చూసుకుంటా, వస్తాను.
1: అలాగే అన్నగారు. అన్నగారు నేను రాజ్య విషయంలో కలుగు చేసుకోవడంతో ఇబ్బంది పడుతున్నట్లున్నారు, నేను కూడా జాగ్రత్త వహించాలి, తగిన సమయంలో సరైన చర్య తీసుకోవాలి.

0: జైము జైము మహారాజా, జైము జైము,
1: జైము జైము మహారాజా, జైము జైము జైము
0: మహారాజా, వందనం.
2: అందరూ మీ మీ ఆసనాలలో ఆసీనులు కండి. సర్వులు క్షేమమే కదా?
3: క్షేమమే మహారాజా.
2: సభికులారా, వ్యవసాయ పనులు, అభివృద్ధి పనులు సక్రమంగా జరుగుతున్నాయి కదా? మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే ఈ సభలో నిర్భయంగా విన్నవించుకో.

0: మహారాజా, మేమంతా క్షేమమే, కానీ దేశంలో అప్పుడప్పుడు కరువు వస్తున్నా తమరి దైవం ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది మహారాజా.
1: మీ అందరి క్షేమమే మా విజయనగర సంస్థానానికి శ్రీరామ రక్ష.
2: మహారాజా జయం జయము. మీ దర్శనం కోసం ఎవరో 10 సంవత్సరాల బాలుడు ప్రాధేయపడుతున్నాడు.
1: ఎవరు? బాలకుడా? వెంటనే ప్రవేశపెట్టండి.
0: చిత్తం ప్రభు.
3: విజయనగర సంస్థాన సార్వభౌమ పూసపాటి వంశకుల తిలక సంగీత సాహిత్య రసజ్ఞ మీకిదే ఈ యోగి ప్రణామాలు చేస్తున్నాడు. దయచేసి స్వీకరించండి ప్రభు.
1: ఆహా, ఇంత చిన్నవాడైనా ఏమీ సంబోధన. ఓ బాలక, నీ ప్రణామాలను ఆనందంగా స్వీకరిస్తున్నావు.
3: ధన్యుణ్ణి ప్రభు.
1: ఇంతకీ మా దర్శనం కోసం ఎందుకు రావాలనుకున్నావు?
3: ఎదురులేని ఎంబలి త్రాగుతున్న ఈ యోగిని పోషించి రక్షింపవలనని వేడుకొనుటకై ఏలిన వారి దర్శనం కోరి వచ్చితిని.
1: చట్టి సత్యప్పు గారు.
4: మహాప్రభు,
1: ఎదురులేని ఎంబలి అంటే ఏమిటో కాస్త వివరిస్తారా?
4: మీకు తెలియంది కాదు మహారాజా, ఈ పేదబాలుడు తాను తాగుతున్న అంబలిలోకి నూకలు కూడా సంపాదించుకోలేనంత పేదవాడిగా ఉన్నానని అంటున్నాడు మహారాజా.
1: శభాష్ బాలక, నీ సమస్యను ఎంత సరసంగా తెలియజేశావు. నిన్ను చూస్తే ఆనందం కలుగుతోంది. ఎక్కడి నుండి వచ్చావు?
3: దీన ప్రాణ రక్షక, జనహృదయ నేత. మాది గోదావరి మండలం, క్రొత్తలంక గ్రామం. మా తాతగారు ఈశ్వరప్ప శాస్త్రి, మా నాన్నగారు లక్ష్మీ నరసింహ శాస్త్రి. చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు కాలం చేశారు మహారాజా.
1: ఎంత కష్టం వచ్చింది రాయన. మరి ఇప్పుడు నీవు?
3: నన్ను ప్రస్తుతం మా పెదతండ్రి ఆదుకుని పెంచుతున్నారు. ప్రస్తుతం మా గోదావరి సీమలో దుర్భిక్షం వలన మా స్వగ్రామం వదిలి ఈ విజయనగరం వచ్చాము మహారాజా.
1: ఓహో, అలాగా.
3: అవును మహారాజా, అందరూ మీ మంచి గురించే చెప్తున్నారు.
1: మంచి పని చేశావు నాయన, నీకు సదా మేలే జరుగుతుంది. భయపడకు, నేటి నుండి నీకు 3 పూటలా మా దివాణంలోనే భోజన సదుపాయాలు కలుగుతాయి.
3: ధన్యుణ్ణి మహారాజా, అన్నదాత ధన్యుణ్ణి.
1: అంతేకాదు, మీ పెదనాన్నగారికి నేటి నుండి జీవనోపాధి కూడా కల్పిస్తున్నాం. సంతోషమేనా?
3: శతకోటి వందనాలు మహారాజా, శతకోటి వందనాలు.
1: ఇంకో మాట
3: ప్రభు,
1: మేము నీ పేరుకు ముందు రామపదాన్ని చేరుస్తున్నాం. నేటి నుండి నీ పేరు రామయోగి. రామయోగి. ఆ రామతీర్థస్వామి, సీతారామస్వామి దీవెనలు సదా నీపై వర్షిస్తాయి. నీవు మా కోటలో నిర్భయంగా తిరగవచ్చు. ఈ సంస్థానమందే పండితుల వద్ద నీకు విద్యాప్రదానం జరుగుతుంది.
3: మహారాజా, మహారాజా, మీకు నా వేవేల ప్రణామాలు. ఆర్తరక్షక ధన్యుణ్ణి.
1: మా సంస్థానంలోని పూజారి తిమ్మన, చట్టి సత్యప్ప, చల్లా సుబ్బరాయ శాస్త్రి వంటి గొప్ప వ్యక్తి కావాలని మా ఆకాంక్ష.
3: మీ ఆనతి నాకు శిరోధార్యం మహారాజా.

0: ఈ మధ్య కాలంలో రాజావారు ఎందుకో అన్యమనస్కంగా ఉంటున్నారు, మేము తెలుసుకోవచ్చా?
1: నిజమే, నేను కూడా ఇదే విషయం మీతో మాట్లాడదామనే ఆలోచనలో ఉన్నాను మహారాణి.
0: ఏమిటి, మన రాజకుటుంబం విషయమా లేదా రాజ్యపాలనలో ప్రతి విషయంలో మీ అన్నగారి అతి జోక్యం తన చేయే పైనుండాలనే భావం గురించా?
1: కాదు సీతయ్యమ్మ, నువ్వన్న ఆ రెండు విషయాలు ఎప్పుడూ ఉండేవే. ఆ రెండే కాదు, ఇంకో విషయం కూడా ఉంది. ప్రస్తుతం మన విజయనగర సంస్థానంపై తెల్లవాడి రూపంలో ఉపద్రవం ముంచుకొస్తోందని నాకనిపిస్తుంది.
0: ఓ, అయితే పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్నమాట.
1: అవును సీతయ్యమ్మ, నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినండి.
0: అలాగే.
1: మా అన్న సీతారామరాజు గారు విజయనగర పూసపాటి వారి కుటుంబ గౌరవం కాపాడేవారే, కానీ వారిని కాదని చిన్నవాడినైన నన్ను రాజమాత చంద్రయ్యమ్మ గారు విజయనగర వారసునిగా చేయడం అన్నగారికి ససేమిరా ఇష్టం లేదు. దానివల్లే కొన్ని అరాచకాలు చేశారు. మీకు తెలియంది కాదు, ఆఖరికి రాజమాతను కూడా చంపించారు.

0: చేస్తున్నారని వినికిడి.
1: అవును, అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే ఇది.
0: అన్నగారిని గౌరవిస్తే రాజ్యపాలన విషయంలోనూ నన్ను కాదని తానే మహారాజు వలె ప్రవర్తించడం కూడా చేశారు. అందుకే ఆయన్ను దివాన్ పదవి నుండి కూడా తప్పించడం జరిగింది. యుద్ధాల పేరుతో ధన వ్యయం, శత్రువులను పెంచుకోవడం, తోటి రాజుల్ని జమీందారులను దేవుబల్లి కోటలో బంధించడం, ఇలా చేస్తే మున్ముందు మన రాజ్యంకు ఎంతవరకు మంచిది? అన్నగారనే గౌరవం వల్ల కొన్నిసార్లు సర్దార్ల మధ్య చీలిక రాకూడదనే భావంతో నేను ఉదాసీనంగా ఉండక తప్పలేదు. ఇంకో పక్క నిజాం నవాబు ఈ ప్రాంతాలపై పాలనా అధికారాన్ని ఇంగ్లీషు వారికి ఇవ్వడం వల్ల మన సంస్థానంపై కూడా తెల్లవారి ప్రభావం పడింది. మన సైన్యం మన పాలన విషయంలో వాళ్ల జోక్యం ఎక్కువైపోయింది. అలాగే అన్నగారు కూడా ఇంగ్లీషు వారికి లంచాలు ఇస్తూ తన మాటే చెల్లేటట్లుగా కూడా చేస్తున్నారని వినికిడి.
1: ఓ, మరి మనమేం చేయలేమా? గతంలో ఆనందరాజు గారు ఫ్రెంచి వారిని తరిమివేసినట్లుగా మనం కూడా ఈ తెల్లదొరల్ని వదిలించుకోలేమా?
0: ప్రస్తుత పరిస్థితులు అంత బావులేవు రాణి. నైజాం నవాబు బలం సన్నగిల్లుతోంది. స్థానిక రాజులు జమీందారులు ఒకరి తర్వాత ఒకరు ఇంగ్లీషు వారికి దాసోహము అంటున్నారు. ఆత్మగౌరవం కోసం యుద్ధం చేసే బదులుగా సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని చూస్తున్నాను. తప్పనిసరైతే సంస్థాన గౌరవం కోసం యుద్ధానికి కూడా సిద్ధమే, కాని అంత జన నష్టం ఎందుకు కలిగించాలా అని ఆలోచిస్తున్నాను.
1: మరి మన సర్దార్లు ఈ విషయంలో ఏమంటున్నారు?
0: మన సర్దారులకు ప్రజలకు నేనంటే అమిత గౌరవం.
1: అవును,
0: అందుకే ఆ తెల్లవాళ్లు మన సంస్థానాన్ని మూడు భాగాలు చేసి వేలం వేయదలిస్తే మన వాళ్లు వాళ్ల ఆటలు సాగనవ్వలేదు. మన వాళ్ల రాజభక్తిని మనం ఎప్పుడూ సంశయించనక్కర్లేదు. ఏమిటి రాణివారు ఆలోచిస్తున్నట్లున్నారు?
1: ఈ సమయంలో నేను ఏమైనా సాయం చేయగలనా అని ఆలోచిస్తున్నాను మహారాజా.
0: వీరనారి నోటి నుండి రావలసిన మాట ఇది. అయితే సీతయ్యమ్మ, నేను చెప్పేది శ్రద్ధగా విను.
1: అలాగే చెప్పండి ప్రభు.
0: యుద్ధం తప్పనిసరి అయితే నీవు యువరాజా నారాయణ గజపతి ఒక పని చెయ్యాలి.
1: సెలవేయండి ప్రభు.
0: మీరిద్దరూ మన విజయనగరం కోటలో ఉండొద్దు. మన సర్దార్ కాకర్లపూడి బాపిరాజు మీకు బాసటగా ఉంటాడు. మీరిద్దరూ అడవుల్లోని కాశీపురం కోటకు వెళ్లిపోండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి. రాణివారు, ఎట్టి పరిస్థితుల్లోనూ సహగమనం చేయకండి. మన యువరాజును మీరే కాపాడుకోవాలి. అవసరమైతే మక్కువ కోటకు గాని ఆంధ్ర కోటకు గాని వెళ్లిపోండి. మన సంస్థాన ప్రజల మన్నన సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత ఆలోచించి తగిన విధంగా ఇంగ్లీషు వారితో ఒప్పందాలు చేసుకోండి. మన విజయనగర సంస్థాన స్థితి ఎలా ఉన్నా అది మన కుటుంబం చేతుల నుండి జారిపోకుండా చూసుకుంటారని నా నమ్మకం.
1: అలాగే ప్రభు, అంతదాకా రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

0: King.
1: Long live the King.
0: Long live England.
1: Long live England.
0: Long live East India Company.
1: Long live East India Company.
2: Long live our beloved Chief and Counselor of Vaidyapada.
1: Long live.
2: Long live.
3: Long live.
0: Long live.
4: Now let us come to the point. మనకు హెడ్ఏక్ గా ఉన్న విజయనగరాన్ని ఎలా అటాక్ చేయాలి, విజయనగర సంస్థానాన్ని ఎలా నాశనం చేయాలి? ఫెండర్ గా,
5: యస్ సర్.
4: మీ పని పూర్తయిందా?
5: యస్ సర్. మద్రాస్ గవర్నర్ ఆర్డర్స్ పై నేను విజయనగరం కోటను ఆక్యుపై చేశాను. ఇప్పుడు కోట నా కంట్రోల్లో ఉంది.
4: వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకముందు వైజాగ్ పటాం కౌన్సిల్

0: మెంబర్స్, విజయనగరంలో భూములు ఆక్షన్ వేస్తే రాజుపై గౌరవంతో ఎవ్వరూ కొనలేదు. రాజంటే ఆ ప్రజలకు అంత ప్రేమ?
1: ఎస్ చీఫ్. అలాగే రాజుకి ప్రజలంటే అతని స్టాఫ్ అంటే అంతే అభిమానం. వారందరినీ మన ఈస్ట్ ఇండియా కంపెనీ తగిన విధంగా ఆదుకుంటేనే తాను ఫ్యాంక్షన్ తీసుకుని మద్రాస్ కానీ మచిలీపట్నం కానీ వెళ్తాడట.
0: నాథింగ్ డూయింగ్. రాజు ప్రజల్ని స్టాఫ్ ని మనమెందుకు చూసుకోవాలి? మనకు తీసుకోవడమే తెలియాలి, ఇవ్వడం కాదు. రాజుపై యుద్ధం చేద్దాం.
2: సార్, సార్, ఎన్ ఇంపార్టెంట్ మెసేజ్ సార్.
0: గివ్ మీ. ఓ, ఇదే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. విజయనగరము రాజా మద్రాసు వైపు గాని మచిలీపట్నం వైపు గాని వెళ్ళలేదు. వైజాగ్ పటం వచ్చి అక్కడ నుండి సింహాచలం వెళ్ళాడు. ఇప్పుడు నెమ్మదిగా పద్మనాభం వైపు వెళ్తున్నాడు. యుద్ధం కోసం సిద్ధమవుతున్నట్లు ఉన్నది. అక్కడ రాజుకి ఫుడ్ గ్యాంగ్ సప్లైకి ఇబ్బంది లేదు. అక్కడే ఆయన వర్షిప్ చేసే పద్మనాభ టెంపుల్ ఉన్నది. వాటర్ ప్రాబ్లం లేకుండా గోస్థాని నెవరు ఉంది.
1: ఎస్, మనం ఇంకా ఆలస్యం చేయకూడదు చీఫ్. మన ఆర్మీని కదిలించాలి.
0: ఎస్, యు ఆర్ రైట్ మిస్టర్ ఫెండర్గాష్. మీ ఆర్మీని భీమిని పటేం వద్ద నిలపండి. కెప్టెన్ కాల్స్ తన ఆర్మీతో విజయనగరం కంటోన్మెంట్ నుండి బయలుదేరమనండి. ఎప్పటికే మద్రాసు నుండి మందుగుండు, ఫీరంగులు, తుపాకీలు వచ్చి అక్కడ రెడీగా ఉన్నాయి. విజయరామరాజుని పద్మనాభం వైపు కాకుండా మద్రాసు గాని మచిలీపట్నం గాని వెళ్ళమని గవర్నర్ గారు ఇచ్చిన ఆర్డర్ను మళ్లీ రాజుకు పంపుతున్నాను. మనందరం యుద్ధమునకు సిద్ధముగా ఉండాలి. ప్రజల నుండి రాజుకు ఏ విధమైన సహాయము అందకూడదు.
1: మేము యుద్ధానికి సిద్ధం. వీఆర్ రెడీ ఫర్ వార్.
3: లాంగ్ లివ్ కింగ్. లాంగ్ లివ్ కింగ్. లాంగ్ లివ్ ఇంగ్లాండ్. లాంగ్ లివ్ ఇంగ్లాండ్. లాంగ్ లివ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. లాంగ్ లివ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. లాంగ్ లివ్. లాంగ్ లివ్.
4: మహారాజా, జైన్ జైన్. ఈ తెల్లదార మిమ్మల్ని కలవాలని వచ్చాడు.
5: రండి, వెల్కమ్.
6: ఈ లెటర్ ఫెండర్గాష్ ద్వారా తమకు పంపారు. నా పేరు శామ్యుయల్.
5: ఓహో, అలాగా. ఇది మీరే చదవండి.
6: మిస్టర్ విజయరామరాజు, గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మీకు చెప్పింది మీకిచ్చే పెన్షన్ తీసుకుని ఈ ప్రాంతం వదిలి వెళ్ళమని. కానీ మీరిప్పుడు పద్మనాభంలో ఉండి సైన్య సమీకరణ చేస్తున్నారు. తక్షణం ఇది ఆపండి. మీరు పద్మనాభం విడిచిపెట్టి మద్రాస్ కానీ మచిలీపట్నం కానీ వెళ్ళిపోండి. ఇది మా ఆర్డర్. లేదంటే యుద్ధాన్ని ఎదుర్కోవాలి, అది ప్రమాదకరం. సో లేవ్ పద్మనాభం ఇమ్మీడియట్లీ.
7: ఏయ్ తెల్లదొర, మా మహారాజుని బెదిరిస్తావా? నీ ఎందు దూస్తావు?
8: ఆగండి, ఆగండి, ఆగండి సర్దారులు, ఆగండి. శామ్యూల్, ఇదే నా సమాధానం. మీ దొరకు వినిపించు. నేను నా ప్రజల కోసం, నా సిబ్బంది కోసం ఈ రణరంగంలో నిలిచి ఉన్నాను. దీనికి వ్యతిరేకంగా మీరు సైన్యాన్ని పంపి నా ప్రజలను, పసివాళ్లను, ముసలివాళ్లను, నా కుటుంబీకుల్ని, నన్ను నాశనం చేస్తానంటే ఎలా? నా వారి కోసం అవసరమైతే నా ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడున్న నా సైనికులు, నా సర్దారులు అందరూ విజయనగర సంస్థాన పరిరక్షణకు, రాజవంశ గౌరవం కోసం ప్రాణాలకు తెగించి ఈ యుద్ధ భూమిలో నిలిచి ఉన్నారు. లొంగిపోవడం కాదు మా ముందున్న ప్రశ్న. ఆత్మగౌరవ రక్షణే ప్రస్తుతం మా కర్తవ్యం. యుద్ధమే అనివార్యమైతే అందుకు మేమంతా సిద్ధం. మిస్టర్ శామ్యూ

0: ఈ సమాధానమే మీ దొరకు వినిపించు. జై అనంత పద్మనాభ,
1: జై అనంత పద్మనాభ,
0: జై విజయనగర సామ్రాజ్య లక్ష్మి,
1: జై విజయనగర సామ్రాజ్య లక్ష్మి,
0: జై అనంత పద్మనాభ,
1: జై అనంత పద్మనాభ.
2: మహారాజుకు
1: జయము జయము,
2: విజయనగర సంస్థానానికి
1: జయము జయము.
0: మహాసేనానులారా, సర్దారులారా, అందరూ ఈ రాత్రి జాగరూకులై ఉండండి. బహుశా రేపు ఉదయం యుద్ధం ప్రారంభం కావచ్చు. సిద్ధంగా ఉండండి.
1: సిద్ధం
2: సిద్ధం.

సోల్జర్స్ తెల్లవారుతోంది. రాజు సైన్యం ఇంకా రెడీ కాలేదు. ఎప్పుడే మనం దాడి చేద్దాం. వి విల్ స్టార్ట్ అటాక్. ఎలాగైతేనే విజయరామరాజును దెబ్బతీయగలం. రాజు సైన్యము సిద్ధము కావడానికి టైం ఇవ్వకూడదు.

0: సైనికులారా, యుద్ధానికి సిద్ధం కండి. తెల్లవారకముందే మనపై తెల్లవాడు దాడి ప్రారంభించాడు. మన మట్టిని మనమే రక్షించుకుందాం. నీలాద్రి రాజా, రామచంద్ర రాజా, తిరుమల రాజా, కొండరాజు, హాల్రాజు, వెంకటపతి రాజు, ఆయుధాలు సిద్ధమే కదా? అప్పల్ రాజా, హుస్సేన్ బేగ్, నరసరాజా, విజయగోపాల రాజా, పద్మనాభరాజా, రామభద్రరాజా, మీరంతా సిద్ధమే కదా? రాఘవరాజా, వెంకటరాజా, జంపన రాజా, దంతులూరి రాజా, మీరందరూ యుద్ధానికి సిద్ధంగా ఉండండి. సంయమనం పాటించండి. యుద్ధ నియమాలను పాటించండి. విజయమో వీర స్వర్గమో, మనం పోరాటం సాగిద్దాం.
1: జై అనంత పద్మనాభ!
2: జై
1: ఈ విజయనగర సామ్రాజ్యానికి!
2: జై
1: విజయనగర సామ్రాజ్యానికి!
2: జై
1: అనంత పద్మనాభ!
2: జై
1: జై వీర మాతృ!
2: జై
1: జై అనంత పద్మనాభ!
2: జై
1: జై వీర మాతృ!
3: జై మహారాజుకు!
2: జై
3: జై విజయనగర రాజుకు!
2: జై
3: మహారాజుకు!
2: జై
3: జై విజయనగర రాజుకు!
1: నా మాట విను, నాతో పోరాడి గెలువు, లేదా నా ప్రాణాలనైనా తీసుకో. నా సైనికుల్ని అనవసరంగా యుద్ధం పేరుతో ఫిరంగులతో చంపొద్దు.
4: మోరసు చెప్పొద్దు రాజా, నేతులు మాను, యుద్ధం చేయి. నో రాజా, నో. నీవు పోయినా నీ సైనికులు ఊరుకోరు. నీలాగే వాళ్ళు కూడా కంపెనీ పాలనకు ప్రమాదమే. మొత్తం మీ రాజవంశాన్ని, మీ సైనికుల్ని నాశనం చేస్తారు. సోల్జర్స్, ఫైర్ అండ్ ఫైట్! సోల్జర్స్, రాజును ఎదిరించండి. టార్గెట్ ద కింగ్, కిల్ హిమ్!
5: మహారాజా, మహారాజా! ఏం వెంకటపతి రాజు, మహారాజా మీపై నే దాడి జరగబోతుంది. సర్దారులారా, రక్షణ వలయం కట్టండి. మహారాజా, తమరు రక్షణ వలయంలోకి రండి. తిరుమల రాజా, రామచంద్ర రాజా, అందరూ రక్షణ వలయం వెంటనే కట్టండి. మహారాజా, తమరు రండి. అందరూ ఆయుధాలు సన్నించండి. ఎర్రవాడిని దుర్మార్గండి.
4: సోల్జర్స్, అటు చూడండి, 300 సోల్జర్స్ సర్దార్స్ రాజు చుట్టూ ఎలా సర్కిల్ కట్టారో వాళ్ళని ఎదుర్కోండి. ఒక్కరు, ఏ ఒక్కరు మిగలకూడదు. నో వన్ షుడ్ లైవ్. అన్ని ఫిరంగులు రాజు వైపు చెప్పండి. రాజండి, ఫైర్ ఫైర్!

0: మీరింతవరకు పద్మనాభయుద్ధం చారిత్రక నాటకం విన్నారు. రచన శ్రీ రామవరపు వేంకట రమణమూర్తి. ఇందులో దివాన్ బుచ్చన్న శ్రీ బిఎస్ మూర్తి, రామభద్ర పాయకరావు శ్రీ హెచ్ఎం ప్రాణరావు, ఆనందరాజు శ్రీ పి శివప్రసాద్, బుస్సి శ్రీ సిహెచ్ కృష్ణప్రసాద్, సీతారామరాజు శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, దాట్లవారు ఆగంతకుడు శామ్యూల్స్ శ్రీ కండ్రాతి సాంబశివరావు, బాలుడు శ్రీమతి హారిక, చట్టి సత్యప్ప శ్రీ ఎం వెంకటరమణ, చీఫ్ ఇన్ కౌన్సిల్ శ్రీ నవరసమూర్తి, ప్రెండర్ఘాస్ట్ శ్రీ పి బాలాజీ నాయకుడు, విజయరామరాజు శ్రీ బేతారామసూర్య ప్రకాశరావు, చంద్రాయమ్మ శ్రీమతి పివివిఎస్ నాగమణి, సీతాయమ్మ శ్రీమతి పివిఎల్ రత్నమాల, ఇంకా శ్రీయుతులు టి దిలీప్ కుమార్ రెడ్డి, కె శివరామ్ ప్రసాద్, వాచస్పతి రమేష్ నాయుడు, ఎన్ సుధాకర్ రెడ్డి, ఎంవివి సత్యనారాయణ మొదలైన వారు పాల్గొన్నారు. నేపథ్య గానం శ్రీ వంకాల వెంకటరమణమూర్తి, ఎఫెక్ట్స్ శ్రీ బిఆర్ కిరణ్ కుమార్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, సహకారం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: इन सब बातों को अच्छी तरह गांठ में बांध लो शकुंतला. कुलवधुओं के लिए इससे अच्छा और क्या उपदेश होगा?
2: प्रियमता, आओ शकुंतला, हमसे गले तो मिलो.
1: सखी,
2: तो क्या तुम लोग भी यहीं से लौट जाओगे?
3: हाँ बेटी, अब इन दोनों को भी तो उपयुक्त वरों को सौंपना है ना, इसलिए इनका यहाँ रहना ही ठीक है. फिर आर्या गौतमी तो तुम्हारे साथ ही जा रही है.
2: अनुसुया, शकुंतला, तुम लोगों से अलग रहकर मैं कैसे जी पाऊंगी? बोलो.
3: इतनी अधीर न हो बेटी, पति के घर पहुंचकर वहां की व्यस्तता में बिछड़ने का सारा दुख भूल जाएगी, पटरानी बनकर राज करेगी, सूर्य के समान तेजस्वी और पवित्र पुत्र की मां बनेगी.
2: शकुंतला, ये राजा दुष्यंत की दी हुई

कन्या सचमुच परायधन होती है। शकुंतला को आज उसके पति गृह भेजकर

0: पिटारा में आज
1: उजाले उनकी यादों की। उजाले

బాచి చిత్రం కోసం రఘు కుంచే పాడిన పాట, చంద్రబోస్ రచన, సంగీతం చక్రి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz నుంచి చిత్రసీమ ఉంటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి గబ్బర్ సింగ్ చిత్రం కోసం మమతా శర్మ, ఖుషి మురళి పాడ పాట, సాహితీ రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి గణేష్ చిత్రం కోసం జావిదల్లి పాడిన పాట, సిరివెన్నెల గీతం, మిక్కీ జే మేయర్ సంగీతం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడొక దేశభక్తి గీతం, ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కి వస్తుంది. మరుకు దక్షిణ లాంగ్రేళ్ల వార్తలు ఢిల్లీ కేంద్రం డే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎపిసెట్ ఫలితాలు ఈవేళ విడుదలయ్యాయి. ఈరోజు రాష్టంలోని 1-2 జిల్లాల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై తెలంగాణలో రాజకీయ పార్టీలు బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. చనిపోయిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లను తొలగించి జాబితాను శుద్ధి చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్తో పాటు అన్ని పార్టీలపైన ఉందన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేదని ఒక వర్గం ఓటర్లను ఆయన రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
1: రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద విశ్వాసం లేదా ఒక ముఖ్యమంత్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతా ఉన్నాడు. నీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద రెచ్చగొడుతున్నాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసి గ్రామాల్లో తహసీల్దార్, జిల్లాలో జిల్లా కలెక్టర్, అర్బన్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ కమిషనర్ నేతృత్వంలో ఈ ఓటర్ లిస్టు ఎస్ఆర్ జరుగుతుంది. ఇది నరేంద్ర మోడీ గారు ప్రతి బూత్ కు రాడు. కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ బూత్ లో ఇంటింటికి తిరగాడు. బీజేపీ కార్యకర్తలు తిరగారు. ప్రభుత్వ అధికారులు తిరుగుతారు. అన్ని రాజకీయ పార్టీల యొక్క ఏజెంట్స్ అక్కడ ఉంటారు. ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద, వ్యవస్థ మీద బురదలేటువంటి ప్రయత్నం, తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది.
0: ముఖ్యమంత్రి బూత్ లెవెల్ అధికారులను కించపరచడం తగదన్నారు. హైదరాబాద్లో రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వలసదారుల అక్రమ ఓట్లు ఉంటే వెతికి మరీ తొలగించాలని అధికారులను కోరారు. బంగ్లాదేశీల ఓట్లు తొలగిస్తే కాంగ్రెస్ కిందికి ఇబ్బందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎన్ని ఇబ్బందులున్నా రైతులు పండించిన చివరి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అకాల వర్షాలతో కొల్లాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం, మొక్కజొన్న రాసులను ఆయన పరిశీలించారు. అనంతరం పిడుగుపాటుతో 30 పొట్టేళ్లు మృతి చెందిన రైతును పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: తడిసిన ధాన్యాన్ని కూడా మొక్కలైనా వరైనా కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రధానంగా సమస్య ఎక్కడ వస్తా ఉందంటే అమాలిల కొరత, గోదాముల కొరత. ఉన్న గోదాములు పట్టక పత్తి మిల్లులు కూడా ప్రైవేటు గోదాములు, ఫంక్షన్ హాల్ కూడా తీసుకుని ఏర్పాటు చేస్తా ఉన్నాం. వడ్లైనా మొక్కలైనా అన్ని పంటలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది, కానీ వాళ్ళు కొనడం లేదు. ఆ భారం మొత్తం రాష్ట్రం వైపున మోపుతా ఉన్నారు. సో ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతాంగానికి ఇబ్బంది కాకుండా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి ఏర్పాటు చేస్తున్నాం.
0: ధర్మపురి నియోజకవర్గంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ఏడాదిలోపు పూర్తి చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. జగిత్యాల జిల్లాలోని అక్కేపల్లి చెరువును ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: ధర్మపూర్ రైతాంగం ఇక్కడ సాగునీరు కోసం రైతులు అంతా కూడా తీవ్ర ఆందోళన పడే పరిస్థితి. ఇక్కడ అక్కపల్లి రిజర్వాయర్ సంబంధించిన విషయం కానీ, వెలగటూరు లిఫ్ట్ కానీ, ధర్మపురి, వెలగటూరు, గొల్లపల్లి, పిగడపల్లి, ధర్మారం ఈ 6 గ్రామాలకు సంబంధించినటువంటి సాగునీరు కోసం కాస్త పరిష్కారము ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్, ఇరిగేషన్ అధికారులు పిలిపించి నాన్నవర్గానికి సంబంధించిన ఏమేమి సాగునీరుకు సంబంధించిన పనులు అయిపోయినాయని చెప్తే, వారు ప్రధానమైనటువంటి ఇష్యూ ఈ అక్కపల్లి రిజర్వాయర్ గురించి చెప్పడం జరిగింది.
0: ఈరోజు హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి సీతకను తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, ఇతర సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా నియమితులైన కమిషన్ చైర్పర్సన్ సభ్యులను మంత్రి సీతక అభినందించారు. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ గ్రీనథాన్ 2026 కార్యక్రమంలో భాగంగా గ్రీనథాన్ రన్ను ఈ రోజు ఉదయం నెక్లెస్ రోడ్లో నిర్వహించారు. బయోడైవర్సిటీ బోర్డు సెక్రటరీ కాళీచరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా 21K, 10K, 5K, 3K మ్యారథాన్ పోటీలు జరిగాయి. ప్రముఖ క్రీడాకారిణి సానా నెహ్వాల్, రెజ్లర్ షంకి సింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మ్యారథాన్లో సుమారు 5,000 మంది రన్నర్స్ పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో చర్లపల్లి తిరుచానూరు మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది.

ప్రయాణికుల రద్దీ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ఈ రైలు మంజూరు చేసినందుకు రైల్వే శాఖ మంత్రికి, దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కిషన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైల్వే సర్వీస్ ఈ రోజు నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఈ రాత్రి 9:30 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్లపల్లి రైల్వే స్టేషన్లో కొత్త రైలు సేవను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో

0: ఫలితాలు విడుదల చేశారు. పరీక్షలు పూర్తయిన కేవలం 6 రోజే ఫలితాలను విడుదల చేస్తుండడం ఈసారి ప్రత్యేకత. ఈ ఏడాది పరీక్ష రాసిన వెంటనే ప్రాథమిక కీ ఆధారంగా కంప్యూటర్ స్క్రీన్ పైనే మార్కులు కనిపించేలాగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో 197241 మంది పరీక్ష రాయగా 144704 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 73294 మంది అర్హత సాధించారు. తెలంగాణలో బక్రీద్ పండుగ వేళ గోరక్షకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తారన్నారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఐఎం ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు స్వచ్ఛంద గోసేవకులు వేధిస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. హిందువుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న గోరక్షణ కోసం పనిచేసేవారిని నేరస్తుల్లా చూడడం సరికాదన్నారు. దేశంలో అన్ని మతాల ఆచారాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న రామచంద్రరావు తక్షణమే గోరక్షకులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గోసేవకులకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రామచంద్రరావు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరుపై భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు విమర్శలు చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నా బూత్ నా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా పీఆర్ఎస్ బీఎల్ఏలకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఒక బాలికకు అన్యాయం జరిగితే ప్రభుత్వం వెనుకుండిపోయిందని, కాంగ్రెస్ బీజేపీ కలిసి బాలికకు అన్యాయం చేయాలని చూశాయని కేటీఆర్ ఆరోపించారు. ఈరోజు రాష్ట్రంలోని 1-2 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని యూనిట్ 3 పరిధిలో ఉన్న టర్బైన్ డ్రివెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో అగ్ని ప్రమాదం సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్లాంట్ ఆవరణలో దట్టంగా పొగలుముకోవడంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కంట్రోల్ కేబుల్స్ వాల్వ్లు దెబ్బతినగా ప్రధాన యంత్రాలకు ముప్పు తప్పినట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నార్కోటిక్ జాగిలాలతో గంజాయి మత్తు పదార్థాల నివారణ లక్ష్యంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కిరాణా కొట్లు, పాన్ షాపులు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అనుమానిత ప్రాంతాలపై నార్కోటిక్ డ్రగ్స్ సహాయంతో నిఘా ఉంచారు. ఉద్యాన శాఖ అందిస్తున్న ప్రోత్సాహక పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని పళ్ల తోటల విస్తీర్ణాన్ని పెంచుతూ అధిక ఆదాయం పొందాలని హార్టికల్చర్ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో ఈరోజు నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మామిడి ప్రదర్శనను పరిశీలించారు. జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఈరోజు పలు ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. విద్యావారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. విద్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యావారోత్సవాల ముగింపు సందర్భంగా సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల మండల కేంద్రమైన బెజ్జూర్లో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ నీతికా పంత్ ప్రారంభించారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వోద్యోగులపై నమ్మకం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణలో ఎప్సెట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈవేళ రాష్ట్రంలో 1-2 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

7 గంటలకు ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు. 7 గంటల 15 నిమిషాలకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం. 7 గంటల 45 నిమిషాలకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు. 9 గంటలకు ఆంగ్లేయుల వార్తలు. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ టెలికేంద్రం అండి. 9:30కు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ కన్యాకుమారి గారి వయలిన్ వాయిద్యం వినవచ్చు. 10 గంటల నుంచి ప్రసార సమాప్తి వరకు అంటే 11 గంటల వరకు మాతృ గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు.

ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారాలు ఇంకా రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఇప్పుడు 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజల కార్యక్రమం. ఇందులో ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కుమారి హరిణి గారి ప్రసంగం, అనంతరం మత్తు పదార్థాల ప్రభావం జాగ్రత్తలు ఈ అంశంపై కుమారి నందిని గారి ప్రసంగం ప్రసారమవుతాయి.

రేపు ఉదయం 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ఉంటుంది. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఉత్తిష్ట భారత సుధ సంగీత రూపకం ప్రసారమవుతుంది. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 9:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు, 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 5:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:15 పంట పొలాలు వ్యవసాయాల కార్యక్రమం, 8:00 మనోరంజని. శ్రోతలు లేఖల ద్వారా ఇంకా వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం ఉంటుంది రేపు రాత్రి 8:00. 9:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మాతృ గీతాలు. ఇవి రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ആകാശവാണി വരങ്കൽ കേന്ദ്രം സമാചാരദർശിനി.
1: QR കോഡ് സ്കാൻ ചെയ്യണ്ടി 5,000 ക്യാഷ് ബാക്ക് പൊന്നണ്ടി. അരെ വാ ഭലേ ഗുണ്ടേ.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
4: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
5: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ అప్.

కోసం. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగవాణి.
2: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
2: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
3: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
3: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
3: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
3: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
4: సమాచార దర్శనం విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కుమారి హరిణి గారి ప్రసంగం, అనంతరం మత్తు పదార్థాల ప్రభావం జాగ్రత్తలు ఈ అంశంపై కుమారి నందిని గారి ప్రసంగం వింటారు. ముందుగా వినండి ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కుమారి హరిణి గారి ప్రసంగం.
1: ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828 సంవత్సరం

సంవత్సరము నవంబరు నెల 19న వారణాసిలో విక్రమనామ సంవత్సరం బహుళ పంచమి నాడు జన్మించింది. కానీ దీనికి వేరే చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన 1828 అన్ని చోట్ల ఆమోదింపబడుతున్నది. దీనికి ఆధారం 1854 జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె తరపు గుమాస్తా ఆయనకు రాణి 26 స్త్రీ అని చెప్పడం జరిగింది. ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే భగీరథి బాయిలు. వీళ్ళది సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది, ఆధ్యాత్మిక ధోరణి మెండుగా కలది. పేరు మణికర్ణికగా కాగా ఆమెను ముద్దుగా మను అని పిలుచుకునేవారు. మను 4 ప్రాయంలో ఉండగానే ఆమె తల్లి కన్నుమూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది. మను తండ్రి 2వ బాజీరావు శేష్వ దగ్గర సైన్యాధ్యక్షుడిగా పనిచేసేవాడు. బాజీరావు పంతును బిటూర్కి పిలిపించి ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు. బాజీరావుకు సంతానం లేకపోవడంతో నానాసాహెబు అనే బాలుడిని దత్తత చేసుకున్నారు. నానాసాహెబు అతని పినతండ్రి కుమారుడు రావు సాహెబు మనుబాయిని తమ చెల్లెలిగా ఆదరించారు. వీరు ముగ్గురు కలిసి విద్యలన్నీ నేర్చుకున్నారు. కత్తిసాము, గుర్రపు స్వారీ, తుపాకీ పేల్చడం వంటి విద్యలంటే మనుకు మక్కువ ఎక్కువ. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి, గాలి విసురుకు వెత్తుగా ఎగిరే కుర్రలతో గుర్రపు స్వారీ చేస్తూ నానాసాహెబు వెంట మనుబాయి దూసుకొని పోయేది. లక్ష్మీబాయికి 13 వయసులోనే 1842 ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరు నెవెల్కర్తో వివాహమైంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తరువాత ఆమె పేరు లక్ష్మీబాయి అయింది. 1851 లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఆ పిల్లవాడు 4 వయసులోనే కన్నుమూసేశాడు. మరణం నుండి తేరుకోలేని గంగాధర్రావుకు 1853 విపరీతమైన అనారోగ్యం సోకింది. వేరే బిడ్డను ఎవరినైనా దత్తత తీసుకోమని అందరూ సలహా ఇచ్చారు. దాంతో ఆయనకు దూరపు బంధువైన వసుదేవ్ నెవెల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని చనిపోవడానికి కేవలం ఒక్కరోజు ముందుగానే దత్తత తీసుకున్నాడు. 1853 నవంబర్ 21 గంగాధర్రావు మరణించారు. వివాహం తరువాత ఆమె పేరు లక్ష్మీబాయిగా మార్చబడింది. ఆమె సాయుధ దళం, గుర్రపు స్వారీ, విలి విద్యల్లో ప్రావీణ్యం సంపాదించింది. అంతేకాకుండా తన స్నేహితురాళ్ళందరినీ చేర్చుకొని సభలో ఒక సైన్యాన్ని తయారు చేసింది. గంగాధర్రావు మరణించే సమయానికి డల్హౌజీ భారత గవర్నర్ జనరల్గా ఉన్నాడు. హిందూ సాంప్రదాయ ప్రకారం దామోదర్ రావు రాజ్యానికి వారసుడు కావాల్సి ఉండగా అందుకు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. దామోదర్ రావు రాజుకు రక్త సంబంధం కానందువలన, అంటే దత్తత సంబంధం కావున, ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌజీ సిద్ధాంతం ప్రకారం రావు సింహాసాన్ని అధిష్ఠించే అధికారం లేదని అతనిని నిరాకరించాడు. దీంతో లక్ష్మీబాయి ఈస్టిండియా కంపెనీకి చెందిన ఒక న్యాయవాది రాబర్ట్ ఎల్లిసన్ సంప్రదించి లండన్ న్యాయస్థానంలో దావా వేసింది. ఆ న్యాయవాది కేసును చాలా చక్కగా వాదించినా లాభం లేకపోయింది. కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఆంగ్లేయులకు రాణి మీద కక్ష కలిగింది. వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 1854 రాజుకు రుణపడి ఉన్న 60,000 ఆమెకు లభించి పింఛను నుంచి తీసుకున్నారు. ఆమె తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళవలసిందిగా ఆదేశించారు బ్రిటిష్లు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లేదే లేదని ప్రతిజ్ఞ పూనింది. రాణి ఝాన్సీని ఇవ్వకూడదని నిశ్చయించుకుంది. ఆమె తన సైన్యాన్ని బలపరిచి తమకు తాముగా వచ్చిన వాళ్లను పోగు చేసి ఒక సేనాను తయారు చేసింది. మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇచ్చింది. యుద్ధ వీరులైన గులాం గాస్ ఖాన్, దోస్త్ ఖాన్, ఖుదాబక్షి, మోతీబాయ్, సుందర్ మందర్, ఖాసీభాయ్, దివాన్ రఘునాథ్ సింగ్, దివాన్ జవహాన్, జవహర్ సింగ్ రాణి బలగంలో ఉన్నారు. ఝాన్సీలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మే

1857లో మిరాట్లో భారత్ సిపాయిలు తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్కి వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటుగా నిలిచింది. వాళ్ళు యుద్ధంలో తుపాకీ గుండ్లు తగలకుండా వేసుకొని తొడుగులకు వీళ్ళు వాడే తుపాకీలకు పందులు, ఆవుల కొవ్వుని పూశారు. బ్రిటిష్ అధికారులు వాళ్లను వాటిని వాడవలసిందిగా బలవంతపరిచి ఎవరైతే వినలేదో వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఆ తిరుగుబాటు సమయంలో చాలామంది బ్రిటిష్ ప్రజలు, మహిళలు, పిల్లలు సిపాయిల చేతుల్లో చనిపోవడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఈ తిరుగుబాటును త్వరగా ముగించాలనుకున్నారు. ఇంతలో మే 1857లో భారతదేశంలో కలవరం ప్రకారం మొదలైంది. ఉత్తరాఖండంలో మొదటి భారత స్వతంత్ర యుద్ధం మొదలైంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు ఇంకెక్కడ వాళ్ళ ధ్యానాన్ని కేంద్రీకరించవలసిందిగా నిర్బంధం రావడంతో ఝాన్సీ లక్ష్మీబాయి పరిపాలించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సమయంలో ఆమె తన సత్తాని చాలా వేగంగా ప్రదర్శించింది. ఝాన్సీ యుద్ధానికి సేనలను సమర్థవంతంగా తయారు చేసింది. ఈ తన సమర్థత వల్ల లక్ష్మీబాయి మధ్యకాలంలో వచ్చిన సామ్రాట్ల కలవర సమయంలో కూడా ఝాన్సీని శాంతియుతంగా ఉంచగలిగింది. అప్పటి వరకు బ్రిటిష్కి వ్యతిరేకంగా తిరుగుబాటును సంచయించిన కానీ జూన్ 8, 1851 జోన్ ఖాన్ బాగ్లో బ్రిటిష్ HEIC అధికారుల వాళ్ళ భార్య పిల్లలు జనసంహారంలో ఆమె పాత్ర ఇంకా ఒక వివాదాస్పదముగానే నిలిచిపోయింది. చివరికి మార్చి 23, 1858లో బ్రిటిష్ బలగాలు సర్ హుగ్రోజ్ వశములో ఝాన్సీని ఆక్రమించుకున్నప్పుడు ఆమె సంశయం తీరిపోయింది. ఆమె యుద్ధవీరులతో కలిసి లొంగకూడదని ఆమె నిర్ణయించుకుంది. యుద్ధము సుమారు 2 వారాలు జరిగింది. ఝాన్సీ నిర్మూలన చాలా భయంకరమైనవి. ఝాన్సీలో మహిళ సైన్యం కూడా యుద్ధ సామాగ్రిని, తినుబండారాలను సిపాయిలకు అందించేవారు. రాణి లక్ష్మీబాయి చాలా చురుకుగా ఉండేది. ఆమె నగర రక్షణను తానే స్వయంగా పరిశీలించేది. ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకొని బ్రిటిష్కి వ్యతిరేకంగా చాలా భయంకరంగా యుద్ధం చేసింది. ఝాన్సీకి స్వేచ్ఛ కలిగింది. లక్ష్మీబాయిని స్వతంత్ర పరురాలు చేయటానికి తిరుగుబాటుదారుల నాయకుడైన తంత్యా తోపే ఆధ్వర్యంలో 20,000 మంది సైన్యం పంపబడింది. మార్చి 31లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర 1,540 సిపాయిలు మాత్రమే ఉన్నా కానీ ఏ శిక్షణ లేని వాళ్ళకంటే వీళ్ళు చాలా శిక్షణ పొందిన వాళ్ళు, క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కావడంతో బ్రిటిష్ వాళ్ళు ఆక్రమణ మొదలుపెట్టడంతో ఈ అనుభవం లేని సిపాయిలు పారిపోయారు. లక్ష్మీబాయి బలగాలు బలహీనమవడంతో 3 రోజుల తరువాత బ్రిటిష్ వాళ్ళు నగర గోడలని చీల్చుకొని నగరాన్ని ఆక్రమించుకోగలిగాయి. ఆమె తన రక్షకుల చుట్టూ ఉండడంతో ఆ రాత్రి గోడ దూకి నగరం నుంచి పారిపోగలిగింది. ఆ రక్షకులలో చాలామంది తన మహిళ సైన్యం నుండి ఉన్నవారే. 1857లో అలజడి రేగడంతో ఝాన్సీ పట్టణం విప్లవకారులకు నిలయంగా మారింది. లక్ష్మీబాయి స్వచ్ఛంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేసింది. మహిళలను కూడా సైన్యంలో చేర్చుకొని వారికి యుద్ధ శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ఆమె దగ్గర సైన్యాధ్యక్షులుగా వారంతా ఆమె యుద్ధం చేస్తున్న కారణానికి మద్దతుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారే. సెప్టెంబర్ 1857లో ఆమె పక్క రాజ్యాలైన దతియా, ఓర్చా రాజ్యాల నుంచి దాడిని విజయవంతంగా ఎదుర్కోగలిగినది. జనవరి 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ముట్టడించడం ప్రారంభించింది. 2 వారాల పోరాటం తరువాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. కానీ రాణి మాత్రం మగవేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున తగిలించుకొని వారి కన్నుగప్పి పారిపోయింది. కల్పి అనే ప్రదేశానికి తంతియా తోపే అనే విప్లవకారుణ్ణి కలుసుకోగలిగింది. ఆమె చిన్నవాడు అయిన దామోదర్రావు తన బలగంతో కల్పికి పారిపోయి తంత్యా తోపే ఉండే తిరుగుబాటుదారులతో చేరింది. రాణి తంత్యా తోపే గ్వాలియర్కు వెళ్ళి తమ తిరుగుబాటు బలగాలను ఒకటి చేసి గ్వాలియర్ మహారాజు సైన్యాన్ని ఓడించి తమ బలగాలతో వాళ్ళను పూర్తిగా నశించిపోయేలా

0: చేశారు. తరువాత వాళ్ళు కపటోపాయంతో గ్వాలియర్ కోటను ఆక్రమించుకున్నారు. కానీ 1858 జూన్ 17 రెండో రోజు యుద్ధంలో రాణి మరణించింది. ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా వాదనలున్నాయి. ఇప్పటి బ్రిటిష్ రిపోర్టులను బట్టి ఆమె బుల్లెట్ గాయాలు తగిలి మరణించిందని తెలుస్తోంది. టిఏ మార్టిన్ రాసిన లేఖ ఆధారంగా ఈ విషయం తెలుస్తోంది. తరువాత 3 రోజులకు బ్రిటిష్ వారు గ్వాలియర్ను చేజిక్కించుకున్నారు. గ్వాలియర్ యుద్ధం గురించి జనరల్ రోజ్ ప్రస్తావిస్తూ విప్లవకారులకెల్లా ఆమె అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పిందని చెప్పారు. దానివల్లనే ఆమె భారత స్వతంత్రోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి కాగా 19వ శతాబ్దంలో మహిళ సాధికారతను ఆదర్శప్రాయంగా నిలిచింది. ఆమె 1858 జూన్ 17 గ్వాలియర్లో యుద్ధ సమయంలో తన 8వ యుద్ధ గుర్రంతో మరణించింది. అది గ్వాలియర్లోని ఫూల్బాగ్ దగ్గర ఖుతహిసేరలో జరిగింది. ఆమె యుద్ధ వీరులకు యుద్ధ బట్టలు తొడిగించి గ్వాలియర్ కోటను రక్షించటానికి యుద్ధానికి తీసుకెళ్ళింది. ఇది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉండే లక్నోకి పడమరగా 120 మైళ్ళ దూరంలో ఉంది. 3 రోజుల తర్వాత బ్రిటిష్ వాళ్ళు గ్వాలియర్ను ఆక్రమించుకున్నారు. గ్వాలియర్ యుద్ధ నివేదిక ప్రకారం జనరల్ సర్ హ్యూగ్ రోజ్ ఆమెని చాలా చెప్పుదగిన అందమైనది, తెలివైనది, పట్టుదల కలది అని, తిరుగుబాటు నాయులకెల్లా అతి భయంకరమైనది అని వర్ణించారు. కానీ కొరతాగా ఉన్న శవాన్ని గుర్తించి అది రాణి అని నమ్మించారని పరాక్రమ పటములుగా చెప్పబడే ఆమె గ్వాలియర్లో యుద్ధంలో చనిపోలేదని కెప్టెన్ రీస్ నమ్మబడి ఝాన్సీ మహారాణి బ్రతికే ఉందని బహిరంగంగా ప్రకటించాడు. ఆమె ఎక్కడైతే మరణించిందో అక్కడే అదే రోజు ఆమెకు అంత్యక్రియలు జరిగాయని నమ్మకం. ఆమె పరిచరికలలో ఒకరు అంత్యక్రియలు సన్నాహాలకు సహాయపడింది. ఆమెకున్న ధైర్యము, పరాక్రమము, వివేకము భారతదేశంలో 19వ శతాబ్దంలో మహిళకున్న అధికారంపై ఆమెకున్న ముందు చూపు, ఆమె చేసిన త్యాగాలు ఆమెని స్వతంత్ర పోరాటంలో ఒక ప్రసిద్ధి వ్యక్తిగా నిలిపాయి. ఝాన్సీ గ్వాలియర్లో ఆమె గుర్తుగా కంచు విగ్రహాలను స్థాపించారు. రెండిటిలోనూ ఆమె గుర్రంపై కూర్చున్నట్టుగా చిత్రీకరించారు. ఝాన్సీ అధికారం పోయిన 3 రోజులకే ఆమె తండ్రి అయిన మొరోపంత్ థాంబేని పట్టుకొని ఉరితీశారు. రాణి లక్ష్మీబాయి దేశీయ శూరురాలైంది. ఆమెను వీరనారి ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భారతదేశీయ సేనలో మొదటి మహిళ సమూహము తయారు చేసినప్పుడు దానికి ఈమె పేరు పెట్టారు. భారతదేశ కవయిత్రి అయిన సుభద్రకుమారి చౌహాన్ వీరరస శైలిలో ఆమె గురించి ఒక కవిత రచించారు. అది ఇప్పటికీ భారతదేశ బడిపిల్లల చేత చెప్పబడుతున్నది. ది టైగర్ అండ్ ది ఫేమ్ భారతదేశంలో విడుదలైన మొదటి సాంకేతిక రంగుల చలనచిత్రం. ఇది భారతీయ చలనచిత్రం. ఇది భారతీయ చలనచిత్రం తయారీకుడైన సూరజ్ మోడీ దర్శకత్వం వహించి నిర్మించింది. ది రెబల్ కేతన్ మోహంత్ కొత్త చలనచిత్రం. ఇది అతని చిత్రానికి ఒక స్నేహపూరిత వస్తువు. మంగళ్ పాండే ది రైజింగ్ చంద్రప్రకాష్ ద్వివేది రచించిన కథ నుంచి ఫరూక్ దోండే ద్వారా చలనచిత్రంగా ప్రదర్శింపబడింది. ఈ చిత్రం ప్రస్తుతం తిరిగి నిర్మించబడుతుంది. ఆమె తండ్రి మొరోపంత్ థాంబేను ఝాన్సీ రాజ్యం పడిపోయిన కొన్ని రోజుల తర్వాత పట్టుకొని ఉరతీయడం జరిగింది. ఆమె దత్తత పుత్రుడైన దామోదర్ రావు బ్రిటిష్ ప్రభుత్వం అతని వారసత్వ సంపదలను ఇవ్వకపోయినా భరణం మాత్రం చెల్లించింది. ఝాన్సీలోను గ్వాలియర్లోను ఉన్న రాణి కంచు విగ్రహాలు ఆమె జ్ఞాపకార్థం ఇప్పటికీ అలాగే మిగిలి ఉన్నాయి.
1: ఇంతవరకు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కుమారి హారిణి గారి ప్రసంగం విన్నారు.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇంట్లో

0: సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మూడు కాలేజీలలో
3: డోంట్ వరీ,
2: ఫీజ్ చూడు.
4: ఎలా ఉన్నారు?
5: ఏంటి విషయం?
3: ఫీజ్ కోసం టెన్షన్?
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
2: ఆర్బీఐ అంటుంది,
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి, యువతపై మత్తు పదార్థాల ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎంసంగ్పై కుమారి నందిని గారి ప్రసంగం.
8: శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు సుక్క నందిని. నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో జర్నలిజం మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని. ఈరోజు మన యువతను ఆకర్షించి ఒక వ్యసనంలా మారుతున్న మాదక ద్రవ్యాల గురించి మాట్లాడడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఇది మన దేశంలో ఉన్న యువత చేజేతుల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్కి అలవాటు పడి వాటి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దీని ప్రభావం దేశంలో చాలా కుటుంబాల మీద ఉన్నది. మాదక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే కొన్ని పదార్థాలు. వీటిని ప్రపంచమంతా డ్రగ్స్ అని వ్యవహరిస్తున్నారు. మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదమైన వ్యసనం, ఈనాటి యువతరాన్ని దారి మళ్లించి చెడు మార్గాలలో నడిపిస్తున్న దూర అలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా తీవ్రమైన ప్రభావాలున్న వ్యసనం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6% జనాభా, అనగా 185 మిలియన్ల మంది ఇలా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనాలు తెలుపుతున్నాయి. మాదక ద్రవ్యాలు నల్లబజారులో అందుబాటులో ఉన్నాయి. వీటికి వివిధ ప్రాంతాలలో సంకేత నామాలతో చలామణి అవుతుంటాయి. ఇలా అక్రమ వ్యాపారులు దొంగ రవాణకు పాల్పడుతూ కోట్లాది రూపాయల్ని గడిస్తుంటే యువత వాణిని వినియోగిస్తూ చెడిపోయి దేశానికి ద్రోహం చేస్తుంది. వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులవుతున్నారు. ఒకసారి దీనికి బానిసలైన తర్వాత వీటిని సంపాదించడానికి ఎంతటి ఆకృత్యాలు, నేరాలు చేయడానికి వెనుకాడరు. మాదక ద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైక్రోట్రాఫిక్ సబ్స్టాన్స్ చట్టాన్ని చేసింది. ఈ మత్తు మందులు పండించేవారు, వ్యాపారం చేసేవారు, కలిగి ఉన్నవారు చట్టపరంగా కఠినంగా శిక్షార్హులు. ఇలాంటి వ్యసనాపరుల్ని మళ్ళీ మామూలు మనుషుల్ని చేయడం చాలా కష్టమైన పని. వీరిని డ్రగ్స్ అడిక్షన్ కేంద్రంలో మానసిక వైద్యుల ద్వారా చికిత్స చేసి కాపాడుకోవచ్చును. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం సమాజానికి చాలా నష్టం కలిగిస్తుంది. భారత్లో మారక ద్రవ్యాల వినియోగం నానాటికి అధికమవుతున్నట్లుగా పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు పట్టుబడడం పొరపాటుగా మారింది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఒకప్పుడు పట్టణాలు నగరాలకే పరిమితమైన మత్తు పదార్థాల జాడ్యం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు పాకింది. మత్తు పదార్థాలు రకరకాల రూపంలో కళాశాలలు, పాఠశాలలో విద్యార్థులకు చేరుతున్నాయి. ధూమపానం, మద్యపానంతో సరదాగా మొదలయ్యే అలవాటు క్రమంగా మాదక ద్రవ్యాల దాకా విస్తరిస్తోంది. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టంపై ప్రజల్లో అవగాహన పెంచాలని 1987 ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తీర్మానించింది. ఈ క్రమంలో ఏటా జూన్ 26 మాదక ద్రవ్యాల వ్యతిరేకత దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ప్రజలే ప్రధానం. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారి పట్ల దుర్విచక్షణ నిందలను వదిలేద్దాం, వాటి నిరోధాన్ని బలోపేతం చేద్దాం అనే నిదానంతో ముందుకు కొనసాగుతున్నారు. ఐక్యరాజ్య సమితి నిరుడు వెల్లడించిన నివేదిక ప్రకారం 2020 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21 కోట్ల మంది గంజాయిని వినియోగిస్తున్నారు. 6 కోట్ల మందికి పైగా నల్ల మందుకు, 7.5 కోట్ల మంది పలు రకాల మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారి గురించి

జాతీయ చికిత్సా కేంద్రం అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ ఒక సర్వే నిర్వహించింది. దీని ప్రకారం భారత్ లో 10 నుంచి 75 ఏళ్ల వయసు వారిలో 1.5 కోటి మందికి పైగా గంజాయిని వివిధ రూపాలలో వినియోగిస్తున్నారు. మాదక ద్రవ్య నిరోధక సంస్థ లెక్కల ప్రకారం ఇండియాలో దాదాపు 1 కోట్ల మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. ఇందులో నల్లమందు, కొకైన్, ముక్కు ద్వారా పీల్చే రసాయనాలు, సిరంజిల ద్వారా తీసుకునే మత్తు పదార్థాలు ఉన్నాయి. ఇంతకుముందు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన ఈ జాడ్యం ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలకు గ్రామీణానికి వ్యాపిస్తోంది. సిరంజిల ద్వారా మత్తు పదార్థాలు తీసుకునే క్రమంలో HIV బారిన పడే ప్రమాదం ఉంది. దేశీయంగా ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ మార్గంగా చూస్తుండడంతో దాని వినియోగం అడ్డు ఆపు లేకుండా పెరిగిపోతోంది. మద్యానికి బానిసలైన ఎంతో మంది తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. మద్యం, డ్రగ్స్ మత్తులో తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారు. 26% ప్రజలు మత్తు పదార్థాలు లేనిదే తమ దైనందిన చర్యలు చేయలేకపోతున్నారని పలు పరిశీలనలు చెబుతున్నాయి. దీన్నే మత్తు పదార్థానికి బానిసలుగా మారడం అంటారు. వెంటనే వీరికి చికిత్స అవసరం. ఒక సర్వే ప్రకారం దేశీయంగా 1 in 6 మద్యానికి బానిస అవుతున్నారు. ప్రస్తుతం పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లోనూ మాదక ద్రవ్యాలు యథేచ్ఛగా అమ్మే దుస్థితి నెలకొంది. గంజాయిలో ఉండే ఒక రసాయనం వ్యక్తులను దానికి బానిసలుగా మారుస్తుంది. అది మెదడుపై తీవ్ర ప్రభావం చూపి శ్రద్ధ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని దెబ్బతీస్తోంది. చురుకుదనం సన్నగిల్లుతుంది. గంజాయి సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయి. కార్మికులు పనిచేస్తున్న చోట ప్రమాదాల బారిన పడవచ్చు. మత్తు పదార్థాలను సేవించిన తర్వాత వ్యక్తుల్లో చిత్త భ్రమలు మొదలవుతాయి. లేని మనుషులు ఉన్నట్లు, ఏదో చెబుతున్నట్లు భ్రమ చెందుతారు. ఆత్మహత్య ఆలోచనలు సైతం ముప్పిరిగొంటాయి. వ్యక్తులు తమను తాము గాయపరుచుకోవడంతో పాటు ఇతరులపై దాడులు, హత్యలు, దొంగతనాల వంటి నేరాలకు ఒడిగట్టే ప్రమాదం ఉంది. మత్తు పదార్థాల మహావిధ్వంసాన్ని నిరోధించాలంటే ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలి. వాటి రవాణాను సమర్థంగా నిరోధించాలి. తయారీదారులు రవాణా చేస్తున్న వారిని కఠిన శిక్షలు పడేలా చట్టాలను పదును తేల్చాలి. ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాల వల్ల తలెత్తే నష్టాలపై సామాజిక ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రసార మాధ్యమాలు, OTTలు వంటి వాటిలో ఆల్కహాల్, గుట్కా, సిగరెట్, జర్దా తదితరులకు సంబంధించిన ప్రకటనలను పూర్తిగా నిషేధించాలి. మత్తు పదార్థాలకు బానిసలైన వారిని మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. నిపుణులైన వైద్యులు సరైన చికిత్స అందిస్తే ఆ జాడ్యం నుండి బయటపడే అవకాశం ఉంది. పొగాకు ఉత్పత్తుల్ని మానడానికి, ఆల్కహాల్, ఇతర మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడడానికి అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ప్రజలకు చేరువ చేసేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కంకణబద్ధం కావాలి. యుక్త వయసు పిల్లల్లో విపరీతమైన ఉత్సాహం ఉంటుంది. పలు రకాల సాహసాలు చేయాలని వారి మనసు ఆరాట పడుతుంది. అది వారిని మత్తు పదార్థాల వైపు నడిపించే ప్రమాదం ఉంది. మొదట సరదాగా సాహసంగా ప్రారంభమై ఆ తర్వాత అది వ్యసనంలా మారుతుంది. చివరకు జీవితాన్ని నాశనం చేస్తుంది. మత్తు పదార్థాలు సేవించిన తర్వాత మెదడులో డోపామైన్, సెరటోనిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. వాటి వల్ల హుషారుగా, ఉత్తేజంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అది కొద్దిసేపే ఉంటుంది. దాంతో మళ్ళీ మళ్ళీ మత్తు పదార్థాలు తీసుకోవాలని అనిపిస్తుంది. ఇలా క్రమంగా ఒక వ్యక్తి వాటికి బానిస అయిపోతాడు. దానివల్ల ఆరోగ్య, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. కుటుంబాల అల్లకల్లోలమవుతాయి. మానసిక సమస్యలు, నిరాశ, ఆందోళన, చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాలు, చెడు స్నేహాలు, ఇంట్లో తల్లిదండ్రుల మధ్య గొడవలు, వారి విడాకులు, తదితర అంశాలు యువత, పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలు కావడానికి కారణం కావచ్చు. అందువల్ల తల్లిదండ్రులు ఇంట్లో పెద్దలు పిల్లలను నిత్యం గమనిస్తూ ఉండాలి. వారు చెడుదారుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న, మాదక ద్రవ్యాలను తీసుకుంటున్న వారిని గుర్తించడం ఎలా? యుక్త వయస్కులు

0: చిన్న పిల్లలు మాదక ద్రవ్యాల బారిన పడటం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు అన్నారు. మాదక ద్రవ్యాలను తీసుకునే వారిని ఈ కింది లక్షణాలతో గుర్తించవచ్చని వైద్యులు వివరించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం వల్ల ఆకలి తగ్గిపోతుంది, నిద్ర పట్టదు, అల్సర్ క్రామ్స్ వస్తాయి, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, నిద్రలో సమస్యలు, మానసిక ఒత్తిడి, మూడ్ స్వింగ్స్, అందరితో పోట్లాడలు చేస్తారు, చేతులు కాళ్ళు వణకడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి, జుట్టు ఎండిపోతుంది, వయసు మీరిపోయినట్లు కనిపిస్తారు, మాటల్లో తడబాటు కలుగుతోంది, కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడతాయి, కొంతమంది డ్రగ్స్ కొనుక్కోవడం కోసం దొంగతనాలు చేయడం కూడా మొదలు పెడతారని వైద్యులు అన్నారు. మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల నిజమైన ఆనందాన్ని కోల్పోవడం, వాటిని సంపాదించడం కోసం సమయాన్ని వినియోగించడం, కోపంగా దురుసుగా ప్రవర్తించడం, వాటి ప్రభావంలో ప్రమాదాలకు గురి కావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఫిట్స్ కూడా వస్తాయని డాక్టర్లు చెప్పారు. మాదక ద్రవ్యాలు తీసుకునే వారికి ఆత్మహత్య చేసుకునే ముప్పు కూడా ఉంటుందని తెలిపారు. ఇంజెక్షన్ల ద్వారా తీసుకోవడం వల్ల HIV లాంటిని వచ్చే ముప్పు కూడా ఉందని చెప్పారు. గంజాయి లాంటివి తీసుకునేటప్పుడు తీవ్రమైన మానసిక సమస్యలు కనిపించడంతో పాటు మూడ్లో మార్పులు, మానసిక ఒత్తిడి, ఆందోళన కలుగుతాయి. ఇవి నరాలను ఉద్రేగపరిచి గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు అన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత కింది జాగ్రత్తలను పాటించడం ద్వారా వ్యసనాల నుండి బయటపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో పిల్లల్ని వ్యసనాలకు దూరంగా ఉంచడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. రోజు కనీసం 10 నిమిషాలైనా ధ్యానంలో నిశ్శబ్దంగా ఉంటూ తమ గురించి తాము తెలుసుకునేలా వారిని ప్రోత్సహించాలి. ఉన్నత పాఠశాలల్లో మానసిక నిపుణులను నియమించాలి. శారీరక సమస్యల పరిష్కారానికి వైద్యుల దగ్గరికి నిపుణులను సంప్రదించడానికి జంకు ఉండక్కర్లేదనే అవగాహన భరోసా విద్యార్థులలో కల్పించాలి. ప్రభుత్వ ప్రైవేటు హాస్టళ్లు, విదేశాల నుంచి వచ్చే విద్యార్థుల నేపథ్యంపై దృష్టి పెట్టాలి. డ్రగ్స్ అలవాటు పడిన పిల్లలను గుర్తించేలా ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలి. డ్రగ్స్ దూరంగా ఉండేలా NCC, NSS, స్కౌట్స్ అండ్ గైడ్స్, విద్యా సంఘాల కార్యక్రమాలలో అవగాహన పెంచాలి. డ్రగ్స్ వాటిల్లా చేసే దుష్ప్రభావాలు శిక్షల గురించి 7వ తరగతి నుంచే విద్యార్థులకు బోధించాలి. డ్రాయింగ్, క్రాఫ్ట్, సంగీత వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలి. బడుల్లో ఆటపాటలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా దినపత్రికలు చదివి సామాజిక అంశాలపై చర్చించేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. మాదక ద్రవ్యాలను నిరోధించే చర్యలతో పాటు పిల్లల మానసిక ఆరోగ్యానికి బలమైన పునాదులు వేస్తేనే డ్రగ్స్ సమస్యకు అసలైన పరిష్కారం లభిస్తోంది. మన యువతను మనమే కాపాడుకుందాం, చెడు వ్యసనాలకు దూరంగా ఉంచుకుందాం. ప్రభుత్వం చొరవ తీసుకొని మాదక ద్రవ్యాలను అరికట్టి యువతను కాపాడాలని ఆశిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మీ శ్రమయం శ్రద్ధకు ధన్యవాదాలు. నమస్కారం.
1: ఇంతవరకు యువతపై మత్తు పదార్థాల ప్రభావం ఈ అంశంపై కుమారి నందిని గారి ప్రసంగం విన్నారు.

0: యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లోని ఏవియానిక్స్ డివిజన్ 2026-27 సంవత్సరానికి గాను ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 205 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఆటోమొబైల్, కెమికల్, మెటలర్జీ, సేఫ్టీ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. మొత్తం 205 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఎన్సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ ట్రేడ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

0: ఈ ఇంటర్వ్యూలు 28, 29 జూన్ 1వ తేదీల్లో నిర్వహించబడతాయి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ ఐఐబీఎఫ్ నుంచి ఫారెక్స్ ఆపరేషన్ సర్టిఫికేట్తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్లో కనీసం 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి, లేదా ట్రేడ్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్లో సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యత కూడా ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయసు 30 April 2026 నాటికి 23 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ June 2, 2026. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ sbi.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. హైదరాబాద్ హబ్సిగూడలోని ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థ అయిన సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ సిసిఎంబి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇందులో భాగంగా 23 టెక్నీషియన్ ఖాళీలను, 1 డ్రైవర్ ఖాళీని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 26 May 2026 నాటికి 27 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ccmb.res.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 26 May 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఫీల్డ్ లెవెల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 123 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 65% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి, తెలుగు ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడడం, చదవడం, రాయడం తెలిసి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి, ఎంపికైన వారు సొంతంగా ద్విచక్ర వాహనం డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, అభ్యర్థుల వయసు 25 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం స్త్రీనిధి వెబ్సైట్ www.sreenidhi.telangana.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 29, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

రమణి. వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో విడి సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపై అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన ముగించుకుని 5 దేశాల పర్యటనలో భాగంగా 3 విడతలో ఈ సాయంత్రం స్వీడన్లోని గోతెన్బర్గ్ చేరుకున్నారు. ప్రధానమంత్రి విమానం ఆ దేశ వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే స్వీడన్కు చెందిన గ్రైపెన్ యుద్ధ విమానాలు దానికి రక్షణ

అంతగా తోడుగా వచ్చాయి. గోథెన్బర్గ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి ఘన స్వాగతం లభించింది. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. స్వీడన్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా మోదీ తన స్వీడన్ ప్రధానమంత్రితో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ సమీక్షిస్తారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, కృత్రిమ మేధస్సు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్స్, సప్లై చైన్స్, రక్షణ, అంతరిక్షం, వాతావరణంలో మార్పుల కోసం తీసుకునే చర్యలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని ఇరు పక్షాలు భావిస్తున్నాయి. ఇద్దరు ప్రధానమంత్రులు కలిసి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డెర్ లెయెన్తో కలిసి ప్రముఖ పాన్ యూరోపియన్ వ్యాపార వేదిక అయిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గోథెన్బర్గ్కు బయలుదేరే ముందు డచ్ ప్రధానమంత్రి రాబ్ చట్టన్ స్వయంగా ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీడ్కోలు పలికారు. నెదర్లాండ్స్లో తన 2 రోజుల పర్యటనలో ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, కీలక క్రిటికల్ మినరల్స్, ఇతర ముఖ్య రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాలు 17 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితి, ప్రపంచాన ఇంధన సరఫరా, వాణిజ్య నెట్వర్క్లపై దాని ప్రభావాల పట్ల ఇద్దరు నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన నెదర్లాండ్స్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2 దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చడం ద్వారా నీటి వనరులు, సెమీకండక్టర్లు, ఆవిష్కరణలు, రక్షణ, సస్టైనబిలిటీ, మొబిలిటీ రంగాల్లో సహకారాన్ని విస్తరించడం ద్వారా ఇరు దేశాలు భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకమైన రోడ్ మ్యాప్ రూపొందించాయని మోదీ చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ, హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీశన్ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. అయితే వివిధ వర్గాల లాబియింగ్, క్షేత్రస్థాయిలో కార్యకర్తల నిరసనల కారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడంలో కూటమికి కొంత సమయం పట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన విడి సతీశన్ రేపు ఉదయం కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న విడి సతీశన్ ఈ సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి మంత్రుల జాబితాను అందజేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో దాదాపు 12,000 మంది కూర్చోవడానికి వీలుగా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25వ తేదీన ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కార ప్రదాన వేడుకలో రాష్ట్రపతి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందజేస్తారని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఈ ఏడాది భారత ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలున్నాయి. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలుండగా 16 మందికి మరణానంతరం ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మ అవార్డులైన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ముఖ్యమైనవి. 1954లో ప్రారంభించిన ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, వాణిజ్యం, పరిశ్రమల సహా వివిధ రంగాల్లో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు సాధించిన వారిని గుర్తించి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు బెంగళూరు ముంబై మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్ను వర్చువల్గా ప్రారంభించారు. ఇది కర్ణాటక, మహారాష్ట్రాల మధ్య రైలు అనుసంధానాన్ని మరింతగా పెంచుతుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అశ్విని వైష్ణవ్, దక్షిణ ఉత్తర కర్ణాటక ప్రజల చిరకాల డిమాండ్లు ఇప్పుడు నెరవేరుతున్నాయన్నారు. బెంగళూరు ముంబైల మధ్య వందే భారత్ స్లీపర్ సర్వీస్ త్వరలోనే ప్రారంభం కానుందని కూడా ఆయన ప్రకటించారు. రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిని గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ కర్ణాటకలో ప్రస్తుతం 12 జతల వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని మంత్రి చెప్పారు. బెంగళూరును హైదరాబాద్, చెన్నైతో అనుసంధానం

0: నుంచే బుల్లెట్ రైలు కారిడార్లకు కూడా ఆమోదం లభించిందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న, కనీసం ధర వద్ద 270 కోట్ల రూపాయల వ్యయంతో వందే భారత్ స్లీపర్ మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కర్ణాటకలో 61 రైల్వే స్టేషన్లను 2,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చుతో పునరాభివృద్ది చేస్తున్నామని, ఇప్పటికే 9 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. మయన్మార్కు చెందిన డ్రగ్స్ ముఠా నాయకుడు థాన్చిన్ తువాంగ్ను ఢిల్లీలో అరెస్ట్ చేయడం ద్వారా భారత మయన్మార్ సరిహద్దులో పనిచేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా నెట్వర్క్లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఒక పెద్ద విజయం సాధించింది. విస్తృతమైన నిఘా, ఇంటెలిజెన్స్ సమాచారం, అంతర్రాష్ట్ర సమన్వయం, నిరంతరం తీసుకుంటున్న చర్యల ద్వారా ఈ అరెస్టు జరిగిందని ఎన్సీబీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఎన్సీబీ నమోదు చేసిన 2 కేసులతో సహా పలు డ్రగ్స్ చట్టాల అమలు సంస్థల పరిధిలోని ఎన్డీపీఎస్ చట్టం కేసుల్లో థాన్చిన్ తువాంగ్ మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉన్నాడు. కౌజార్లోని దుల్తే సమీపంలో 14 కిలోల మెథంపెటమైన్, 2.8 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న 2024 ఎన్సీబీ కేసులో, అలాగే ఐజ్వాల్లో 49.1 కిలోల మెథంపెటమైన్ స్వాధీనం చేసుకున్న 2025 కేసులో తువాంగ్ ప్రధాన నిందితుడని బ్యూరో పేర్కొంది. మిజోరాం, మణిపూర్, అస్సాం, త్రిపురల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బంగ్లాదేశ్కు మాదక ద్రవ్యాల రవాణా నిర్వహించే సరిహద్దు నెట్వర్క్లతో తువాంగ్కు విస్తృతమైన సంబంధాలున్నట్లు విచారణలో తెలిందని బ్యూరో తెలియజేసింది. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన వ్యూహాత్మక జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ గుండా తాము శత్రువుగా భావించే దేశాల సైనిక పరికరాల రవాణాను ఇకపైన అనుమతించబోనని ఇరాన్ ప్రకటించింది. ఆ దేశ ప్రథమ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రజా ఆరిఫ్ మాట్లాడుతూ, గతంలో టెహ్రాన్ ఈ జలసంధిపై తన పూర్తి సార్వభౌమాధికారాన్ని ఉపయోగించకుండా సంయమనం పాటించిందని, ఇరాన్కు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ఉద్దేశించిన సైనిక కార్గోను కూడా ఈ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతించిందని తెలియజేశారు. అయితే ఇకపై ఆ విధానం మారుతుందని ఆయన స్పష్టం చేశారు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్లో నిర్దేశిత మార్గం ద్వారా నౌకాదళం ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఇరాన్ ఒక యంత్రాంగాన్ని అభివృద్ది చేసిందని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి ఇబ్రహీం అజీజ్ నిన్న ప్రకటించారు. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ను స్థాపించిన గుర్తుగా ఈరోజు జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహన పెంచడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు నివారణ దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈరోజు జరుపుకుంటారు. అధిక రక్తపోటు వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 222 పరుగులు చేసింది. ఈరోజు జరిగే మరో మ్యాచ్లో 7:30కి ఢిల్లీ క్యాపిటల్స్ అటు రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో వీడి సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపైన అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 6 సెకండ్లు. ఇప్పుడు ఇల్లు వాకిలి కార్యక్రమం విందాము.

పరిస్థితుల్లో మనం ఉన్నాము. రకరకాల పంటలు పండించడం, రకరకాల వంగడాలను తయారు చేయడం రైతులకు ఈ శాస్త్రవేత్తలు అందించడం, ముఖ్యంగా ప్రాంతీయ పరిశోధనా స్థానంలో అభివృద్ధి పరచబడిన వంగడాలు అందించడం, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాన్ని వీటికి అనుకూలంగా రైతు సోదరుల దగ్గరికి తీసుకెళ్లడము, ఇటువంటి సందర్భంలో ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని రైతు ముంగిట్లో ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి అన్న వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ప్రత్యేకంగా ప్రభుత్వాలు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ పి అర్చన గారు మన ఆకాశవాణి స్టూడియోకు ఇచ్చేశారు. వీరిని అడిగి చక్కటి సమూలమైన సమాచారాన్ని ఈ రైతు ముంగిట్లో ఎటువంటి శాస్త్ర సాంకేతిక

0: చక్కటి సమూలమైన సమాచారాన్ని ఈ రైతు ముంగిట్లో ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందించడానికి వారు సమాయత్తమైనారు ఆ వివరాలను తెలుసుకుందాం. నమస్కారం అండి అర్చన గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా మన రైతు సోదరులకు తెలియజేయండి, ఈ నేటి నవీన యుగంలో నవీన పద్ధతులు, కొత్త కొత్త పద్ధతులు, అన్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అన్ని విభాగాలలో ఇవి ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో రైతులకు, రైతు సోదరులకు చక్కటి పంటలు పండించడానికి ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉంది ముందుగా తెలియచేయండి.
1: మనకి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వము మన యూనివర్సిటీ ద్వారా, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా 1600 గ్రామాలలో రాష్ట్రంలో విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వివిధ సీనియర్ సైంటిస్టులు కానీ, పరిశోధనా విభాగంలో ఉన్నటువంటి సైంటిస్టుల నుండి కానీ, లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, లేకపోతే తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల నుండి ఉన్న వివిధ శాస్త్రవేత్తల నుండి ప్రతి గ్రామంలో, అనగా మనకి తెలంగాణలో ప్రజెంట్ 1600 గ్రామాల్లో మనకి ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు ఈ గ్రామాలలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించాలని మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉపకులపతి గారు ప్రొఫెసర్ జానయ్య గారు సంఘటితంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలు మనకి ఇదివరకే స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు మనకి ప్రజెంట్ జరుగుతూనే ఉన్నాయి. మే 23 వరకు ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాలు శాస్త్రవేత్తల ద్వారా మరియు అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కలిసి చేయడం జరుగుతుంది ప్రతి గ్రామంలో రైతు వేదికలో.
0: చాలా చక్కగా మీరు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలియజేశారు, ఈ సమయాన్ని కూడా మీరు వివరించారు. అయితే ఇటువంటి సందర్భంలో మన మహబూబ్నగర్ జిల్లా, ముఖ్యంగా మీరు పనిచేస్తున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో ఏ పంటలు పండిస్తున్నారు, ఆ పంటలకు అనుకూలంగా ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మీరు రైతులకు చేరవేయాలనుకున్నారు, ఆ వివరాలు ఒక్కసారి చెప్పండి.
1: మనకి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా వరి, మొక్కజొన్న, కంది, పత్తి, వేరుశనగ ఇటువంటి పంటలు పండించడం జరుగుతుంది. ప్రతి పంటలో కానీ మనం ముందస్తుగా ఎటువంటి చర్యలు చేపట్టాలి, పంట వేయడానికి ముందు ఎటువంటి రకాలను ఎంచుకోవాలి, రకాలను ఎంచుకోవడానికి ముందు నేలను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, రసాయన మందులు ఏ విధంగా వాడాలి, ఎరువులు ఏ విధంగా వాడాలనే అంశాల మీద మనము ఒక 4 అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లాలో మేము 40 గ్రామాల్లో చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం అయిపోయింది. ముఖ్యంగా ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అధిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల భూసారం క్షీణించి భూమి, గాలి, నీరు కలుషితమై విషతుల్యమై విషంతో కూడిన ఆహార ఉత్పత్తుల వల్ల ప్రజలు అనారోగ్య బాధలు పడుతున్నారు. ఎరువులు వాడడం, సాగు ఖర్చు తగ్గించడం, భూసారాన్ని పరిరక్షించడం వంటి వాటిపై రైతుల్లో ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా పంట మార్పిడి విధానాల మీద కూడా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ కార్యక్రమాల మీద అవగాహన కల్పించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి శాస్త్రవేత్తలు రైతులకి సలహాలు ఇవ్వడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పంటల మీద వారు వేసుకున్న ఎటువంటి రకాలను ఎంచుకోవాలి వాటి మీద అవగాహన అనేది ముఖ్యంగా కల్పించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి నత్రజని వాడడం ప్రధానంగా, మనకి వరి పంటలో కానీ, మొక్కజొన్నలో కానీ, పత్తిలో కానీ సిఫార్సు చేసిన దానికంటే రైతు సోదరులు ఎక్కువగా నత్రజనిని వినియోగిస్తున్నారు. వరిలో మనకి 2 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మొక్కజొన్నలో మనం 3 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరులు, రైతు సోదరి మనులు 3 నుంచి 4 కానీ, 4 నుంచి 5 బ్యాగులు కానీ ఎక్కువగా వాడుతున్నారు. అదేవిధంగా పత్తిలో కూడా మనకి 1 నుంచి 2 సంచులు మాత్రమే మనం యూరియాని సిఫార్సు చేస్తున్నాం, రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మనకి నత్రజని అనేది మొక్కకి చాలా అవసరం. మనం ఎక్కువగా మనకి ఇది యూరియా రూపంలో దొరుకుతుంది. యూరియాలో మనకి 46% నత్రజని ఉంటుంది. మొక్కకు కావలసిన 76% వరకు నత్రజనిని రైతులు మనకి యూరియా రూపంలోనే అందిస్తున్నారు. ఈ విధంగా యూరియా ఎక్కువ వాడడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయన్న ఆలోచనలో రైతు సోదరులు ఉండి ఎక్కువగా వాడుతున్నారు. ఎక్కువగా వాడడం వల్ల కాండం బలహీన పడి మనకి ఎక్కువగా వర్షం పడ్డా గానీ, ఎక్కువగా గాలులు వీచినా గానీ చేను అనేది అడ్డం పడిపోతుంది. అదేవిధంగా చీడపీడ పురుగులకు కూడా మొక్క అనేది, దాని తటస్థం అనేది తట్టుకోవడం అనేది తగ్గిపోతుంది.
0: కావున చక్కటి అవగాహన, నత్రజని సరిపాలలో వాడాలంటారు, ఎక్కువ వాడితే ఇటువంటి సమస్యలు ఉన్నాయని మీరు చక్కటి అవగాహన కార్యక్రమాలు, చర్యలు చేపడుతున్నారు, రైతులకు వివరిస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ యొక్క అధిక రసాయనిక ఎరువులు, రసాయన మందులు వాడకుండా వీటికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా సూచిస్తున్నారా? ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా, అందుబాటులో ఉన్నాయా, అటువంటి ఉంటే కూడా రైతులకు తెలియచేయండి.
1: ప్రత్యామ్నాయ పద్ధతులు ముఖ్యంగా మనం నత్రజని వాడకని తగ్గించాలంటే మనకి మన ప్రాంతంలో అందుబాటులో ఉన్నటువంటి వర్మీ కంపోస్టు కానీ, పశువుల పేడ కానీ, కోళ్ల ఎరువు కానీ, గొర్రెల ఎరువు కానీ, ఇటువంటి ఎరువులను వాడడం వల్ల నత్రజని అనేది మనకి 26 నుంచి 30% వరకు రసాయనాలు

0: వాడడం నుంచి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి జీవన ఎరువులైన అజుల్లా కానీ, ఇంకా మనకి వివిధ రకాల ఎరువులు ఉన్నాయి జీవన ఎరువులు, అందులో సూడోమోనాస్ బ్యాక్టీరియా కానీ, ఇంకా మనకి రైజోబియం కానీ, ఇటువంటి కూడా ఇటువంటి ఎరువులు వాడడం వల్ల నత్రజని భూమిలో స్థిరీకరించబడి మనము రసాయన మందుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు. ఇటువంటి ఎరువులు వాడడం వల్ల మనం నత్రజని శాతాన్ని తగ్గించవచ్చు.
1: తర్వాత మన రైతు సోదరులు పురుగు మందులు కూడా ఎక్కువగా వాడుతున్నారని కూడా అందరూ శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి విషయమే ఇది, పేపర్లో రేడియోలో కూడా వింటున్నాం. మరి ఇటువంటి సందర్భంలో రైతులకు ఎటువంటి సలహాలు ఈ పురుగు మందుల వాడకంలో వీరిస్తారు, ఆ వివరాలు ఒకసారి.
0: రసాయన మందులు అనేది రైతు సోదరులు ఎక్కువగా విచ్చలవిడిగా విచక్షణ రహితంగా వాడుతున్నారు. ఇవి ఎక్కువగా వాడడం వల్ల మన ఆహార ఉత్పత్తుల్లో వీటి శాతం పెరిగి మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ మనం తినడానికి కానీ అవి ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్కు కూడా మన ఆహార పదార్థాలు అనేవి వెళ్ళవు. రసాయన మందులు వాడేటప్పుడు రైతు సోదరులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఖచ్చితంగా మన పంట మీద పురుగు ఉధృతి ఎంత ఉంది, మోతాదు మించి ఉంటే ETL అంటాం, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్, ETL కంటే ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా, ఇది మనం ఖచ్చితంగా ముందస్తుగా గుర్తించాలి. రసాయన ఎరువులు వాడకం తగ్గించాలంటే రైతు సోదరులు వేసుకున్న పంటలలో ముఖ్యంగా వరిలో లింగాకర్షక బుట్టలు అంటాం, ఎకరానికి 5 నుంచి 8 వరకు పెడితే మనకి ఒక వారం రోజుల వ్యవధిలో మగరెక్క పురుగులు అనేవి ఆడపురుగు ల్యూర్ వాసనకి ఆ లింగాకర్షక బుట్టలు వచ్చి పడతాయి. దీనివల్ల మనకి పురుగు ఉధృతి ఉందా లేదా అనేది మన పొలంలో గమనించవచ్చు. అదేవిధంగా పురుగు సంతతి యొక్క సామర్థ్యాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇవి చేయడం వల్ల మనకి రసాయన మందులకు పెట్టే ఖర్చు తగ్గుతుంది, మన పొలంలో పురుగు ఉందా లేదా తెలుసుకొని మనం పురుగు మందులు అనేది వాడడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఏదైనా పురుగు మందు చల్లేటప్పుడు మన పొలంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా వేప నూనె 1500 PPM 1 లీటర్ 1 ఎకరానికి ప్లస్ 1 పురుగు మందు కలిపి పిచికారీ చేయాలి. దానికన్నా ముందు మనం ఖచ్చితంగా ఈ లింగాకర్షక బుట్టలు అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. వరిలో అయితే పత్తిలో మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ ఉధృతి తగ్గించుకోవాలంటే రసాయన మందులు వాడకుండా మనం ఏం చేయాలంటే, పత్తి చుట్టూ 1-2 వరుసలు జొన్న పంటని కంచెగా వేసుకోవాలి. కంచెగా వేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తగ్గుతుంది. అదేవిధంగా పొగాకు, లద్దె పురుగు కానీ, శనగ పచ్చ పురుగు కానీ, వీటి ఉధృతి తగ్గాలంటే మన పొలంలో 40 వరకు బంతి మొక్కలు కానీ లేకపోతే ఆమ్దం మొక్కలు కానీ వేసుకున్నట్లయితే పురుగు అనేది ప్రధాన పంట మీద కంటే ఈ పూల పంటల మీద ఎక్కువగా ఆశించి ప్రధాన పంటకు కావలసిన నష్టం అనేది తగ్గిస్తుంది. పత్తిలో కూడా మనకి లింగాకర్షక బుట్టలు అంటాం, ఫిరమోన్ ట్రాప్స్, ఇందులో ఆడపురుగు యొక్క వాసన ఉంటుంది. ఈ బుట్టలు మన పొలంలో పెట్టుకున్నట్లయితే ఏవైతే మన మొగ పురుగులు ఉన్నాయో ఆడపురుగుకు ఆకర్షితమే ఆ బుట్టలో పడతాయి. సో దానివల్ల కూడా మనం గులాబీ రంగు పురుగు ఉధృతి ఉందా లేదా కూడా పత్తి పంటలో తెలుసుకోవచ్చును. మనకి పురుగులు తెగుళ్ళు ఎక్కువగా రాకుండా ఉండాలంటే మన పొలంలో గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. ప్రధానంగా వయ్యారి బామ కానీ, తుత్తురు బెండ కానీ ఇటువంటి కలుపులు అనేవి ఉంచుకోవద్దు. ఇంకా అదేవిధంగా మొక్కజొన్నలో కానీ, కందిలో కానీ మనము ఈ పురుగులు తెగుళ్ళ ఉధృతి తగ్గించుకోవాలంటే అంతర పంటలుగా పెసర మినుము వేసుకోవాలి. మనం ఈ ప్రధాన పంటను ఆశించాల్సిన పంటలు ఈ పెసర మినుమును ఆశిస్తాయి, చీడపీడ పురుగులు ఏవైతే ఉన్నాయో. ఈ విధంగా మనం అంతర పంటలు కానీ, లింగాకర్షక బుట్టలు కానీ, ఎర్ర పంటలు కానీ వేసుకోవడం వల్ల చాలా వరకు మనకి మన పొలాన్ని ఆశించే పురుగులు తెగుళ్ళని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనకి తెగుళ్ళు పురుగులకి ఇటువంటి వాడతాం, ఎర్ర పంటలు కానీ, లింగాకర్షక బుట్టలు కానీ, కంచె పంటలు కానీ వేసుకుంటాం. తెగులను తట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా రైతు సోదరులు మన నేలని శుద్ధి చేయాలి. మన నేలని శుద్ధి చేయాలంటే మనకి ట్రైకోడర్మా విరిడి 2-3 కిలోలు 100-150 కిలోల పశువుల పేడలో బాగా మాగబెట్టి మనం ఏం చేయాలంటే పొలంలో చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవడం వల్ల నేల ద్వారా వ్యాపించే వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ, ఎండుకుళ్ళు తెగుళ్ళు కానీ, వైరస్లు కానీ, సూక్ష్మజీవులు కానీ ఇవన్నీ మనకి లోపల పొలంలో నశిస్తాయి. సో అవి వాటి ద్వారా మనం తెగుళ్ళని చాలా వరకు అరికట్టవచ్చు. ఈ విధంగా రసాయన మందుల మీద ఖర్చు అనేది, పెట్టుబడి అనేది తగ్గించుకొని ఈ పద్ధతులు పాటించడం వల్ల రైతు సోదరులు కొంతవరకు పురుగు మందుల వాడకాన్ని అనేది తగ్గించుకోవచ్చు.
1: చాలా చక్కగా మీరు ఈ పురుగు మందులను, ఎరువులను వాడడంలో, తర్వాత తెగులు అరికట్టడంలో చక్కగా అధికమైనటువంటి ఈ ఖర్చును తగ్గించుకోవచ్చు అని వివరాలు తెలియజేశారు. ముఖ్యంగా జీవన ఎరువులు వాడమంటారు, వర్మీ కంపోస్ట్ వాడమన్నారు, తర్వాత ఈ పిచికారి చేసే మందులను కంట్రోల్ చేసుకోవడం కోసం లింగాకర్షక బుట్టలు, అంతర పంటలు, కంచె పంటలు, ప్రధాన పంటను ఆశించకుండా బంతి, ఆముదం ఇటువంటి అంతర పంటలు, ఈ విధంగా మీరు రైతు సోదరులు చక్కగా వివరించారు. తెగులు రాకుండా ట్రైకోడర్మా విరిడిని కూడా వాడమన్నారు. ఇటువంటి అవగాహన చర్యలు మీరు చేపడుతున్నారు. మరి ఈ అవగాహన చర్యలు సంవత్సర పొడవునా రైతులకు మీరు అందజేస్తుంటారా? ఒకవేళ

0: అందజేస్తే ఏ ఏ సమయంలో ఏ ఏ నెలలో మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు? ముఖ్యంగా మీరు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో అప్పుడప్పుడు రైతులకు సదస్సులు నిర్వహిస్తుంటారు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా సదస్సులు నిర్వహిస్తుంటారు. ఇటువంటి సందర్భంలో మీరు సంవత్సరంలో ఎన్నిసార్లు మీరు రైతులకు ఈ సలహాలు సూచనలు ఇస్తుంటారు, ఒకసారి చెప్పండి.
1: మనం ముఖ్యంగా మే నెలలో రైతులకి ఈ సలహాలు సూచనలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి జూన్ నుంచి రైతు సోదరులు పంటలు వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం, దక్షిణ పశ్చిమ ఋతుపవనాల వల్ల మనకి వర్షాలు ఎక్కువగా పడతాయి మన తెలంగాణలో. ఆ ఋతుపవనాలు మనకి జూన్ స్టార్టింగ్లో కానీ మే ఎండింగ్లో కానీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాయో రైతులు జొన్న కానీ వరి కానీ మొక్కజొన్న కానీ కందులు కానీ వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. సో అవి స్టార్ట్ చేయడానికి ముందు మేము ఈ కార్యక్రమాలు అనేది ఖరీఫ్లో సాగుకు సమాయత్తం వాటి పేరుతో ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రబీలో కూడా యాసంగిలో కూడా రబీ సాగుకు సమాయత్తం, అంటే సాగు ముందు మనం ఎటువంటి సమాయత్త పనులు చేపట్టుకోవాలి, ముందస్తు చర్యలు ఎటువంటివి చేపట్టుకోవాలనేవి అవగాహన కార్యక్రమాల ద్వారా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనకి యూనివర్సిటీలో కిసాన్ సారథి అని ఉంది, ఇది మొబైల్ యాప్. అందులో మనకి రైతు సోదరులకు ప్రతి మాసంలో ఇటువంటి వాటి మీద మెసేజెస్ టెక్స్ట్ మెసేజ్లో కానీ వాయిస్ మెసేజ్లో కానీ పంపడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ఇటువంటి విషయాలన్నింటిని కూడా మనకి పీజేటీఏయు యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది క్రోడీకరించబడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా రైతు సోదరులు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అంటే అవగాహన కార్యక్రమాలు, మెసేజెస్లు, వాయిస్ మెసేజెస్, అదేవిధంగా యూట్యూబ్ మా యూనివర్సిటీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అనేది నిరంతరంగా రైతు సోదరులకు అనేది పంపడం జరుగుతుంది.
0: ఇప్పుడు నెల రోజులు మీరు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు, ఇటువంటి సందర్భంలో సాంకేతిక విషయం అయినటువంటి మీరు అన్నారు ఇప్పుడే ఈ యూట్యూబ్ల ద్వారా కొన్ని వెబ్సైట్ ద్వారా రైతుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని, మరి ఈ అవగాహన చర్యలు ఏమైనా రైతు సోదరులకు తెలియజేస్తున్నారా? రకరకాల ఛానల్స్ ఉన్నాయని మీరు వివరించారు కదా, మరి ఏ విధంగా ఇది మీరు రైతు సోదరులకు వివరిస్తున్నారు ప్రస్తుతం?
1: ప్రస్తుతమైతే మే నెలలో మనము మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికీ మేము ఒక 15-20 కార్యక్రమాలు కంప్లీట్ చేశాము. ఒక 20 గ్రామాలలో ఇంకొక 20 గ్రామాలు చేయాల్సి ఉంది. సేమ్ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం, ఈ కార్యక్రమంలో ఈ అంశాలన్నింటినీ వివరిస్తున్నాం రైతులకి. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ, ఏఈఓస్ కానీ వీటి మీదకు సంబంధించిన లీఫ్లెట్స్ కానీ, బులెటిన్స్ కానీ, పాంప్లెట్స్ కానీ పంపడం జరిగింది. సో వాళ్ళు కూడా రైతులకి ప్రతి క్లస్టర్లో రైతు సోదరులకి ఈ పాంప్లెట్స్ అనేది పంపడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మన తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఏఈఓల ద్వారా ఈ పాంప్లెట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి రైతుకు వెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి, ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రసాయన మందులలో ముఖ్యంగా పక్షి స్థావరాలు కూడా చాలా ఇంపార్టెంట్. మన పొలంలో ఖచ్చితంగా ఒక 4-5 పక్షి స్థావరాలను కూడా పెట్టుకోవాలి. ఈ పక్షి స్థావరాలు పెట్టుకోవడం వల్ల ఏవైతే పురుగులు మనకి హాని చేసే పురుగులు ఏవైతే ఉంటాయో ఆ పురుగుల యొక్క లార్వాలను కానీ ప్యూపాలను కానీ ఈ పక్షులు అనేవి తింటాయి. తినడం వల్ల మనకి వాటి ఉధృతి కూడా, పురుగుల పెడత ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకోటి, ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాం కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకోవడం వల్ల భూమి లోపల ఉన్న ఇప్పుడు మనకి కలుపుకు సంబంధించిన కోశస్య దశలు గానీ, లేకపోతే అంతకుముందు ఉన్న పురుగులు బెడదలు ఏమైనా ఉన్నా గానీ, శిలీంద్ర నాశనలు ఏమైనా ఉన్నా గానీ, అవన్నీ మనకి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అవి చనిపోతాయి. సో ఖచ్చితంగా రైతు సోదరులు వేసవి దుక్కులు చేసుకోవాలి, పక్షి స్థావరాలు పెట్టుకోవాలి. ఇంకొకటి, పచ్చి రొట్టె ఎరువులు మనం ఖచ్చితంగా మే నెలలో 1-2 తొలకరి వానలు పడిన వెంటనే ఈ పచ్చి రొట్టె ఎరువుల సాగు అనేది ఖచ్చితంగా చేయాలి.
0: ఏ విధంగా చేపట్టాలంటారు, ఏ విత్తనాలు వేసుకోవాలంటారు?
1: పచ్చి రొట్టె ఎరువులో మనము జనుము జీలుగా చెప్తాము జనరల్ గా. జనుము జీలుగా ఒకవేళ అందుబాటులో లేకపోయినా పప్పు దినుసులు కానీ, లేకపోతే మనకి నూనె గింజలు కానీ, ఇంకా లేకపోతే చిరుధాన్యాలు కానీ ఏవైనా ఒక 9 గింజలు, పప్పు దినుసులలో 3 రకాలు తీసుకున్నా, చిరుధాన్యాలలో 3 రకాలు తీసుకున్నా, నూనె గింజల్లో 3 రకాలు, ఈ 9 గింజలు నవధాన్యాలు అంటాం. ఈ నవధాన్యాలన్నింటినీ ఒక దగ్గర కలిపి మన పొలంలో ఒక తొలకరి వానలు పడిన వెంటనే చల్లుకోవాలి. చల్లుకొని పూత దశ రాకముందే మనం కలియ దున్నాలి. కలియ దున్నేటప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకొని కలియ దున్నినట్లయితే అది మనకి బాగా కుల్లి
0: నేలను సారవంతం
1: చేస్తుంది. ఇది ఖచ్చితంగా రైతు సోదరులు పాటించాలి నేల ఆరోగ్యంగా ఉండాలంటే.
0: చాలా చక్కగా నేల ఆరోగ్యానికి కూడా మీరు చక్కటి సూచన అందజేశారు రైతులకు. అలాగే నేటి కాలంలో ఈ సాంకేతిక పరికరాలు, మెషిన్స్ రావడం, ఇంజన్స్ రావడం, ఇటువంటివి యంత్రాలు రావడం చూస్తున్నాము. మరి ఈ పత్తికి కానీ, ఈ వరి పంటకు కానీ, నూర్పిడి కోసం కానీ, ఆ తర్వాత ఏ విధంగా నాణ్యతగా భద్రపరచుకోవాలన్నా కానీ ఇటువంటి రైతు సోదరులు చేస్తుంటారు. ఇటువంటి సందర్భంలో ఎటువంటి యంత్ర పరికరాలు కొత్తగా నూతనంగా ఆవిష్కరించబడ్డాయి, నూతన యంత్రాల గురించి కూడా ఒక చక్కటి అవగాహన మన రైతు సోదరులకు తెలియచేయండి.
1: మనకి ముఖ్యంగా

0: వరిలో మనకి వరి కోత కోసే యంత్రం రైతు సోదరులు ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇప్పుడు ఎవ్వరూ చేత్తో కొయ్యడం లేదు. ప్రతి చోట మనకి ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఎవరో ఒకరిద్దరు రైతులు, ముగ్గురు నలుగురు రైతులు ఈ కోత యంత్రాలని నిర్వహించడం జరుగుతుంది. రెండు చొప్పున మిగతా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి రైతు సోదరులు వరిని ఖచ్చితంగా మిషన్ తోటే కోస్తున్నారు.
1: ఇక మరి పిచికారి అంటే మనం స్ప్రేయర్స్ ఈ కొత్తగా నూతనంగా ఏదైనా ఆవిష్కరించబడిందా? ఈ పిచికారి చేసే యంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఒకసారి వివరించండి.
0: మనకి ఇప్పుడు రైతు సోదరులు ఆ పిచికారి పవర్ స్ప్రేయర్స్ కానీ నాప్సాక్ స్ప్రేయర్స్ కానీ భుజానికి పెట్టుకొని మోసుకుంటూ మనకి పొలంలో పిచికారి చేయడం అనేది జరుగుతుంది. అలా పిచికారి చేసేటప్పుడు కూడా రైతు సోదరులు కొంచెం జాగ్రత్తలు పాటించడం లేదు. ముఖ్యంగా మనం గాలి దిశకి ఆపోజిట్ లో చేయొద్దు ఎప్పుడైనా సరే, ఎందుకంటే మనం పిచికారి చేసేటప్పుడు రసాయన మందు అనేది మన మొహం మీద పడుతుంది. ఇంకొకటి, ఖచ్చితంగా రైతు సోదరులు చేతులకి గ్లౌజులు వేసుకోవడం కానీ కళ్ళకి అద్దాలు పెట్టుకోవడం కానీ మంచి యాప్రాన్, వైట్ కలర్ యాప్రాన్ దుస్తులు ధరించి కానీ చేయాలి. ఇంకోటి, రసాయన మందులు చల్లేటప్పుడు కానీ పిచికారి చేసేటప్పుడు కానీ కంటిన్యూగా చేయకూడదు. గంటల తరబడి నిలబడి కంటిన్యూగా పిచికారి చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా పిచికారి చేసేటప్పుడు నీళ్లు కానీ ఆహారం కానీ సిగరెట్ కానీ ఏదైనా మందు కానీ పానీయాలు కానీ తాగడరాదు. ఎందుకంటే అవి తాగినప్పుడు మనం ఆల్రెడీ రసాయన మందుల అవశేషాలు కొంచెం మన మీద ఉంటాయి కాబట్టి అవి కూడా వాటి ద్వారా వెళ్లే ఆస్కారం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇటువంటివి కష్టాలు ఉన్నాయి కాబట్టి పిచికారి చేసేటప్పుడు మనకి డ్రోన్స్ వినియోగం అనేది ఎక్కువగా చేస్తున్నారు రైతు సోదరులు.
1: ఈ మధ్య కాలంలో డ్రోన్ల వ్యవహారం కూడా మనం చూస్తున్నాము.
0: డ్రోన్ల వ్యవహారం అనేది మనకి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో రైతు సోదరులు ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. మనకి ప్రతి మండలంలో ఒక 3-4 డ్రోన్లు ఉంటున్నాయి. వాళ్ళు రెంట్ బేస్డ్ గా తెచ్చుకొని పురుగు మందులు కానీ ఇంకా కలుపు మందులు కూడా కొంతమంది రైతులు ఈ డ్రోన్ల ద్వారా పిచికారి చేస్తున్నారు. దీని వల్ల వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. అదే విధంగా మనకి లేబర్ షార్టేజ్ అనేది కూడా ఉంది. మనకి ప్రతి పొలంలో ఒక లేబర్ పట్టుకుని చల్లాలంటే కూడా ఖర్చుతో కూడిన పని. ఈ డ్రోన్ల వినియోగం అనేది మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. మనకి ఏంటంటే సమర్థవంతంగా పురుగు మందు అనేది అన్ని మొక్కల మీద కరెక్ట్ గా డోసేజ్ అనేది మనకి పడడం జరుగుతుంది. దీని వల్ల పురుగు అనేది మంచిగా ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ డ్రోన్స్ వినియోగం మీద ఇంకొంచెం అవగాహన, ఎవరైతే డ్రోన్ డీలర్ ఉంటారో ఆ డ్రోన్ డీలర్స్ కి కొంచెం అవగాహన అనేది అవసరం ఉంది. దాని మీద కూడా మన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ డ్రోన్స్ వాడకం మీద కూడా ఇన్పుట్ డీలర్స్ కి కూడా పేమెంట్ బేస్ మీద శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 3 మంత్స్ శిక్షణ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు, యువత, వాళ్ళకి నిరుద్యోగ సమస్య ఉంటుంది, అలాంటి వాళ్ళు ఒక డ్రోన్ తెచ్చుకొని దాని మీద ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్ యూనివర్సిటీ నుంచి పొందినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అర్హులు అన్నమాట. ఆ డ్రోన్ని వాళ్ళు కస్టమర్ హైర్డ్ బేస్ మీద రైతు సోదరులకు ఇచ్చి వాళ్ళు కూడా కొంచెం వరకు ఉపాధి అనేది పొందవచ్చు.
1: ఉపాధి పొందవచ్చు. చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. అయితే చివరగా మన రైతులు ఖరీఫ్ పంటకు సమాయత్తమైనటువంటి సందర్భంలో మరి ఈ ఎల్నినో అనే ప్రభావం ఉంది, మనకు వర్షాలు రాకపోవచ్చు, వర్షాలు తక్కువ పడవచ్చు అనే మాట కూడా మనం వింటున్న సందర్భంలో మరి ఎటువంటి పంటలు రైతులు వేసుకోవాలి, ఆ వివరాలు ఏమైనా ఉంటే చివరగా తెలియచేయండి.
0: మనకి ముఖ్యంగా తెలంగాణలో మనకి భూగర్భ జలాల సామర్థ్యం పెరిగింది. నీటి వనరుల కూడా మనకి పుష్కలంగా ఉండడం వల్ల రైతు సోదరులు ఎక్కువగా వరి వేస్తున్నారు. సో ఈ ఎల్నినో ప్రభావం ఒకవేళ ఉంటే రైతు సోదరులు తక్కువ డ్యూరేషన్ పరిమితి గల రకాలను మాత్రమే ఎంచుకోవాలి. వరిలో మనకి ఇప్పుడే అందుబాటులో ఉన్నాయి 120 రోజుల పంట కాలమైన తెలంగాణ సునా అంటాం, RNR 15048. ఇందులో మనకి గ్లైసమిన్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మనము షుగర్ పేషెంట్స్ కూడా ఈ రకాన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇది మనకి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ రకాన్ని రైతు సోదరులు జూలైలో నారు పోసుకోవాలి, జూలై 15 తర్వాత. అదేవిధంగా ఇంకొకటి మనకి KNM 1638 కూనారం వరి 2 అంటాం. ఇటువంటి రకాలని తక్కువ డ్యూరేషన్ పరిమితి ఉండి మనకి కొంచెం తెగుళ్ళని తట్టుకునే రకాలని రైతు సోదరులు ఖచ్చితంగా వేసుకోవాలి. మనకి ఏ పంటలో కానీ కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉండి డ్రౌట్ రెసిస్టెన్స్ ఉన్న పంట రకాలను ఎంచుకోవాలి. మనకి కందిలో కూడా ఇక్రిసాట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకి 150 రోజులు, 140 రోజుల పంట వ్యవధి ఉన్నాయి. అదేవిధంగా మనకి పల్లి కూడా, గ్రౌండ్నట్ కూడా మనకి నీటి సామర్థ్యం తక్కువ అవసరం పడుతుంది. మనకి ఇటువంటి వేరుశనగ కానీ, కంది కానీ, వరి కానీ ఇటువంటి పంటలను అనేవి మనము తక్కువ డ్యూరేషన్ ఉండి కొంచెం ఎండను తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకోవడం అనేది ముఖ్యమైన అంశం.
1: చాలా చక్కగా రైతు ముంగిట్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, వాటి యొక్క ప్రయోజనాలు గురించి మీరు మన రైతు సోదరులకు తెలియజేశారు. ధన్యవాదాలు అర్చన గారు.
0: ధన్యవాదాలండి.
2: కొత్త ఏడా

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మీరింతవరకు ఇల్లు వాకిలి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, చిత్రసీమ, తెలుసుని గీతాలు. ముందుగా వినండి కబడ్డీ కబడ్డీ చిత్రం కోసం రవివర్మ, కౌసల్య పండపాట, భాస్కర్ భట్ల రచన, చక్ర సంగీతం.

లేడీస్ టైలర్ చిత్రం కోసం రాజేంద్ర ప్రసాద్, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాండపాట వినండి. సిరివెన్నెల సీతారాం శాస్త్రి రచన, ఇళయరాజా సంగీతం.

స్నేహం అంటే ఇదేరా చిత్రం కోసం రాజేష్ సుజాత పాడుతున్న పాట అది. రచన విజయ్, సంగీతం శివశంకర్.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి సోలో చిత్రం కోసం హరిచరణ్ పండపాట, రామ్ జోగి శాస్త్రి రచన, మణిశర్మ సంగీతం.

వాలి చిత్రం కోసం హరిహరన్ శ్రీనివాస్ సవిత పండపాట, పూర్ణచంద్ర రచన, దేవ సంగీతం.

0: రోజు మౌతర్కని ప్లే చేస్తోంది. నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసు అని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసినకి ఏమంటారంటే? నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిన చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళ అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగేది, మిస్ చేశారు.
0: నేను ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తన మౌతర్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతర్కని చూశాను, తన్ని చూశాను. మౌతర్కని కింద పెట్టి, నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతర్కని ఎందుకు అని కిస్ చేశాను.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: శ్రోతల ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ నుంచి చిత్రసీమ ఉంటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి విక్రమార్కుడు చిత్రం కోసం చిత్ర టిప్పు విచ్చిపాండు పాట, చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

0: సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం కోసం సిరివెన్నెల రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, పాడుతున్నవారు విజయప్రకాష్.
1: Dance like there's no tomorrow.

కార్యక్రమంలో చివరిగా వినండి. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కోసలే పాడిన పాట, సాయి శ్రీహర్ష నచ్చిన చక్ర సంగీతం.

శ్రోతలు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 9 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్ర డిగ్రీలే.

ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ కన్యాకుమారి గారి వయలిన్ వాయిద్యం విన్నారు? ఆకాశవాణి వరంగల్ కేంద్రం మధురగీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి డాక్టర్ ఆనంద్ చిత్రం కోసం కంఠశాల సుశీల పాడిన యుగులం, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, కేవీ మాధవన్ సంగీతం.

అడవి రాముడు చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పండపాట వినండి. వేటూరి రచన, కేవీ మాధవన్ సంగీతం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి బంగారు గాజులు చిత్రం కోసం ఘంటసాల సుశీల, ఆరుద్ర రచన టి చలపతిరావు సంగీతం.

మీరు విన్న పాట బంగారు కలలు, చిత్రం కోసం సుశీల రామకృష్ణ పాడింది, దాశరథి రచన, ఎస్ రాజేశ్వర సంగీతం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి డాక్టర్ చక్రవర్తి. ఈ చిత్రం కోసం కంఠశాల సుశీల పాణిగుళం, ఆచార్య ఆత్రేయ రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

మీరు విన్న ఆ పాట చాణక్య చంద్రగుప్త చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పడింది. డాక్టర్ సీనారాయణ రెడ్డి రచన, పెండియాల సంగీతం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఏడు జోడు చిత్రం కోసం కంటసాల సుశీల, ఆరుద్ర రచన, పెండియాల సంగీతం.

మధురగీతాలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 11 గంటలు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అందాక సెలవు మరి జై హింద్.